శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ మాసం 29వ తారీఖు సోమవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 49 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం.

కదలి రండి కదలి రండి హృదయాగ్నులు ఆర్పండి, కదలి రండి కదలి రండి హృదయాగ్నులు ఆర్పండి, అపమార్గుల హృదయంలో దేశభక్తి.

కదలి రండి కదలి రండి ధర్మం నిలబెట్టండి, కదలి రండి కదలి రండి ధర్మం నిలబెట్టండి, దేశ ప్రేమికులనెల్ల

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటన విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మనిషిని యోగ్యునిగా, సత్శీలునిగా, సన్మార్గ వర్తనునిగా తీర్చిదిద్దగలుగునవి మహాపురుష వ్యక్తిత్వాలు, మహాగ్రహ

0: అందాలు అనేది అత్యుక్తి కాదు. హరిశ్చంద్రుడు, శ్రావణ కుమారుడు, ప్రహ్లాదుడు మొదలైన వారి కథలు విని చదివి చూసి ప్రబోధితుడై మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్ముడైనాడు. మహాజ్ఞానజ్యోతి రామకృష్ణ పరమహంస దర్శన మాత్రాన మనసులోని మాయ తెరలు తొలగి లోకన్నుల్లో వెలుగులు విప్పారి నాస్తికుడైన నరేంద్రుడు వివేకానందుడైనాడు. శీల సంపద కలవారిలో ధర్మం, సత్యం, ప్రేమ, మానవత్వం, నీతి నియమాలు, వినయం, సహనం, దయ, పరోపకారం, సేవ, త్యాగం, స్నేహం, కర్తవ్య దీక్ష, మధురవచనం, క్రమశిక్షణ మొన్నగు సద్గుణాలు గోచరిస్తాయి. మనిషికి సౌజన్యం కంటే విలువైనది మరొకటి లేదని టెరెన్స్ పండితుని నిర్వచనం. అన్ని కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి అని ఎమర్షన్ విద్వాంసుని సందేశం. స్త్రీ పురుషులలో సత్శీలము మొదటి సుగుణము అని స్వామి వివేకానందుని వాణి. నడవడి వృక్షం అయితే పేరు ప్రతిష్ఠలు దాని నీడ వంటివి అని లింకన్ మహాశయుడంటారు. శీల సంపద పెంపొందించవలసి లేని, విద్య పరిమళం లేని పువ్వులాంటిదన్న గాంధీజీ మాట గమనార్హం. శ్రీరామచరితమానసమును భక్తిభావంతో రచించిన గ్రంథములో పలుచోట్ల సత్పురుషుల లక్షణాలను తులసీదాసు తెలియజేసి అన్నాడు. అతి శీతల్ అతిహి సుఖదాయి, చల్లని శాంతి హృదయం కలిగియుండి సర్వులకు సుఖదాయకులుగా సత్పురుషులుంటారు. ఇంద్రియ దమనం కలిగి మనస్సును జయించి ఉంటారు. సంసారాసక్త జీవులను చైతన్యవంతులుగా, అప్రమత్తులుగా సరిదిద్దుతుంటారు. భగవంతుని యందు ప్రతి మనిషి వర్తించాలన్న ఉద్దేశంతో భ్రమిస్తుంటారు. పరోపకారములో, పరమార్థ సాధనములో సదా నిమగ్నులై ఉంటారు. మౌనాన్ని ఆశ్రయించి సత్యభాషణము చేస్తూ వివేకయుక్తులై ఉంటారు. సాధు స్వభావాన్ని ధారణ చేసి యుక్తాయుక్తాన్ని విచారించి భాషిస్తూ దుఃఖము కలిగించే దుష్ట వచనాన్నెప్పుడూ అనుసరించక ఒకరిని కష్టపెట్టకుండా, ఒకరిని పరుషవచనం అనకుండా చరిస్తూ ఉంటారు. వారు ఎవరిని శత్రువుగా భావించరు, ఎవరిని మిత్రుడుగాను భావించరు. శత్రుమిత్ర భావాల నుండి అతీతులై మమతారహితులై ఉంటారు. సమత్వములోని నిత్యము స్థితులై అంటే సర్వులను సమదృష్టితో గ్రహిస్తూ వెలుగుతుంటారు. పాప్ తాప్ సబ్ సూల్ నా సావై మోహ్ అంధరబి భచన్ బహావై తులసి ఐసే సద్గున్ సాధు బెద్ మధ్యగున్ విదిత్ అగాధు. సజ్జనులై పాపం తాపం సర్వవిధ క్లేశాలను నష్టం చేసివేస్తారు. సూర్యుని లాంటి వారి మాటల కిరణాలు మోహరూప అంధకారాన్ని నాశనం చేసివేస్తాయి. సాధు పురుషులు ఇంతటి సద్గుణవంతులై ఉంటారు. వారి అగాధమైన గుణాలు వేదాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. సత్పురుషులు మనోవాక్యాల ద్వారా ఎవరిపైనా దోషారోపణ చేయరు. ఇలాంటి సజ్జనులు భగవంతుని స్వరూపులే సుమా. వారి ముఖ సందర్శనం మాత్రం చేతనే పాపాలు నష్టమైపోతాయి. వారి స్పర్శ మాత్రం చేతనే కర్మలు విలీనమైపోతాయి. వారి వచన శ్రవణం మాత్రం చేతనే మనస్సు యొక్క మోహం నష్టమైపోతుంది. ఇలాంటి సజ్జనులు మనుష్యుల పూర్వ పుణ్యం వల్లనే లభిస్తారు. సద్భాగ్యం చేతనే వారి సాంగత్యం సిద్ధిస్తుంది. సత్పురుషులు ఎంతో కోమల హృదయులై నిర్మల చిత్తులై ఉంటారు. వారి మనస్సులో పాపం అసలే ప్రవేశించదు. భగవంతుని యందే వారు నిత్యము తమ మనసులను విలీనం చేసి ఉంచుతారు. వారి మనస్సుల నుండి తృష్ణ, ఇచ్ఛ సంపూర్ణంగా తొలగిపోయి ఉంటాయి. ఇలాంటి సత్పురుషులను మనోవాక్యాల చేత నమస్కరిస్తే ఎంతో పుణ్యప్రదం. కంచన్ కో మృతి కా కరి మానత్ కామిని కాస్ట్ శిలా పహిచానత్ తులసి భూలి గయోరస్యేహ తేజస్ ప్రగట్ రామ్ కీ దేహ. సువర్ణాన్ని సజ్జనులు మట్టిలా గ్రహిస్తారు. స్త్రీని అంటే గత కామాన్ని కర్రబొమ్మల రాతిబొమ్మల భావిస్తారు. కామిని కాంచిన గత ఇంద్రియ విషయ రసాన్ని విస్మరించిన ఇలాంటి సత్పురుషులు భగవంతుని మూర్తిమంతమైన రూపాలే సుమా. వారు అకించనులు అంటే సర్వ మమత వ్యామోహాల నుండి దూరులైన వారు. ఇంద్రియాలను దమనం చేసినవారు. నిరంతరం భగవంతునిలోనే రమించేవారు. ఇలాంటి సత్పురుషులు లోకములో అరుదుగా ఉంటారు. వారిలో అహంకారం ఉండదు. నీ నా భేదభావం ఉండదు. వారికి ఎలాంటి దుష్ట సాంగత్యం ఉండదు. వారికి దుఃఖ జనక సంఘటన వల్ల దుఃఖం జనించదు. సుఖంతో హర్షం కలగదు. హర్ష శోకాలకు అతీతులై ఉంటారు. సువర్ణ కాంచనాలను సమంగా తిలకిస్తారు. శత్రు మిత్రులను సమంగా గ్రహిస్తారు. ఇలాంటి వారే నిజంగా సత్పురుషులు. కలియుగములో ఇలాంటి మహాత్ములు, మాయను త్యజించిన మహాత్ములు బహుకొద్దిగా కనపడుతుంటారు. పైకి తీయగా మాట్లాడుతూ అవకాశం చెక్కగానే సర్పాల్లా కాటు వేసే కుటిల మనస్సులు ఎంతోమంది ఉంటారు. కానీ సత్పురుషులు చాలా కొద్దిగానే ఉంటారు. వారిలో ఆత్మరూప సూర్యోదయం జరిగి ఉంటుంది. నీనా ఆది సర్వభేదాలు తొలగి వారి అజ్ఞానాంధకారం సంపూర్ణంగా నశించి ఉంటుంది. ఇలాంటి వారు సత్పురుష శ్రేష్ఠులు. వారిని ఈ విధంగా తప్ప మనం గుర్తించలేం. ఇలాంటి సత్పురుషులకు సదా వందనం చేద్దాం. సత్పురుషుల గుణాలను అలవరుచుకుని మనం కూడా పైకి ఎదగడానికి ప్రయత్నిద్దాము.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం. వజ్రాలు మరియు

0: కట్టుపచారాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం డాక్టర్ రాధారమణ, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతన్నలకు నమస్కారం. వరిలో సస్యరక్షణ చర్యలు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. వరిలో సస్యరక్షణ పద్ధతులు, ముందుగా భౌతిక పద్ధతుల విషయానికి వస్తే, పీక పురుగు, లద్దె పురుగు గుడ్ల సముదాయాన్ని, ఆకుముడత గొంగళి పురుగులను ఏరివేయడం వలన వాటి వ్యాప్తిని అరికట్టుకోవచ్చు. అధికంగా యూరియా వాడడం వలన చేను మెత్తబడి చీడపీడలకు లొంగిపోతుంది. కాబట్టి చీడపీడలు ఆశించినప్పుడు యూరియాని చల్లకూడదు. మబ్బులు, వర్షపు జల్లులు ఉన్నప్పుడు నత్రజని ఎరువులను కూడా వేయకూడదు. యూరియాతో పాటు వేపపిండిని కలిపి రెండింటిని 5:1 నిష్పత్తిలో వేయడం వలన వేపపిండి వాసనకు కీటకాలు దగ్గరికి రావు. నత్రజని కూడా వృధా కాకుండా సద్వినియోగం అవుతుంది. నాటే ముందర నారు చివర్లు తుంచడం వలన పీక పురుగు గుడ్ల సముదాయాన్ని నాశనం చేసుకోవచ్చు. ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెంటీమీటర్ల వెడల్పుతో గాలిబాట్లు తూర్పు నుండి పడమరగా తీయాలి. దీనివలన చేనుకు గాలి సూర్యరశ్మి తగలడం వలన సుడిదమ్మ ఉధృతి తగ్గుతుంది. తర్వాత ఆకుముడత, ఉల్లికోడు, వరినల్లి, రెల్లు రాల్చు పురుగులు, అగ్గి తెగులు, పొడ తెగులు గడ్డి మీద ముందుగా ఆశ్రయిస్తాయి. కాబట్టి గుడ్ల మీద గడ్డిని తీసివేయాలి. ఆకుముడత పురుగు, గొట్టాల పురుగు పైరును ఆశిస్తే, పైరు మీద తాడు లాగినట్లయితే పురుగులు నీళ్లలో పడి చనిపోతాయి. ఇక యాంత్రిక పద్ధతుల విషయానికి వస్తే, ఎకరానికి 4-5 లింగాకర్షక ఎరలను ఉంచడం వలన మగపురుగులు లింగాకర్షణ ఎరలో ఉంచిన సువాసన పదార్థానికి ఆకర్షితమై ఎరలో పడిపోతాయి. దీనివల్ల మగపురుగులను నిర్మూలించుకోవచ్చు. పురుగుల సంతతి పెరగకుండా అరికట్టుకోవచ్చు. ఎకరానికి 2-3 దీప పేర్లు ఏర్పాటు చేయడం వలన తల్లి పురుగులు దీపం వెలుతురుకు ఆకర్షితమై అడుగున ఉంచిన కిరోసిన్లో పడి చనిపోతాయి. ఎకరానికి 4-5 టీ ఆకారంలో ఉండే పంగల కర్రలను పక్షి స్థావరాలుగా ఏర్పాటు చేసినట్లయితే కొంగలు, నల్లంచి, మైనా మరక పిట్టలు వాలి గొంగళి పురుగులను ఏరుకుని తినేయడం వలన పురుగుల సంఖ్యను మనం తగ్గించుకోవచ్చు. తర్వాత జీవ నియంత్రణ పద్ధతులు. ట్రైకోగామ పరాన్నజీవి గుడ్లను ఎకరాకు 40,000 చొప్పున గుడ్లను వేసినట్లయితే 4-6 వారాల లోపల కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను నివారించుకోవచ్చు. తర్వాత క్రిమిసంహారక మందుల విషయానికి వస్తే, పురుగుల ఉధృతి తగ్గని పక్షంలో చివరి ప్రయత్నంగా మాత్రమే మిత్ర పురుగులకు హాని చేయకుండా ఉండే మందులను మాత్రమే, తక్కువ విష పదార్థం కలిగిన రసాయనిక మందులను మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు వరిలో ఎలకల నియంత్రణ గురించి తెలుసుకుందాం. గట్ల సంఖ్యను, పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత ఎలుకల ఉధృతి పెరుగుతుంది. కాబట్టి ఎలుకల ఉనికి పైన నిఘా ఉంచాలి. పంటను ఎలకలు ఆశించే సమయంలో ఎలకలు పట్టేవారితో నివారించుకోవచ్చు. ఇక నివారణ చర్యలను రైతులు కూడా చేపట్టుకోవచ్చు. రైతులు పంట లేని సమయంలో ఎలకల నివారణ ఉద్యమం రూపంలో సామూహికంగా రైతులందరూ కలిసి చేపట్టినట్లయితే వాటి సంఖ్య చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ సమయంలో ఎలకలకు కావలసిన ఆహారం దొరికేది తక్కువ, కాబట్టి ఎరను తినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బోన్లు, విషపు ఎరలను చీరుపొట్ట దశ ఏర్పడే ముందుగానే ఉపయోగించాలి. ఇలా ఉపయోగించడం వలన పంట దెబ్బతిందు. ఇక ఎరల విషయానికి వస్తే, జింక్ ఫాస్ఫైడ్ ఎరను ఉపయోగించవచ్చు. విషం లేని వేరుశనగ ఎరను 20 గ్రాములు, అంటే దీంట్లో 98 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు వేరుశనగ నూనె పొట్లాలుగా కట్టి కన్నానికి 1 చొప్పున పెట్టి 2 రోజులు ఎలకలను ఎర ఆహారం తినడానికి వచ్చేలాగా

0: మజ్జిగ చేసుకుంటే మూడో రోజు జింక్ ఫాస్ఫేట్ ఎరను 10 గ్రాములు పొట్లాలుగా కట్టి ఒక్కొక్కటి చొప్పున వాడుకోవాలి. అంటే ఈ జింక్ ఫాస్ఫేట్ ఎరలో 96 పాళ్ళు నూకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళు జింక్ ఫాస్ఫైడ్ మందు ఉండాలి. ఈ జింక్ ఫాస్ఫైడ్ ఎరను పంట కాలంలో ఒకేసారి ఉపయోగించాలి. ఇంకా ఎలుకలు బతికి ఉన్నట్లయితే అల్యూమినియం ఫాస్ఫైడ్ గుళికలతో ఊదరు వేసి నివారించుకోవచ్చు. ఈ గుళికలను ఉదయం 10 గంటలలోపే కన్నంలో వేసి కన్నాన్ని తడిమట్టితో మూసివేయాలి. బ్రోమోడైలిన్ మందును మరియు ఇతర పదార్థాలను కూడా ఉపయోగించి సామూహికంగా ఎలుకలను నివారించుకోవచ్చు. ఇక ఇప్పుడు పార్థీనియం కలుపు మొక్క యొక్క నిర్మూలన గురించి తెలుసుకుందాం. పార్థీనియం కలుపు మొక్కను కాంగ్రెస్ వీల్ లేదా క్యారెట్ వీల్ లేదా మాచర్ల కంప, ముక్కు పుల్లాకు అనే నానా రకాల పేర్లతో పిలుస్తారు. ఈ కలుపు మొక్క పంట పొలాల్లోనూ గట్ల మీద విస్తృతంగా పెరుగుతూ చాలా సమస్యాత్మకమైన కలుపు మొక్కగా అనేక నష్టాలను కలిగిస్తుంది. ఈ మొక్క సుమారు 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు చీల్నట్లుగా ఉండి క్యారెట్ ఆకుల వలె విస్తరించి ఉంటాయి. దీనికి బీజోత్పత్తి శక్తి తక్కువ కాబట్టి ఈ మొక్కలు ఉన్న ప్రాంతాల్లో ఇతర కలుపు మొక్కలు పెరగలేవు. ఒక మొక్క సుమారుగా 80,000 వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో పంటల దిగుబడి తగ్గిపోవడమే కాకుండా ఆకులు చర్మానికి తగిలితే దురదను కలిగిస్తాయి. ఈ మొక్క పుష్పాల పుప్పొడి పీల్చినట్లయితే జలుబు, కళ్ళు ఎర్రబడడం, కనురెప్పలు వాయడం మొదలైనవన్నీ కూడా సంభవిస్తాయి. ఎండిన మొక్కలను తగలబెట్టినప్పుడు ఆ పొగను పీల్చినట్లయితే ఉబ్బసం వంటి వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఈ మొక్కలను పూర్తిగా నివారించుకోవడం ఎంతైనా అవసరం. దీని నిర్మూలన పద్ధతుల విషయానికి వస్తే మొక్క పుష్పించక ముందుగానే పెరక వేస్తే కొంతవరకు దీని ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇది ఎక్కువగా బంజరు భూముల్లో, రోడ్ల పక్కన, గట్ల మీద, సేద్యం చేయకుండా ఉన్న పొలాల్లోనూ పెరగడం వలన వీటిని నిర్మూలించడానికి రైతులు సామూహిక చర్యలు చేపట్టాలి. పంటలు లేని పొలాల్లో 2-4 డి ఎస్టర్ కలుపు మందును హెక్టారుకు 2 నుండి 5 కిలోలు వాడి నివారించుకోవాలి. ఖరీదుతో కూడిన గ్లైపోసేట్, డైకాట్, MSMEలు వంటి కలుపు నాశనులను కూడా వాడి కలుపును నివారించుకోవచ్చు. పంట పొలాల్లో పంటను బట్టి అట్రజిన్, అలాక్లోర్, బ్యూటాక్లోర్ మందులను పిచికారీ చేస్తే పిచికారీ చేసిన 2 నుండి 5 మాసాల వరకు ఈ కలుపును నివారించుకోవచ్చు. పంట పొలాల్లో కానీ, బంజరు భూముల్లో కానీ, ఇతర ప్రదేశాల్లోనూ జైగోగ్రామ బైకొలరేట అనే పురుగును ఉపయోగించి దీన్ని నియంత్రించుకోవచ్చు.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతుంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్

మిషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్టంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద

0: విన్నలేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమం అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%, మార్కాపురం జిల్లా 113.21% మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యకుడు ఉప్పలపాటి రాజేశ్వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే

0: వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్టంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు ఒకటి లేదు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40-50 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पुरस्कारं समर्पितवान्। प्रधानमन्त्री श्रीनरेन्द्रमोदी सेशल्स देशे ह्यः मारिशस् देशस्य समकक्षेन डॉक्टर नवीनचन्द्र रामगुलामेन सह मिलितवान्। द्वावपि नेतारौ भारतस्य मारिशस्य च वर्तमान सहकार्यस्य विषये चर्चां कृतवन्तौ। भारतेन प्रदत्त विशेष आर्थिक अनुदानस्य कार्यान्वयनस्य प्रगतेः अपि तौ समीक्षां कृतवन्तौ। द्वावपि नेतारौ भारतस्य विजन महासागर इत्यस्य तथा नेबरहुड फर्स्ट इति नीतेः अन्तर्गतं भारत मारिशस् वर्धित रणनीतिक सहयोगस्य महत्वस्य विषये वैश्विक दक्षिणस्य प्रति तेषां प्रतिबद्धतायाः विषये च सहमतिं प्रकटितवन्तौ। महाराष्ट्र शिक्षक पात्रता परीक्षा पेपर लीक प्रकरणे भिवांडी नगरस्य सत्र न्यायालयेन त्रयाणां आरोपिणां कृते 6 जुलाई पर्यन्तं बन्धनं विहितम्। आरक्षी अन्वेषकाः अन्ताराज्य परीक्षा तस्कराणां संलग्नतायाः शंकां कृतवन्तः। भिवांडी आरक्षिणः न्यायालयं निवेदयन् यत् आरोपी दिल्लीतः भिवांडी नगरं गत्वा उक्त टीईटी प्रश्नपत्रं 1,50,00,000 रूप्यकेषु विक्रीतवान्। आरक्षी अन्वेषकाः लीक कृतस्य कागदस्य स्रोतः अन्वेष्टुं वित्तीय व्यवहारस्य परीक्षणं कर्तुं महाराष्ट्रे अन्यत्र कागदं विक्रीतम् अस्ति वा इति ज्ञातुं तस्कर समूहस्य अन्येषां सदस्यानां परिचयं कर्तुं च 10 दिनानाम् आरक्षि अभिरक्षणं याचितवन्तः आसन्। अधिकारिणः अवदन् यत् अन्वेषणेन अन्तर्राज्यस्य राष्ट्रियस्तरस्य च जालस्य संलग्नता ज्ञाता वर्तते। स्वास्थ्य परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा अद्य नवदिल्ल्यां केन्द्रीय स्वास्थ्य परिवार कल्याण परिषदः 16 सम्मेलने समग्र शिशु बाल स्वास्थ्य कार्यक्रमस्य विमोचनं करिष्यति। श्री नड्डा अस्मिन् एव सम्मेलने अनीमिया मुक्त भारत अभियानस्य परिचालन मार्गदर्शिकाः अपि विमोचयिष्यति। एनीमिया मुक्त भारत अभियानम् इत्ययं कार्यक्रमः भारतस्य एनीमिया विरुद्ध युद्धे महत्वपूर्णं सोपानं भविष्यति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः संयुक्तराज्यस्य भ्रमणस्य समाप्तेः अनन्तरं ग्रीस देशस्य एथेन्स नगरे व्यापारं निवेशं सामरिकं आर्थिक सहकार्यं च सुदृढीकर्तुं भारतीय व्यापार प्रतिनिधिमण्डलस्य उच्चस्तरीय सम्मेलनस्य नेतृत्वं कुर्वन् वर्तते इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు శ్రోతలు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలేంటో తెలుసుకుందామా? ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో 1,000 పడగలు నాటిక ధారావాహిక 5వ భాగం ప్రసారమవుతుంది. నవలమూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మలా గారు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో ఒడిషా అస్సాం రాష్ట్రాల పూర్వ గవర్నర్ శ్రీ సయ్యద్ ఫజల్ అలీ గారి గురించి, వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుంటూ కొన్ని దేశభక్తి గీతాలు కూడా వింటాం. 9:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు, అలాగే చరిత్రలు ఈరోజు కూడా ఉంటుంది. 10:00 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:05 మధ్యాహ్నం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. ఆ తర్వాత విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి

0: హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు, 3:05 మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలు ఉంటాయి. వార్తల తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఈరోజు 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అమ్మకు ఆసరా కథానిక రచన చదివినవారు శ్రీమతి ఎస్ మాధవీలత. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత నాశాముక్త భారత్ అభ్యుదయం, అలాగే మాదక ద్రవ్యరహిత దేశంగా భారతదేశం గురించి రాష్ట్ర పోలీస్ ప్రత్యేక విభాగమైనటువంటి ఎగ్లా సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె నాగేష్ బాబు గారితో పరిచయ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఉంటుంది. ఆ తర్వాత అంతర్జాతీయ ఉద్యానవనాల నేషనల్ డే ఆఫ్ ట్రాపిక్స్, దీని గురించి కొన్ని ప్రత్యేక కొన్ని వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. కేరాఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు 6:30 సమాధానాలు ఇచ్చేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఆ తర్వాత విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల ఈరోజు 7:15 ఉంటుంది. శనగ సాగుకు ముందస్తు ఖరీఫ్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం గురించి డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త, వీరి ప్రసంగం ప్రసారమవుతుంది. వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విజయవాడ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి, 9:30 ఆపాత మధురాలు, 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాన్ని ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పరేడ్

0: భారత నౌకాదళం సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్ లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మిని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలో అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల మన నిబద్దతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across regions. Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిని మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాల్లో స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ది, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని తెలియజేశారు. సెషల్స్ లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం తో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ది, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ది, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకొడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక

0: వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట్ర మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 1,51,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1,50,000 करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7,50,00,000 करोड़ लगभग लगे. 2,86,000 पंचायत है. एक पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 5 సెకండ్లు.

0: ప్రభాతరేఖలు. ఈనాటి ప్రభాతరేఖల కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు

0: ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1000 పడగలు నాటిక ధారావాహిక 5వ భాగం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: ఆకాశవాణి

0: వేయి పడగలు ధారావాహిక నాటకం ఐదవ భాగం. నవలామూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల. జరిగిన కథ తండ్రి కృష్ణమనాయనిం వారి మరణంతో ఆయన కుమారుడు రంగారావు నాయనిం వారికి పట్టాభిషేకం జరుగుతుంది. డబ్బు కోసం బంధువులు సర్వారాయుడు రామేశ్వరం అతడి పంచన చేరుతారు. ఉత్సవం జరుగుతుండగా ఒక పెద్ద నాగుపాము అక్కడ ప్రత్యక్షమవుతుంది. జనంలో కలకలం రేపుతుంది. వేయి పడగల నాగు తనని పలుచోట్ల విషం కక్కుతూ కాటువేసినట్టు కలగంటాడు రంగారావు. ధర్మారావుని కోటలోనికి రానీయకుండా అవమానం చేస్తారు జమీందారు బంధువులు. వినండి, వేయి పడగలు ధారావాహిక నాటకం ఐదవ భాగం.
1: నాయనా ధర్మూ.
2: ఏమిటమ్మా?
1: కోట నుంచి రాణిగారి సేవకురాలు నీ కోసం వచ్చిందిరా నాన్న.
2: ఎవరు? నువ్వా రాజమ్మా? ఏమిటి ఇలా వచ్చావు?
3: ఆయ్ గారు, రాణిగారు తమరు

0: వాళ్ళు కోటకు పిలుచుకురమ్మన్నారండి.
1: కోటకే? ఎందుకో?
0: రాణిగారు ఉపవాసం ఉన్నారండి. ఇయాల ఏకాశంట తమరిని రమ్మన్నారు.
1: మళ్ళీ కోటకు వెళ్లాల్సి వస్తోంది. అందరూ నాకు అక్కడ వ్యతిరేకస్తులే. రామేశ్వరం మరీను ఆ రోజున గిరికను పంపనన్నానని పగబట్టాడని కూడా విన్నాను. ఏమైనా అవమానకరంగా ప్రవర్తిస్తాడో ఏమిటో.
2: ఆ పద రాజమ్మ, వస్తున్నాను.
1: కబీర్ కూడా నా వెంటే వస్తున్నాడు. ఎందుకో నాతో ఎన్నడూ మాట్లాడడు, ఏదో మాట్లాడాలని చూస్తున్నట్టున్నాడు. నేనే ముందు పలకరిస్తాను.
2: ఏం కబీరు, నువ్వు బయలుదేరావు ఎక్కడికి?
3: బాబు, తమరెక్కడికో వెళ్తున్నట్లుంది. మీ ఇంటికి రాజమ్మ వచ్చింది. ఆమె మా పినతల్లి. తమరిని కోటకి పిలిచికెళ్తున్నానని చెప్పింది.
2: నిజమే? రాణిగారు ఎందుకో నన్ను కోటకి ఆహ్వానించారు.
3: వెళ్తున్నారా బాబు కోటకి?
2: వెళ్తున్నా కబీర్.
3: లేదు బాబు, నిన్న మా అక్క రత్నగిరమ్మ వెళ్ళి రామేశ్వరం గురించి అన్ని నిజాలు చెప్తే ఆయన్ని రాణిగారు మొహం వాచేలా తిట్టారట.
2: ఏమీ పర్వాలేదు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికి కూడా రామేశ్వరం ధైర్యం చేయలేడు.
3: బాబు, గడపలోకి వచ్చేసాం. ఎదురుగా రామేశ్వరం గారు ఉన్నారు, కొర్రకొర్ర చూస్తున్నారు. నేను ఇక్కడే ఉంటాను, మీరు లోపలికి వెళ్ళండి.
2: నువ్వు వెళ్ళు కబీరు, చాలా శ్రమపడి ఇక్కడ దాకా వచ్చావు.
4: బాబు, ధర్మన్న బాబు, రా, ఇలా రా, ఈ ఆసనం మీద కూర్చో.
2: అమ్మా, పాదాభివందనాలు.
4: నాయన, నేను వయసుకే పెద్ద, నీదెంత ఉన్నత సంస్కారము, నీదెంత పెద్ద మనస్సు. జమీందారు గారు నిన్ను పొగడిన రోజుండేది కాదు. నువ్వు చెప్పిన పురాణము, ధర్మశాస్త్రాలు రాజుగారు నాకు చెప్తూనే ఉండేవారు.
2: అమ్మా, అంతటి దయామయులను, ప్రేమమూర్తులను మనం మళ్ళీ చూడలేము.
4: కొద్ది రోజులకే ఆయనకు నీవు గురువైపోయావు. ఈరోజు ఏకాదశి, నాకు కూడా భాగవతాన్ని వినిపిస్తావని పిలిపించాను నాయన.
1: అలాగేనమ్మా. నల్లనివాడు, పద్మనయనంబులవాడు.
4: తండ్రి, దుఃఖించకు, వారెక్కడికో వెళ్ళలేదయ్యా, స్వప్న దర్శనం ఇచ్చారు కదా.
1: తమరు చెప్పింది సత్యం. అమ్మా, విష్ణు కథలను చదువుకుందామా? తమకు భాగవతంలో ప్రీతిపాత్రమైన భాగం ఏది?
4: భాగవతంలో ఆది అక్షరం నుండి అంత్యక్షరం వరకు ప్రీతిపాత్రమే. అంతేకాదు, పోతన్నగారు చెప్పినట్లు ఎప్పటికప్పుడు విష్ణు కథలు ఎన్ని మార్లు విన్నా కొత్తగానే ఉంటాయి.
1: ఏని గుణంబులు కర్ణేంద్రియములు సోక, దేహ తాపంబులు తొలగిపోవు.
4: బాబు బాబు, మరలా కంటినీరు. సరే, మళ్ళీ రేపు తప్పకుండా రా. ఇవాళకి ఇక నువ్వు చదవలేవులే నాయన.
2: సెలవు.

0: అమ్మ గిరిక, భక్తి వేరు జ్ఞానం వేరు. భక్తి సులభమైన మార్గం, జ్ఞానం అందరికీ అంత తేలిగ్గా లభించేది కాదు. లీలాశుకులు ఏమన్నారంటే, ఈ సంసారంలో ఏ సారం ఉంది, కంసారి చరణ కమలాలను భజించండి అన్నాడు. అంధకారంలో ఉన్నప్పుడు మనకు దారి చూపించే వెలుగేది అంటే అంధకారిని స్మరించండి అని.
1: అంధకారి అంటే ఎవరన్నా?
0: అంధకాసురుడు అని ఒక రాక్షసుడమ్మా. కంసుణ్ణి అంధకుణ్ణి పరిమార్చిన విష్ణువుని స్మరించమని భాగవతోత్తములు చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతారు. అమ్మా, భక్తి యోగులకు కృష్ణయ్య సులభుడు, జ్ఞానయోగులకు శివుడు సేవనీయుడు.
1: అన్నా, కృష్ణుణ్ణి సులభుడు అన్నావు, శివుణ్ణి సేవనీయుడు అన్నావే గాని సులభుడు అనలేదు. అన్నా, నాకు భక్తి అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో చెప్పవు. ఏదో తెలిసినట్లే ఉంటుంది గాని పూర్తిగా అర్థం కాదు.
0: గిరిక, జ్ఞానమంటే బ్రహ్మజ్ఞానమే. ఈ బ్రహ్మ మన విధాత సృష్టికర్త అంటామే, ఆ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ, త్రిమూర్తులకు అతీతమైన ఒక మహాశక్తి. ఈ

0: బ్రహ్మమును గురించి నీకు అప్పుడే అర్థం కాదులే. భక్తి అంటే పోతన గారు చెప్పారు చూడు, తను హృద్భాషల సఖ్యమున్. ఈ పద్యం వచ్చు కదా, తాత్పర్యం కూడా వచ్చు నీకు.
1: నువ్వే చెప్పావు కదన్నా, రోజు అప్పచెప్తూనే ఉంటా కదా.
0: ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని పట్టుకుని వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువునే తన దగ్గరకు రప్పించుకున్నాడు.
1: ఓం నమో నారాయణాయ, అష్టాక్షరీ కదన్నా.
0: అవునమ్మా. చూడు తల్లి, స్త్రీలకు గోపికల భక్తి వంటి భక్తి సులభం. ఆడుతూ పాడుతూ అల్లరి కృష్ణుణ్ణి అందుకోవచ్చమ్మా.
1: ఆ చిలిపి కృష్ణుడు గోపికల చీరలు ఎత్తుకెళ్ళినట్లు నా చీర కూడా ఎత్తుకుపోడు కదా. అన్నా, నేను వారి కులములో పుట్టలేదు కదా.
0: చూడమ్మా, గోపికలంటే భగవంతుని యందు బద్ధానురాగులైన స్త్రీలు అని అర్థం. కాని కులం కాదమ్మా. చూడు, నీ పేరులో గీ మొదటి అక్షరం గకారం, చివరి అక్షరం క. గోపిక, గిరిక, భలే ఉన్నాయి కదూ. ముందు ముందు మా గిరిక కూడా గోపికే అవుతుంది. అదే నందనందనుండు అంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మా అన్నంత పరవశం కలగాలి మా బంగారికి.
1: అన్నా, ఇది గోపికా గీతలోనిది కదా.
0: అమ్మా నమస్కారం. గిరిక, వీరు రాణిగారు, పెద్దరాణిగారు.
2: ధర్మారావు, ఈ పిల్ల ఎవరు?
1: రత్నగిరి మా అమ్మండి.
2: ఆహా, గిరిక, మీరేదో సంభాషణలో ఉన్నారు, మాట్లాడుకోండి, నేను వింటాను. లేదా నేను దైవ దర్శనానికి వెడుతున్నాను, మీరు రండి. తీర్థ ప్రసాదాలు, విష్ణు పాదాలు అందుకున్నావు కదా అమ్మాయి, నువ్వు కదలవేమిటి?
0: గిరిక, వేణుగోపాలంతో అదే మీ వాడితో ఏం చెప్తున్నావు తల్లి?
1: లేదన్నా, కృష్ణుడు సత్యభామనే తన దగ్గర ఉంచుకున్నాడు. రుక్మిణి కన్నా సత్యభామే స్వామికి ఎక్కువ.
0: సత్యభామ కన్నా గోపికలంటేనే మరింత మక్కువ.
2: రుక్మిణీదేవి శ్రీ మహాలక్ష్మి, వైకుంఠవాసిని.
0: అమ్మా, అన్నంలోకి ఆధారాలు ఏమున్నాయి?
3: నాన్న, చుట్టుపక్కలందరి దగ్గర చేబదళ్ళు తీసేసుకున్నావురా. ఈ రోజున ఉత్త చింతపండుతో పచ్చడి చేశాను నాయన, తిను.
0: చింతపండు పచ్చడిలో బెల్లం తక్కువ, కారం ఎక్కువ అయిందమ్మా. పర్వాలేదులే
3: నాయన, కనీసం చేతి మీదకి నేర్చుక్క కూడా. అయ్యో,
0: కొంచెం మంచినీళ్ళు ఎక్కువ తాగుతాలే అమ్మా.
3: ఉండు నాయన, ఉండు. మంచినీళ్ళ కన్నా ఈ మజ్జిగ నీళ్లతో కాస్త కారం తగ్గుతుంది. చెయ్యి పట్టు నాయన, తాగుదు గాని.
0: నా సంగతి సరేనమ్మా, ఎంత కారమైనా తింటాను. కానమ్మా, నువ్వు ఈ కారం ఎలా తింటావమ్మా?
3: ఈ ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే గాని నాయన. ధర్మం, రంగాపురం నుంచి మీ మావయ్య మనిషిని పంపాడు. ఇప్పుడు కాదురా, 10 రోజులైంది. అప్పుడు శుభవార్త చెబుతానని మానేశానే, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను.
0: ఏమిటే, మీ సోదరుడికి ఇన్నాళ్ళకు మన ఇల్లు గుర్తుకొచ్చిందా?
3: నిజానికి గుర్తుంచుకోవలసింది వాడు కాదురా, మనం. మన సొత్తు వాడింట్లో ఉంది, తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉంది. అదేమిట్రా అలా తెల్లబోయి చూస్తావు? ఊరు మీదున్న ప్రేమ నీకు ఇంటి పని మీద లేదాయే. నీ భార్య అక్కడ ఉంటే నీకిక్కడ ఎలా ఊసిపోతుందిరా.
0: అమ్మా, నీకు ఎంత ధైర్యం అమ్మా. అక్కడ పంచభక్ష పరమాన్నాలు తినే నీ మేనకోడల్ని తెచ్చి చింతపండు పచ్చడి పెడదామనుకుంటున్నావా? అమ్మా, లంకణాలలో మనుగుడుపులంటే ఇవే.
3: సరేరా తండ్రి, అందుకని మన పిల్లను మనం తెచ్చుకోవడం మానేస్తామా ఏమిటి? అదను తప్పిన పిల్లను అక్కడే ఉంచేస్తామా? నీలా పనిందలు పుడతాయి సుమా. మీ అత్త నాగమ్మ నాయకురాలు నాగమ్మంతటిది, మోటు మనిషి. మన దురదృష్టం కొద్దీ ఇప్పుడంటే చెరువులు ఎండిపోయాయి గాని, నీ పెళ్లికి నిన్ను ఆశీర్వదించడానికి స్వయంగా కృష్ణమనాయనిం వారు రంగాపురం వచ్చి నీకు 1000 రూపాయలు కట్నం చదివించారా. మీ నాన్నగారు మగపెళ్లివారయ్యుండి 5-6 వేలు వ్యయం చేశారు.
0: అమ్మా, అప్పుడు పెళ్లి కూతురు 5 ఏళ్లదే బావా.

0: నిద్ర వస్తోంది అంటూ నా ఒళ్ళో పడుకుంది.
1: కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలరా, అరుంధతి చక్కని చుక్కనాయన, అదొక్కటే చాలు మన కష్టలక్ష్ములు గృహప్రవేశం చేసినట్లే.
0: దేవుడి అంత కొంప, అరుంధతి వస్తే ఇల్లింత బావురు మనదో. నేను బయటకు వెళ్ళినా నీకు కాలక్షేపంగా ఉంటుంది.
2: అప్పుడు బక్క పలచగా ఎర్రగా కళకళ్ళాడిపోయే అరుంధతి ఇప్పుడు నిండు యవ్వనవతి, సౌందర్యం మనింత తాండవించిపోతూ ఉంటుంది.
1: నాయనా ధర్మం,
0: అమ్మా
1: ఇప్పుడు కొంత డబ్బు అవసరం ఉంటుంది, బంధువులంతా వస్తారు, శుభకార్యానికి పిలవక తప్పదు, అంతా వస్తే పెట్టుపోతలు కూడా ఉంటాయి కదా. మనమా ఇంగువ కట్టిన గుడ్డలాగా ఉన్నాం.
0: ఏదైనా మార్గం ఆలోచిస్తాలే అమ్మా, నువ్వు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు.
2: ఇల్లు తాకట్టు పెడితేను
0: వద్దు, జమీందారు గారికి ద్రోహం చేసినట్టు అవుతుంది.
2: ఎలాగైనా 100 రూపాయలు అప్పు తెచ్చుకోవాలి.

0: అక్కా
1: రంగాజీ రారా కులాసానా?
0: కులాసానే గాని కోడలొస్తుందట కదా.
1: అనుకుంటున్నాం అమ్మా, శుభకార్యం జరపటానికి శాస్త్రి గారు లగ్నం కూడా పెట్టారు. కానీ అబ్బాయికి డబ్బు చిక్కలేదు, నాగన్న ఇంటికి కూడా వెళ్ళి అడిగాట.
0: ఆయన అంత తేలిగ్గా సాయపడేరకమా? ఇంటిని దోచుకోవాలని చూశాడు కదా. ఆ జమీందారు గారి పుణ్యంతో మన ఇల్లు మనకు దక్కింది.
1: అప్పుడంటే వెనక రాజా కృష్ణమనాయని వారు ఉన్నారు, ఇప్పుడు ఆ గుళ్ళో కృష్ణ పరమాత్మ ఉన్నాడు.
0: దిగులు పెడకండి అక్కయ్యా, మీరన్నట్లు మనకు దైవబలం తప్పకుండా ఉంది. మరి నేను వస్తానో?

0: నాయనా ధర్మం,
1: మా
0: పెద్దక్కయ్యకి చిన్నక్కయ్యకి ఉత్తరాలు రాయరా. లగ్నానికి ముందు 3 రోజులైనా వాళ్ళు ఇక్కడ ఉండాలి. బావగారులు సెలవు కూడా పెట్టుకోవాలి కాదా?
1: అలాగేనమ్మా, మళ్ళీ వచ్చి రాస్తాను. మళ్ళీ నాగన్న సీట్ రమ్మన్నాడు. మొన్న నిన్న పెడితే రోకలు లేవంటే లేవన్నాడు. మళ్ళీ మనసు మార్చుకున్నాడేమో.
0: పిచ్చితండి, వాళ్లకు మనసు మార్చుకోవటం కూడాను. మీ పింతల్లి రంగాజమ్మ వచ్చిందిరా ఇందాక, ఇలా నాగన్న డబ్బు లేదన్నట్ట అని చెప్పాను. అసలే క్షత్రియ కాంత అంత మాట అన్నాడా? సరే, నే చూస్తాలే, అటుగా ఎలాగో పెడుతున్నానుగా అందిరా.
1: అయ్యో, ఆవిడ ఎలా అన్నారా? ఎందుకమ్మా మన కష్టాలందరికీ చెప్పటం? పంటి బిగువును మనమే భరించాలి. ఒకరి జాలి సానుభూతి కోరుకోవద్దమ్మా. ఇది నాన్నగారికి పరువా ప్రతిష్ట. దైవాన్ని తప్ప మరెవరి వద్ద విన్నపాలు చేసుకోవద్దమ్మా.
0: నేనెవ్వరి ముందు చెయ్యి చాచలేదు నాయనా. నువ్వు పడుతున్న ఇబ్బందిని మాత్రమే చెప్పాను.

0: అమ్మా, నాగన్న కుయికయ్య మనకుండా 100 రూపాయలు చేతిలో పెట్టాడు. ఇంతకుముందే నోటు రాయించి బిళ్ళ అంటించి ఉంచారు. బిళ్ళకి అణా మినహాయించుకొని 99 రూపాయలు 15 అణాలు ఇచ్చాడు. పైగా శాస్త్రిగారి కుమారులు, మీ దగ్గర డబ్బెక్కడ పోతుంది అన్నాడు.
1: చూసావా మరి, మీ పింతల్లి బాగా మందలించి ఉంటుంది, అందుకే ఇచ్చాడు. చూడు నాయన ధర్మం, అందులో 10 రూపాయలు పెట్టి పప్పులు ఉప్పులు నెయ్యి పట్టుకురారా. చూడు నీ బుగ్గలు తుడి ఎలా ఎండిపోయాయో. కాస్త ఈ 10 రోజులు పప్పు నెయ్యి వేసుకొని తినరా నాయన, కొంచెం ఒళ్ళు చేస్తాం.
0: అమ్మా, ఉన్న డబ్బిదే, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, లేదంటే ఆదివారం అందలం సోమవారం జోలిలాగా ఉంటుంది.
1: అలాగే లేరా తండ్రి, వీసెలకు వీసెలు నెయ్యి వాడిన చెయ్యిరా ఇది. అలాంటిది ఈనాడు గిన్నె బోర్లించిన చుక్క రాలడం లేదు. కానీ కోడలొచ్చిన వేళ మళ్ళీ మన సౌభాగ్యం మనకు దక్కుతుందేమోరా. అదిగో నీ చెట్టు చెల్లెలు వస్తోందిరా
2: అన్నా.
1: అమ్మాయి దేవదాసి, ఆలయానికేనా? సరే వెళ్ళండి, మళ్ళీ మీ వదిన వస్తే వెళ్ళడం ఏం కుదురుతుందో ఏమో.
2: అన్నా, వదినగారు వస్తున్నారట కదా, నాకు చెప్పనేలేదు.
1: ఏం చెబుతాడే నీతోటి.

0: చిన్న పిల్లవు. సర్లే, వచ్చాక మీ వదిన సార తెస్తుంది, నీ నోరు తీపి చేస్తాలే.
1: అన్నా, వదినొస్తే నాకు సంతోషమే, కాని నన్ను రోజు దేవళానికి తీసుకువెళ్ళవా?
2: నేనెందుకమ్మా మంచన, నువ్వు నీ స్వామి, మీ లోకం మీది, ఇక నా మధ్యవర్తిత్వం ఎంతో కాలం అక్కర్లేదులే.
1: అన్నా, మీ బావగారి కంటే నువ్వే చిలిపివాడవు. నా స్వామి నన్ను క్రీగంట చూడ్డమే కాని మరొక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. నువ్వు మధ్యవర్తిత్వం నడుపుతావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నా చేతిని తీసుకెళ్లి వారి చేతుల్లో పెట్టే బాధ్యత నీదే సుమా.
2: నిన్న మొన్న రాయిబారాలు మొదలుపెట్టాను, అప్పుడే కళ్యాణం అంటే ఎలా? మధ్యలో ఎన్ని రసగంగాఝరులు ప్రవహించాలి.
1: అన్నా, నేను కూడా రంగాపురం వచ్చి వదినగారిని చూడవచ్చా?
2: ఎందుకమ్మా, 3 రోజులు తనే ఇక్కడ వాల్తుంది.
1: ఆమె చాలా సౌందర్యవతి అని విన్నాను.
2: నాకు ఆమెను చూచిన గుర్తులేదు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. కాని నాయనగారు అంటూ ఉండేవారు, సౌందర్యంలో మాత్రం రంగాజమ్మకు అరుంధతి వారసురాలు అని.
1: అవునవును, రంగాజీ పెద్దమ్మగారు ఈ వయసులో ప్రౌఢమహాలక్ష్మిలాగా ఉంటారు. అన్నా, మరి నా మాటేమిటి, నేనెలా ఉంటాను? నా స్వామికి నేను నచ్చుతానా?
2: నా సోదరిని నేను పొగడకూడదు, గాని నీ చిరునవ్వుకే 1 కోటి సిరులు గలగలలాడుతున్నట్లుంటాయమ్మా. ఆ స్వామిని చూసిన నీ కన్నులు రాధామాధవుల రసకేళి విలాసాలుగా మిలమిలలాడతాయి తల్లి. నీది అపురూపమైన దివ్యరూపం.
1: అన్నా, హాస్యం చేయడం లేదుగా?
2: అయితే పోయి నీ వేణుగోపాల స్వామిని అడుగుదాం పద.

0: ఆపండి ఆపండి, బళ్ళల్ని చెట్టు కింద నిలబెట్టండి. అదిగో అదే గంగాధర స్వామి గారి ఇల్లు, ఇది వారి మిత్రులది. మీరు అందరూ ఈ ఇంట్లో విశ్రాంతి తీసుకుని భోజనాలుగా ఇంటికి వెళ్ళొచ్చు.
1: తల్లి హైమోతి, భోజనాలకు వెళ్ళేటప్పుడు నీ మరదల కోసం తెచ్చిన కొత్త చీర పట్టుకురా అమ్మా.
2: పదండి, భోజనాలకి రమ్మని కబురు వచ్చింది.
1: నాగమ్మా, కులాసానా, మొహం ఎందుకే అలా వాడిపోయింది?
3: వాడిపోలేదమ్మా, సంతోషంతో చింకి చాటంతయింది.
1: అదేమిటే వియ్యాలవారిని పట్టుకుని అంత మాట అనేశావు?
3: వియ్యాలవారే, ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలింది. కాస్త ఉన్నవాళ్ళకి ఇద్దాం అని పోరు పెడితే నా మాట చెవినెక్కించుకోలేదు. అప్పకొడుకు అప్పకొడుకు అంటూ దాని గొప్పు కోసారు.
1: మాకేం గతి లేక మీ పిల్లని చేసుకోలేదు, కావాలని మీరేడిస్తేనే చేసుకున్నాం. రారా ధర్మం, పోదాం. లగ్నం లేదు, ఏమీ లేదు, ఇలా మాటలు పడే కర్మ మనకేమిటి?
3: ఇంతవరకు వచ్చి ఇప్పుడు ఈ గొడవలెందుకు? ఎంతైనా మీరు అక్క తమ్ముళ్ళు, నాకు చీర నచ్చలేదు అది చెప్పాను, అంత గింజుకుంటారేమిటి?
1: అయిందేదో అయిపోయింది. రండి పీటల మీద కూర్చోండి.
2: అరుంధతి, రా దగ్గరకు రా, అక్కడే నిలబడిపోయావే, అంత సిగ్గెందుకు? నేను నీ భావనేగా. మౌనం విడవా ఏమిటి, ఎంత పెంకితనం పనికిరాదు. నేనేమన్నా తప్పు చేశానా? నేనంటే నీకిష్టమే కదా, చిన్నప్పుడు బావా బావా అంటూ నా వెంటే తిరిగేదానివి. ఏ కోపమా, ఎందుకలా తీక్షణంగా చూస్తున్నావు? దగ్గరకు రావద్దని నీకే బుద్ధి పుట్టిందా, ఎవరన్నా చెప్పారా? నా అదృష్టం. శుభం అంటూ వ్యవసాయం చేద్దాం అనుకుంటే కాడీ మోకులు దొంగలు ఎత్తుకుపోయారట. సరే నీ వెళ్ళిపోనా. మీ తల్లిదండ్రుల బుద్ధులే నీకు వచ్చినట్లున్నాయి. మా నాన్నగారు మీకు అంత చేస్తే మీరు మాకింత చేస్తారా?
4: ఏమిటి, మా వాళ్ళు వీళ్ళని తిడుతూ ఉంటారు, వీళ్ళేమో మా వాళ్ళని తిడుతూ ఉంటారు.
2: అలా కోపంగా చూడకు, నీకు భర్త ముఖ్యమా తల్లిదండ్రులా? మన ఇద్దరి జీవితాలు ముడిపడ్డాయి. చూడు అరుంధతి, నువ్వంటే నాకు ప్రాణం. ఎప్పుడెప్పుడు వచ్చి

0: ఒళ్ళు వాలిపోదామా అని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూశాను. నా భార్య నన్ను స్వర్గవీధుల్లో విహరింపచేస్తుందనుకున్నాను, కానీ ఇలా విరహకోపంలో తోస్తుందనుకోలేదు.
1: చీర పెట్టాము అన్నారు. ఓ రంగా ఓ జరీనా ఏమీ లేదు, 6 రూపాయలు కూడా చెయ్యదు చీర. బాగాలేదన్నానని మా సావిత్రి వదిన మీదపడి కరిచింది. రాత్రికి రాత్రి కొంగున కూడా ఏమీ కట్టలేదు. కట్టాం పడిపోయిందేమో అన్నారు. అంత దమ్మిడీ లేని వాడికి పిల్లనిచ్చి నా పిల్ల గొంతు కోశా.
2: జారిపోయిందేమోని నిశ్చోద్యంగాని ఈ 3 రోజులు దానికి ఒళ్ళూపై తెలుస్తుందా ఏమిటి? ఏవేవో శృంగారలోకాల్లో తేలిపోదు.
3: పో పెద్దమ్మా, అలాంటిదేం లేదు.
2: అరుంధతి, ఇవాళ పూలజడ నేను వేస్తాను తల్లి.
1: ఈ మొహాలకి పూలజడలు కూడానా?
2: నాగమ్మా, ఆ మొహాలు ఈ మొహాలు కాదే, జీవితంలో ఎవ్వరూ ఈ రోజులను ఎప్పుడూ మర్చిపోకూడదు సుమా. మధురమైన స్మృతులతో 100 ఏళ్ళు దాంపత్యం సాగించాలి. 3 నిద్దర్లంటే అరువు మరుగు లేకుండా దగ్గరవడమే మరి.
3: అబ్బా, ఇవిడ మాటలు వింటుంటే ఒళ్ళు జలదరిస్తోంది.
2: ఏమే పిల్లా, జడవేయమంటావా? ఈ మొగలి పూలు చూడు, ఎలా సువాసనలు వెజ్జల్లుతూ గుబాళిస్తున్నాయో. మల్లెలు సంపెంగలు కలిసెనా? మీ ఆయనకు ఇహ ఒకటే మత్తెక్కిపోతుందే తల్లి.
3: జడవేయు పెద్దమ్మా, వద్దులే అమ్మేస్తుంది.
2: అంత సిగ్గెందుకే పిచ్చిపిల్ల? మొగుణ్ణి కొంగున కట్టుకోవాలి గాని కాసుల్ని రూపాయల్ని ఎందుకు? అబ్బో, జడ చాలా పెద్దదేనే. ఇంత పెద్ద జడతో మొగుణ్ణి కొట్టావంటే ఇహ చూడు, గిరగిరా తిరిగి నీ ఒళ్ళో పడడు.
3: ఏ పెద్దమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
4: పెద్దమ్మా, మరే నిన్నొకటి అడగనా?
2: అడుగునాన్నా, ఏమడుగుతావో అడుగు. దానికింత మొహమాటం ఎందుకు?
3: మా బావేమో మేమే తక్కువ వాళ్ళమన్నాడు. పలనాటి మోటు మనుషులమాట. మరే ఈ మాట అమ్మతో చెప్తే వాళ్ళనిప్పుడే గడప దాటండి అంటుంది.
2: అసలు మీ బావను ఎందుకు మాట్లాడినిచ్చావు? నోటి నిండా చిలకలు పెట్టాలి గాని.
3: ఛీ, తను కొరికిన చిలక నేను కొరకాలట. ఎంగిల్ కాదు
2: తల్లి, ఎంగిలో అమృతమో ఇవాళ కొరికి చూడరాదు.
4: పెద్దమ్మా, నీ మాటలు నాకెంతో కొత్తగా ఉన్నాయి.
3: నేను పూల చెండును విసరటం లేదని చాలా అలకగా ఉంది ఆయనకి, ఏం చేయాలి?
2: అవును మరి, ఎందుకు విసరలేదు నువ్వు? చెండాటంటే ఏమిటనుకున్నావు? ముందు నీ మనసును అతని వైపుకు విసిరితే అతని మనసును నీకు అందిస్తాడన్నమాట. పూల చెండు మన్మధుని పూలబాణానికి ప్రతిరూపమే పిల్ల.
4: పెద్దమ్మా, అయితే బావకి నేనంటే ప్రేమేనా? మరెందుకు మా వాళ్ళు వీళ్ళని తక్కువగా చూస్తారు?
2: పిల్లా, ఎప్పుడూ ప్రతీది ఇచ్చిపుచ్చుకోవడమే. నువ్వు ప్రేమ ఇయ్యాలి, అతని ప్రేమను నీ స్వంతం చేస్తాడు సుమా. అతడు నీకు ఆనందాన్ని ఇయ్యాలి, నువ్వు అనురాగాన్ని అందిస్తావు. నువ్వు మన్నింపు చెయ్యాలి, అతడు మమకారాన్నిస్తాడు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటుంటే అతనిదంతా నీదైపోతుంది, నీదంతా అతనిదవుతుంది సుమా. ఇదేనే దాంపత్య మాధుర్యం అంటే. ఇదే చెండాట. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు చిలిచి చెండాడుకోవడం కాదు సుమా.
4: అలాగా పెద్దమ్మా, 2 రాత్రులు నేను మూర్ఖంగా పెంకిగా పట్టుదలగా అతని చేతిని మోటుగా తోసిపారేశాను. నా మీదిప్పుడు ఎంత కోపంగా ఉందో ఏంటో.
2: అమ్మయ్యా, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, ఇక మీరిద్దరూ అరుంధతి వశిష్ఠులే.
4: పెద్దమ్మా, ఈనాడు పూల జడ వేస్తూ నువ్వు చెప్పిన మాటల్ని నేను జీవితాంతం మనసులో ఉంచుకుంటాను. నువ్వు నాకు మంచి ఉపదేశాన్ని చేశావు. ఇన్నాళ్ళు మా అత్తింటి వారి మీద ఉన్న కోపం హుష్కాకి అయిపోయింది. అబ్బా, నీ మేలు మరవని పెద్దమ్మా. నువ్వు మాట్లాడుతున్నంతసేపు నాకైతే ఏదో మరో లోకంలో ఉన్నట్టయింది. అంత ఉత్తముడికి భార్యనవడం నా అదృష్టం కదూ. గత 2 రాత్రులు చేసిన

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 5వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రేడియో.

ధారావాహిక నాటకం ఐదో భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు పాత్రధరులు: ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, రంగారావు శ్రీ టివిఏఎస్ శర్మ, సర్వారాయుడు శ్రీ బిహెచ్ వేణుగోపాలరావు, రామేశ్వరం శ్రీ వైవిఎస్ఎన్ పాత్ర, సావిత్రి శ్రీమతి కె ఇందిర, ఇంకా శ్రీమతులు టి పద్మావతి, కె పరిమళ, శ్రీ ఎన్ దీనబాంధవ, శ్రీ ఎస్ కామేశ్వర శర్మ మున్నగువారు పాల్గొన్నారు. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చేవారం ఇదే సమయానికి వినవచ్చు.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలకు గమనిక. ఈరోజు ప్రసారంలో 9 గంటలకు హలో ఆకాశవాణి ఉంటుంది. ఆ హలో ఆకాశవాణి కార్యక్రమం మధ్యలోనే చరిత్రలు ఈరోజు కూడా ఉంటుంది. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట

తర్వాత హ్యాపీ హ్యాపీగా ఈ సినిమా నుంచి హేమచంద్ర పాడిన సీతారామ శాస్త్రి గీతం అది. ఈ పాటకు సంగీతం మణిశర్మ.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

వింటున్న పాట హరే రామ్ ఈ సినిమా కోసం. హారిష్ రాఘవేంద్ర పాడిన పాటది. కళ్యాణి హారిష్ రాఘవేంద్ర పాడిన సీతారామ శాస్త్రి గీతం, మిక్కీ జే మేయర్ సంగీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: అనూప్ రుబిన్ సంగీత సారథ్యంలో తర్వాత పాట జుబిన్ నాట్యాల్ మోహన్ భోగరాజు పాడిన భాస్కర్ భట్ల గీతం విందాం. ఈ పాట ఇజామ్ సినిమా నుంచి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: History with twin firsts, writes the Times of India. The first Indian PM to address Seychelles National Assembly and the first to be honoured with the country's highest environmental honour. Lauding the support to austerity called by citizens, Prime Minister Modi backs self-reliance in aviation and defence sectors. Quoting the Prime Minister in his monthly radio programme Mann Ki Baat, the Asian Age writes, "From seas to skies, India is becoming secure." In a significant transformation, Army set to establish operationalize first integrated battle groups next month, headlines the Indian Express. Government to amend rules for speedy approvals for medical services, states Hindustan Times. The statesman says Northern Railway adds 2.2 megawatt rooftop solar capacity in April-May, accelerating green energy transition. The Economic Times headlines cites foreign outflows thin down on healthier cues as cooling crude, RBI's rupee support and easing rallies at Asian rivals boost confidence in Indian markets. The dailies have also noted the missing monsoon at the heat wave back in the national capital after 40 days, with the nights and days warmest in 2 years, feeling a 50 degrees Celsius. And finally, in a first instance, Sanskrit University introduces B.Tech in AI and data science, providing opportunities to apply modern computational techniques to traditional domains such as Ayurveda, Yoga, Jyotish, Nyaya and other classical disciplines, states the Hindu. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi attends Seychelles National Day celebrations as guest of honour, also holds talks with his Mauritius counterpart Naveen Chandra Ramgoolam. United States and Iran agree to halt counter-strikes and resume talks in Qatar's capital Doha tomorrow. President Draupadi Murmu to present gallantry awards at Defence Investiture Ceremony at Rashtrapati Bhavan today. IMD issues red alert for very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in hockey, India beat England 3-2 in penalty shootout to finish FIH Pro League campaign on a winning note. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
3: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి, యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పాలసముద్రంలోని నాసిన్ అకాడమీలో డ్రగ్స్ నివారణపై ప్రముఖులతో ప్రత్యేక డ్రైవ్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార యాదవ్ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సూరణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ బాధితులను గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాయలసీమను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందని చైర్మన్ కెఎస్ జౌహర్ తెలిపారు. పుట్టపర్తిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎద్దుల కొండలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. స్వచ్ఛ హరితాంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కదిరిలో సామూహిక యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.

0: ఈ సందర్బంగా వెంకటప్రసాద్ మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా పుట్టపర్తిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో పాటు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 15,000 హెక్టార్లకు సరిపడా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ప్రజలు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మానసిక సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మహాశాంతి ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 8:34 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

రత్నదీపికావళి. ఈనాటి రత్నదీపికావళి కార్యక్రమంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం

ఈనాటి రత్న దీపికావళి కార్యక్రమంలో ఒడిషా అస్సాం రాష్ట్రాల

పూర్వ గవర్నర్ మరియు గవర్నర్గా పనిచేసినటువంటి సర్ సయీద్ ఫజ్ అలీ గారి వారి గురించిన వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుంటూ దేశభక్తి గీతాలు కూడా వినబోతున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. సర్ సయీద్ ఫజల్ అలీ వీరు ఒక భారతీయ న్యాయమూర్తి. రెండు భారతీయ రాష్ట్రాలకు అంటే అస్సాం, ఒడిషా గవర్నర్గా పనిచేసి ఆయన 1953 సంవత్సరంలో అనేక భారతీయ రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించినటువంటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అధిపతిగా ఉన్నారు. ఆయన గురించిన క్లుప్త విశేషాలు అవన్నీ. ఓకే, ఇప్పుడు మనం జీవిత విశేషాల్లోకి వెళ్ళిపోదాం. సర్ సయీద్ ఫజల్ అలీ గారు 1886 సెప్టెంబర్ 19 జన్మించారు. ఈయన ఫజల్ బీహార్ రాష్ట్రంలోని ఒక ఉన్నత సయీద్ జమీందార్ కుటుంబానికి చెందినవారు. వీరు న్యాయశాస్త్రం అభ్యసించి న్యాయవాద వృత్తిని ప్రారంభించడం మొదలుపెట్టారు. చివరికి ఆయన న్యాయ వ్యవస్థలోకి పదోన్నతి పొందారు. సర్ ఫజల్ అలీ గారికి మొదట ఖాన్ సాహిబ్ అని, ఆ తర్వాత ఖాన్ బహదూర్ అని బిరుదులు వరుసగా ఇచ్చారు. 1918 ఆయనకు ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అందులో బిరుదు లభించింది. 1928 ఏప్రిల్లో ఆయన పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1938 దానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తర్వాత 1943 శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1947 సంవత్సరం జూన్ 19 ఆయన అప్పటి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాకు పదోన్నతి పొందిన తర్వాత 26 జనవరి 1950 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా స్థాపించబడినప్పుడు దానికి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విన్న తర్వాత మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం.

దీపిక వాళ్ళు వింటున్నారు సర్ సయ్యద్ ఫజల్ ఫజల్ అలీ గారు 1886 సెప్టెంబర్ 19వ తారీఖున వారణాసిలోని ఒక సంపన్న న్యాయవాదుల కుటుంబంలో జన్మించారు. తాను 7వ తరం న్యాయవాదినని ఆయన పండితుడు జార్జ్ హెచ్ గాడ్బోయిస్తో చెప్పారు. ఆయన బెనారస్లోని లండన్ మిషన్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత 1907 సంవత్సరంలో ప్రయాగ్రాజ్లోని అంటే పూర్వం అలహాబాద్లో ముయిర్ సెంట్రల్ కాలేజ్ నుండి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన తర్వాత జస్టిస్ అలీ గారు లండన్లోని మిడిల్ టెంపుల్లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి ఇంగ్లాండ్కి వెళ్ళారు. అక్కడ 1912 ఆయన ఇంగ్లాండ్లో బార్లో చేరిన తర్వాత ఆయనకు జస్టిస్ వివియన్ బోస్ పరిచయం అయ్యారు. సుప్రీంకోర్టు ప్రారంభ దశలో జస్టిస్ బోస్ జస్టిస్ అలీతో కలిసి న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత జస్టిస్ అలీ బీహార్లోని ఛప్రా జిల్లా కోర్టులలో బారిస్టర్గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. ఒకరి బారిస్టర్ జిల్లా స్థాయిలో ముఖ్యంగా క్రిమినల్ చట్టంలో ప్రాక్టీస్ చేయడం అసాధారణమైన విషయమని గాడ్బోయిస్ పేర్కొనటం జరిగింది. అయితే క్రిమినల్ చట్టంలో నేపథ్యం ఉన్న సుప్రీంకోర్టులోని కొద్దిమంది న్యాయమూర్తులలో అలీ ఒకరిగా పరిగణించబడ్డారు. ఆ తర్వాత 1924 ఛప్రాలో 12 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆయన 1916 స్థాపించబడిన పాట్నా హైకోర్టుకు తన ప్రాక్టీస్ను మార్చారు. అప్పుడు 1928 ఆయన పాట్నా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులవ్వడం జరిగింది. అయితే 1938 జస్టిస్ అలీ పాట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత సామ్రాజ్యానికి ఆయన చేసినటువంటి సేవలక్కాను 1941 సంవత్సరంలో ఆయనకు నైట్హుడ్ బిరుదు లభించింది. ఆయన అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి గౌరవ ఎల్ఎల్డి పట్టాను ఆయన అందుకున్నారు. 1943 సంవత్సరంలో ఆయన హైకోర్టు శాశ్వత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవ్వడం జరిగింది. ఆయన పాట్నా హైకోర్టుకు 5వ ప్రధాన న్యాయమూర్తి, అలాగే మొదటి భారతీయుడిగా కూడా మనం చెప్పవచ్చు. ఆ సమయంలో జస్టిస్ అలీ గారు ఆయనకు వయసు 56 సంవత్సరాలు. 1946 సెప్టెంబర్లో పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించారు. మరికొన్ని విశేషాలు మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

0: பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: రత్నదీపిక వాళ్ళు వింటున్నారు

1947 జూన్ 9 వలస భారతంలో అత్యున్నత న్యాయస్థానమైన ఫెడరల్ కోర్టుకు ఆయన పదోన్నతి పొందారు. అప్పుడు సర్ మహమ్మద్ జఫ్రుల్లా ఖాన్ పాకిస్తాన్ను ఎంచుకోవడంతో ఫెడరల్ కోర్టు నుండి వైదొలగడంతో ఇది సాధ్యమైంది. ఆ సమయంలో జస్టిస్ అలీ అత్యంత సీనియర్ హైకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరుగా ఉండేవారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టడానికి ముందు ఫెడరల్ కోర్టుకు పదోన్నతి పొందిన చివరి బ్యాచ్ న్యాయమూర్తులలో కూడా ఒకటిగా ఉన్నారు. 1947 సెప్టెంబర్లో విభజన అనంతరం కలకత్తాలో జరిగిన మతహింసపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కలకత్తా అల్లర్ల విచారణ కమిషన్లో ఆయన సభ్యునిగా నియమితులయ్యారు. అదే నెలలో 5 భారతీయ ప్రతినిధులలో ఒకరిగా ఆయన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం యొక్క 2వ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. భారత సుప్రీంకోర్టు స్థాపించబడిన తర్వాత దానికి నియమితులైన మొదటి 8 న్యాయమూర్తులలో ఆయన ఒకరు. గాడ్ బోయ్స్ ప్రకారం జస్టిస్ అలీ యొక్క మతపరమైన నేపథ్యం, అద్భుతమైన అర్హతలను పరిగణలోకి తీసుకుంటే కొత్త సుప్రీంకోర్టుకి పదోన్నతి పొందడానికి ఆయన సరైన వారు అని ఆయన వీరి గురించి చెప్పడం జరిగింది. 3 పదవీకాలంలో జస్టిస్ అలీ గారు 56 తీర్పులు రచించారు. 113 ధర్మాసనాలలో సభ్యుడిగా ఉండడం జరిగింది. ఆయన ఇచ్చిన తీర్పుల్లో 24% క్రిమినల్ కేసులకు సంబంధించినవి. ఆ తర్వాత రాజ్యాంగ చట్టం 17%, కుటుంబ చట్టం 10%, ఆస్తి చట్టం 10%, అలా ప్రత్యక్ష పన్నుల చట్టం 7% ఉన్నాయన్నమాట. తర్వాత 1951 సెప్టెంబర్ 19 పదవీ విరమణ చేసిన మొదటి న్యాయమూర్తి కూడా వీరే అయ్యారు. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం ఇది 2వసారి. ఈసారి ప్రధాన న్యాయమూర్తి హెచ్కే కానియా ఆర్టికల్ 128 ప్రకారం ఆయనను కొద్ది కాలం పాటు తిరిగి రావాలి అని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 128 ప్రకారం రాష్ట్రపతి అనుమతి తీసుకున్న తర్వాత పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని సుప్రీంకోర్టుకు తిరిగి పిలిపించే అధికారం భారత ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది. సుప్రీంకోర్టులో ఆయన పదవీకాలం చివరికి 1952 మే 30 ముగిసిందన్నమాట. ఆయన ఇచ్చిన తీర్పులు ఎన్నెన్నో, అవి చాలా ముఖ్యమైనవి. అందులో నివారణ నిర్బంధ తీర్పుగా కూడా పిలువబడే ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం, ఇందులో ఆయన ఈ కేసులో 6 న్యాయమూర్తుల బృందంలో జస్టిస్ అలీ కూడా ఉన్నారు. ఆ తర్వాత మద్రాస్ నివారణ నిర్బంధ చట్టం 1950 కింద తన నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ రిట్ను దాఖలు చేశారు. మద్రాస్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, కొత్తగా అమల్లోకి వచ్చిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని గోపాలన్ వాదించారు. గోపాలన్ ప్రకారం ఆయన నివారణ నిర్బంధం ఆర్టికల్ 19(1)(d) కింద ఆయన సంచార స్వేచ్ఛను పరిమితం చేసింది అన్నమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కేసులో 1:5 మెజారిటీతో మద్రాసులో క్రాస్ రోడ్స్ పత్రిక ప్రవేశాన్ని మరియు ప్రసరణను నిషేధించిన మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ను 1949 సెక్షన్ 9(1)(a)ను కొట్టివేసింది. ఇకపోతే పత్రికా స్వేచ్ఛపై మరో ముఖ్యమైన తీర్పు ఆయన బ్రిజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసులో సుప్రీంకోర్టు 1949 నాటి తూర్పు పంజాబ్ ప్రజా భద్రతా చట్టంలోని సెక్షన్ 7 కొట్టివేయడం జరిగింది. ఈ నిబంధన యొక్క లక్ష్యం ఏంటంటే ప్రచురణకు ముందు ఒక నిర్దిష్ట విషయానికి సంబంధించిన ప్రచురణలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ నిబంధన ముందస్తు సెన్సార్షిప్ను ప్రోత్సహిస్తుంది. ఇది పత్రికా స్వేచ్ఛపై పరిమితి అని కోర్టు చెప్పడం జరిగింది. ఈ కేసులో కూడా ప్రజా భద్రత ఒక పరిమితిగా ఉండే ప్రశ్న అప్పుడు తలెత్తినప్పుడు జస్టిస్ అలీ గారు ఈ నిర్దిష్ట అంశంపై విభేదించి ప్రజా అశాంతి రాష్ట్ర భద్రతను దెబ్బతీస్తుందన్న రమేష్ థాపర్ కేసులోని తన తీర్పును పునరుద్ఘాటించారు. ఇలా ఆయన చేసినవి ఒకటి కాదండి, 2 కాదు, ఎన్నో అద్భుతమైనటువంటి కేసులైన చేయడం జరిగిందన్నమాట. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఆయన ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు అధ్యక్షత వహించాలని మరి జవహర్

జవహర్లాల్ నెహ్రూ గారు అభ్యర్థన మేరకు జస్టిస్ అలీ గారు 1954లో ఈ పదవి నుండి అప్పుడు వైదొలగడం జరిగింది. ఆయన అస్సాం గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇలా ఆయన 70 ఏళ్ల వయసులో కూడా ఆయన పదవిలో కొనసాగుతూనే ఉన్నప్పుడు తర్వాత ఆయన ఆగస్టు 22న 72 ఏళ్ల వయసులో ఆయన మరణించే వరకు ఆయన పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. ఆయనకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ఆయనకి ప్రదానం చేసింది. ఇక ఆయన గురించిన విశేషాలు చెప్పుకోవాలంటే మనకు సరిపోవండి, అంత గొప్ప వ్యక్తి ఈయన. 1956లో భారత ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. ఇదండి ఆయన గురించిన క్లుప్త విశేషాలు. ఇప్పుడు ఒక చిన్న దేశభక్తి గీతం పల్లవి విందాం.

0: ఇంతవరకు రత్న దీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమం ఇంతవరకు మీరు విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మీకోసం మీరు ఎంతగానో ఎదురు చూసే మా కార్యక్రమం హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు మీరు కూడా డయల్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు మా నెంబర్స్ చెప్పేస్తాను, మీరు డయల్ చేయండి. చక్కగా మీరు కోరిన పాటలు అడగండి. రోజు చేసే శ్రోతలు కాకుండా మరి కొత్త వారికి అవకాశం ఇద్దాం, చూద్దాం మరి శ్రోతలు మాట వింటారేమో. మా నెంబర్స్ చెప్పేసేనా, 224-6605 224-6606 ఎస్టిడి కోడ్ 0877. శ్రోతలు రెడీగా ఉన్నారు, బాగా కాల్ చేసేస్తున్నారు. మరి వారితో మరి ఒకసారి మాట్లాడేద్దాం, వారికి ఏ పాట కావాలో మరి వినేద్దాం. వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందామా మరి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో,
7: నమస్తే మేడం.
0: నమస్తే అమ్మా, బాగున్నారా?
7: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: మేము బాగున్నామండి, మీరేం చేస్తారు?
7: నా పేరు రమావతి, ఐరాలంపల్లి చేస్తాను మేడం.
0: 35 ఎర్లంపల్లి ఐరాల.
7: అవును మేడం.
0: హేమా చెప్పండి. హేమా గారు, ఏ పాట కావాలి?
7: మాక మేడం, సుందరకాండలో నవ్వే నవ మల్లిక పాట కావాలి మేడం.
0: ఓకే, అయిపోయిందా? మామిడితో పంట కోసేసారా? అయిపోయిందా?
7: అయిపోయింది మేడం.
0: ఇప్పుడు ఫ్రీనా? మళ్ళా కొత్త పట్ట
7: లేదు మేడం.

0: వర్షాలు వల్ల చిన్న వేడిచని గతం అంటే.
1: అవునవును, వర్షాలు లేట్ అయినాయి.
0: మీకే తిరుపతిలోనే పడుతుంది మేడం, వెంకటేశ్వర అన్నీ పడుతుంది, వాళ్ళు మాకు వల్లేదా.
1: మాకు కూడా ఏం లేదండి, ఊరికి చల్లగాలి అంతే, మా వాన లేదు ఏం లేదు. మీ సినిమా ఏంటి, సినిమా ఏం పేరు చెప్పారు?
0: సుందరకాండ మేడం.
1: ఒక సుందరకాండ, అందులో ఏ పాట? ఓకే సరే, మరి చెప్పండి పాట విందామా? అవునవునండి, ఓకే పాట విందామండి.
0: ఓకే మేడం, అందరి కోసం మేడం.
1: ఓకే బాయ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నామండి. హరినాథ్ రెడ్డి గారు, ఏ పాట కావాలి?
2: మేడం మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం. ప్రత్యేకంగా తిరుపతి దేశం, ఎందుకంటే మంచి నవల అది ఇది విన్నాం మేడం పొద్దున్న. అవును
0: మేడం, మేడం నాటిక
2: వేయపడగల. అవును మేడం, ప్రతి వారం వింటాను మేడం, ప్రతి వారం వింటాను మేడం. చాలా బాగుంటుంది, అదే పనికి ఎదురు చూస్తుంటాను మేడం. బాగుంది, ధన్యవాదాలు మేడం. ప్రత్యేకంగా మీకు కూడా.
0: ఏ పాట కావాలండి?
2: మేడం శ్రీ మంజునాథ మేడం సినిమా పేరు. ఒక్కడే మంజునాథుడు ఒక్కడే ఆ పాట మేడం.
0: ఓకే సరే, పాట విందాం.
2: ముందా మేడం, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం, ధన్యవాదాలు మేడం.
0: ఓకే, నేను ఆ పాట చూస్తున్నాను. ఆ పాట ఒకవేళ లేదు అంటే
2: అది మేడం కలేజ నుంచి కానీ ఓం నమో శివరుద్రాయ అనే పాట ఉంటుంది మేడం. కలేజ
0: ఉందిలేండి, సినిమా ఉంది.
2: ఓకే
0: అండి, పాట విందాం.
2: ఓకే.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
0: నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో
3: హలో
0: హలో, ఆకాశవాణి అండి.
3: నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఏ ఊరండి మీది?
3: నా పేరు మంజుల మేడం, 35
0: ఆహా, 35 అల్లంపల్లె.
3: అవును మేడం. నిర్మలా మేడం గారు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కావాలి?
3: మేడం మొన్న విజయశాంతి గారి పుట్టినరోజు కదా, శత్రు సినిమా నుంచి పొద్దున్నే పుట్టింది ఆ పాట కావాలి మేడం. ఆ రోజు లైన్ దొరకలేదు నాకు.

0: అందుకని అడుగుతున్నా మేడం.
1: ఓకే, శత్రువురా సినిమా పేరు.
0: అవును మేడం.
1: ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
0: హౌస్ వైఫ్ మేడం నేను.
1: ఓకే, బాగా రేడియో బాగా వింటారా?
0: వింటాం మేడం.
1: ఎట్లా ఉంటాయి కార్యక్రమాలు ఇప్పుడు? మారే కదా, ఏమన్నా మీకు అనిపిస్తున్నాయా బాగున్నట్టు?
0: బాగానే ఉన్నాయి మేడం. అంటే ఎక్కువ పని ఉన్న నాటికి విన్నాం మేడం. పని లేని పని ఉన్నా కూడా సెల్ పెట్టుకొని వింటా ఉంటాము. ఇప్పుడు కొన్ని కొన్ని మిస్ అయిపోతుంటాయి.
1: అదే, ఇప్పుడు పాట చెప్పండి. ఏ పాట?
0: పొద్దున్నే పుట్టింది చందమామ పాట మేడం.
1: ఓకే, మరి పాట విందామా?
0: ఓకే మేడం.
1: చెప్పండి.
0: మంజులా శ్రీనివాసులు, పవన్ కుమార్, భరత్ కుమార్, గోవిందమ్మ.
1: ఓకే, పాట విందామా? బాయ్.

0: ఇస్రే అభిలాషి సైబాల్
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో.
3: హలో, నమస్తే మేడం. నిర్మలా మేడం, ధన్యవాదాలు మేడం. బాలరాజు నాగినేని అరకులు మేడం.
2: చెప్పండి, ఏ పాట కావాలండి
3: మేడం? ఇది భక్తత్వ కారంలో ఘన ఘన సుందరాన్ని పాటించండి మేడం. ఆవులు మెప్పుకుంటాను, శివాలయాన్ని కూర్చున్నాను మేడం. నమస్తే మేడం.
2: నమస్తే నమస్తే. ఎన్ని ఆవులు?
3: రెండున్నాయి మేడం, మెప్పుకుంటాను మేడం.
2: అవునా?
3: అవును మేడం.
2: కాదండి, చాలా ఉన్నాయండి.
3: మేడం, ఎంత ఆలు మేడం?
2: ఓకే, పాట విందామా?
3: విందాం మేడం, భక్తతో కారం.

0: లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: హలో ఆకాశవాణిలో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసిద్దాం. హలో
4: హలో
3: హలో ఆకాశవాణి అండి.
4: మేడం నమస్కారం.
3: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? మాబు భాష గారు, చెప్పండి, ఏ పాట కావాలి?
4: అల్లరి రాముడు, ఎన్టీఆర్. ఆకు సాటు
3: అల్లరి రాముడు. ఓకే ఓకే అండి, పాట విందాం.
4: సరే మేడం, మా ఊరు వాళ్ళందరి కోసం. మేడం
3: ఊర్లో అందరి కోసమా?

ఓకే అండి, పాట విందాం ఇప్పుడు. అల్లరి రాముడు సినిమా నుంచి పాట ఇది మన దగ్గర లేదు, మరి పాట ఇప్పుడు విందాం.

0: కమ్మటి కలలాంటి ఆ రోజులు గుర్తొస్తున్నాయా? పల్లెల నిండా ఉత్సాహం, గాజల నిండా ధాన్యం, ఇంటి నిండా చుట్టాలు, గోమాతల పలకరింపులు, లేగ దూడల కేరింతలు, పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ళు గుర్తొస్తున్నాయా? ప్రస్తుత పరిస్థితి చూసి భయమేస్తోందా? వద్దు, భయమొద్దు, నిర్భయంగా వ్యవసాయం చెయ్యండి మీ కలలన్నీ సాకారం చేసేందుకు. తిరుపతి ఎఫ్ఎం అందిస్తోంది కిసాన్ వాణి, వ్యవసాయదారుల కార్యక్రమం, ప్రతిరోజు సాయంత్రం 7:15.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: శ్రోతలకి ఒక గమనిక, మీరు సినిమా పాట అడిగేటప్పుడు ఆ సినిమా పాట ఏ సినిమాలో కరెక్ట్గా తెలుసుకొని మాకు మరి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇలా పొరపాటుగా చేస్తే ఇప్పుడు మీరు అడిగిన పాట వేటగాడు సినిమాలోది. మరి ఎంత సేమ్ సమయం టైం టేకింగ్ అంటే చెప్పలేమన్నమాట, చాలా సమయం తీసుకుంది కదా. అలాగ చేయొద్దండి, అలా చేస్తే కనుక నెక్స్ట్ డెఫినెట్గా వాళ్ళ కాల్కి మరి పాట ఇవ్వడం జరగదు. సరే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, హలో, ఆకాశవాణి అండి. హలో, మాకు వినబట్లా సౌండ్.
1: నమస్తే,
0: మరి ఇలాగా మీరు మాకు ఇప్పుడు కలిసినా కూడా మాకు లైన్ దొరకలేదు, అంటే మాకు మీ వాయిస్ లేదు. ఓకే, మీ పేరేంటండి? నారాయణ విజయ్ కుమారా?
1: అవునండి.
0: ఏం పేరు కరెక్ట్ చెప్పండి. విజయ్ కుమార్, నారాయణవరం నుంచి. అట్లా అసలు అర్థం కాకుండా మీ మాటలు బాగా నోరు తెరిచి మాట్లాడండి. చెప్పండి, ఏ పాట కావాలండి విజయ్ కుమార్ గారు? నచ్చాయా మీకు బాగా? ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుందా? ఓకే ఓకే, చెప్పండి ఏ పాట కావాలి.

0: భర్త సుతారాముల పాట ఏంటి మేడం?
1: ఇప్పుడే వేశాం కదండి, మళ్ళా అదే అడిగితే ఎట్లాగా?
0: సరే అండి, ఇదే మంచి కుటుంబంలో మంచి
1: కుటుంబం
0: కాగశీలమ్మ పాట.
1: ఏం పాట?
0: యాగశీలమ్మ మహిళ అనే పాట, మంచి కుటుంబం.
1: అది కృష్ణ మంచి కుటుంబం కృష్ణ గారిదా? ఏఎన్ఆర్
0: ఏఎన్ఆర్ కృష్ణ పాట.
1: ఇప్పుడు పాట ఇందులో ఏ పాట అన్నారు?
0: యాగశీలమ్మ మహిళ అనే పాట.
1: ఓకే మరి పాట విందామా?
0: సరే అండి.
1: సరే అండి, ఓకే బాయ్
0: బాయ్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: హలో, ఆకాశవాణిలో తర్వాత కాలర్ చూద్దాం. మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై. హలో
3: హలో
2: హలో, ఆకాశవాణి అండి. చెప్పండి, మీ పేరేంటండి? వాసుదేవరెడ్డి గారు. చెప్పండి, ఏ పాట కావాలి? అవునా, బాగా పాడలేదే, బాగా పాడండి. పాట రాదా? అవునా, నేర్చుకోవాలా పాటలు? వింటా ఉంటారు కదా రేడియో,
3: వింటా ఉంటాము.
2: మరి పాటలు కూడా నేర్చుకుంటే మీకు అప్పుడప్పుడు అవకాశాలు సినిమాలు కూడా ఇప్పిస్తాం. మరి ఇంతకాలం వింటా, మీరు పాట రాదంటే ఏమన్నా నా పాటలు నేర్చుకొని ఉండాలి కదా ఇప్పటికే. నేర్చుకోండి. ఓకే, సరే పాట విన్నావా?

0: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి.

0: ఆగు, చెక్ చేసావా లింకు సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
2: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: ఇనుమూడు నుంచి మొహమ్మద్ రఫీ అండి. బాగున్నారండి?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కావాలి?
2: ఈరోజు ఖైదీ బాబాయ్, ఓ రద్దీ చెప్తాను ఓ రమ్మీ చెప్తాను.
0: ఖైదీ బాబాయా?
2: ఖైదీ బాబా అండి.
0: ఓకే అండి, మరి పాట పాట అందులో ఉంది, అందులోనే ఉందా?
2: సోదరు చెప్పమంటారండి.
0: చెప్పండి.
2: ఇనుమృగ్ మొహమ్మద్ రఫీ, నూర్జహాన్, సుబహాని, సుల్తాన్, తాహేరా.
0: ఓకే అండి, పాట విన్నాను.

0: చివరి చివరి కాలర్తో మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మా.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: అరకోణం పక్కన మేల్ పక్కన ఉండి పాండ్రంగడు మాట్లాడతానమ్మా.
0: చెప్పండి, ఏ పాట కావాలి?
1: ఆత్మరిలో మా పడ, ఆత్మరిలో. ఆత్మరిలో పడమా?
0: ఏంటో నాకు అర్థం కాల.
1: చిలిపి నవ్వుల నినిసేరా పాట.
0: సినిమా పేరు చెప్పండి, సినిమా పేరు చెప్పండి.
1: ఆత్మరిలో మా, ఆత్మరిలో.
0: ఓకే అండి.

ఇంతవరకు ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు అవుతోంది. ఇక కొంచెంసేపట్లో జాతీయ గణాంకాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. అతిథి రావూరి రవికిరణ్ గారు, విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు వింటారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జాతీయ గణాంక దినోత్సవానికి స్వాగతం. స్వతంత్రానంతర కాలంలో ఆర్థిక ప్రణాళిక గణాంకాభివృద్ది రంగాల్లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిసు చేసిన కృషికి గుర్తింపుగా ప్రతి ఏడాది జూన్ 29వ తేదీన జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దైనందిన జీవితంలో గణాంకాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, విధానాలను రూపొందించడంలో గణాంకాలు ఎలా సహాయపడతాయో ప్రజలకు అవగాహన కల్పించడం, సామాజిక ఆర్థిక ప్రణాళికలో గణాంకాల పాత్ర గురించి ప్రజలకు ముఖ్యంగా యువతుల అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. నివేదికలు, కార్యక్రమాలు, అమలు, పర్యవేక్షణ మొదలైనవన్నీ గణాంకాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడతాయి. సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర, ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ మహల్నోబిస్ నుంచి ప్రేరణ పొందడానికి ప్రత్యేకించి యువతలో ప్రజావగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యం. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే దానిపై మనకు వివరించేందుకు విజయవాడలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం నుంచి రావూరి కిరణ్ కుమార్ గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ కుమార్ గారు.
3: నమస్కారం.
2: కిరణ్ కుమార్ గారు, ఈరోజు జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ఎందుకు జరుపుకుంటున్నామో దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరంగా చెప్తారా?
3: భారత ప్రభుత్వము 2008 నుంచి జూన్ 29వ తారీఖున ప్రొఫెసర్ ప్రీసీ మహల్నోబిస్ జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో గణాంక దినోత్సవాన్ని జరపడానికి భారత ప్రభుత్వం 2008 నుంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జూన్ 29వ తేదీన జాతీయ గణాంక దినోత్సవంగా జరపటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువతకు ఒక ఉత్సాహించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుందని భారత ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ జాతీయ గణాంక పితామహుడుగని పేరెన్నిగన్నారు. ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి కూడా కొంచెం వివరిస్తారా?
3: ప్రొఫెసర్ చంద్ర మహల్నోబిస్ యొక్క తాతగారు బెంగాల్ విప్లవంకు మార్గదర్శి అయిన బ్రహ్మ సమాజ్ అనే సంస్థను స్థాపించి ఉన్నారు. ఆయన తండ్రి గారైనటువంటి ప్రబోధ చంద్ర కూడా ఈ సంస్థలో క్రియాశీలక కార్యకర్త. ఇటువంటి కుటుంబములలో పుట్టినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత మహల్నోబిస్ గారు జూన్ 29వ తేదీన 1893వ సంవత్సరంలో జన్మించారు. ఆయన 1908లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా నుంచి బీఎస్సీ ఆనర్స్లో భౌతిక శాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత కింగ్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి సీనియర్ స్కాలర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా జాయిన్ అయ్యారు. కేంబ్రిడ్జ్ కాలేజీలో ఉండగా ఆయన బయోమెట్రికా అనే పత్రికా వ్యాసాన్ని పూర్తిగా అధ్యయనం చేసి గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గణాంక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపి వివిధ విషయముల మీద పేపర్స్ రాయటం జరిగింది. దానిలో ముఖ్యమైనది డి స్క్వేర్ స్టాటిస్టిక్స్. దీనినే తరువాత కాలంలో మహల్

0: బేస్ డిస్టెన్స్ థియరీగా పేర్కొనటం జరిగింది. రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో స్థాపించటం.
1: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ గారు చేసిన సేవలు మన భారత ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా చెప్తారా?
0: స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తూ వివిధ విభాగములకు కావలసినటువంటి ఒక డేటా ప్రాముఖ్యతను వివరించడంలో భారత ప్రభుత్వం 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం NSSO ఏర్పాటు చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దేశమంతటా సర్వేలు చేసి డేటా సేకరించి భారత ప్రభుత్వానికి అందించడం, తద్వారా విధానపరమైన నిర్ణయములను తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా పంటల ఉత్పత్తికి కావాల్సినటువంటి సమాచారం కూడా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సేకరించడానికి ఆయన రూపకల్పన చేసినారు.
1: ప్రశాంత్ మహల్నోబిస్ గారు సంఖ్య అనే పత్రికను కూడా స్థాపించారు. దాన్ని స్థాపించడంతో పాటు ఎడిటర్గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటారు?
0: ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ గారు 1933లో సంఖ్య అనే పత్రికను స్థాపించి ఎడిటర్గా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా భారతదేశ గణాంక శాఖ సమస్యలకు పరిష్కారములు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సమస్యలను చర్చించి ఈ పత్రిక ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి గణాంక అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారములు అందించడం జరిగింది. 1949లో ఆయనను భారత ప్రభుత్వం ఆనరీ స్టాటిస్టిక్స్ సలహాదారునిగా కూడా నియమించింది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక కార్యాలయాలు కేంద్రానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కానీ ఆయన సూచనల మేరకు అభివృద్ధి జరగడంతో NSSO చాలా విస్తరించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఒక విభాగాన్ని స్థాపించి వారి ద్వారా కూడా డేటాను సేకరించడంలో కూడా చాలా సఫలత అయింది.
1: ఆయన సేవలను గుర్తించి దేశ విదేశాల్లో అనేక అవార్డులు కూడా లభించాయి. వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు వివరిస్తారా సార్?
0: ప్రశాంత చంద్ర మౌలానబేస్ గారికి జాతీయ అంతర్జాతీయ అవార్డులు చాలా వచ్చినవి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే 1944లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వెల్డన్ మెటల్ ద్వారా ఆయనను సత్కరించడం జరిగింది. 1945లో లండన్లో ఉన్నటువంటి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ వాళ్ళు కూడా సత్కరించి ఆయన సేవలను కొనియాడటం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హానర్ చేసి అవార్డులు ఇవ్వటం జరిగింది. 1951లో అమెరికాకు చెందినటువంటి ఫెలో ఆఫ్ ద ఎకనామిక్స్ సొసైటీ, అలాగే పాకిస్తాన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా 1952లో సత్కరించడం జరిగింది. 1954లో హానరీ ఫెలో ఆఫ్ రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ సత్కరించి గౌరవించడం జరిగింది. అలాగే 1958లో సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈయనను ఒక ఫారెన్ మెంబర్గా నియమించడం, అలానే హానరీ ఫెలో ఆఫ్ కింగ్స్ జార్జ్ కేంబ్రిడ్జ్ 1959లో సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా 1968లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు, అలాగే శ్రీనివాస రామానుజన్ గోల్డ్ మెడల్ ఇచ్చడం కూడా గౌరవించి జరిగింది.
1: రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందంటారు కదా. అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని యథాతథంగా ఆమోదించింది. దాని గురించి కూడా కొంచెం చెప్తారా?
0: రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది 1956 నుంచి 1961 మధ్యలో ఉన్నది. ఈ ప్రణాళికలో భారత ప్రభుత్వము పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ బలపరిచే విధంగా అడుగులు వేయటం జరిగింది. దీనిలో భాగంగా 1948లో ఉన్నటువంటి జాతీయ ప్రణాళిక తీర్మానాన్ని మారుస్తూ 1956లో సరికొత్త పారిశ్రామిక విధి విధానాలను రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేసి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని నిర్మించడం భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనవి ఏంటంటే జాతీయ ఉత్పత్తిని పెంచి ప్రజల జీవన ప్రమాణాలను హెచ్చించటం, అలాగే త్వరితగతిన పారిశ్రామిక రంగంలో మార్పులు మరియు విస్తరణ చేసి బలపరచటం, పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం, చిన్న మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, వార్షిక ఆదాయాన్ని 5%గా సాధించటం అనేది రెండో పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు.
1: కిరణ్ కుమార్ గారు, 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కదా, దాని గురించి కూడా కొన్ని వివరాలు చెప్తారా?
0: 1950లో ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ గారి యొక్క రికమెండేషన్ ద్వారా భారత ప్రభుత్వం NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా విభాగాన్ని డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్.

0: ఇంపార్టెంట్. అలాంటి డేటాను మెయింటైన్ చేసుకోవడానికి మనకు స్వాతంత్రానంతరం ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి ఎన్ఎస్ఎస్ఓ ద్వారా తగిన విధానంగా సమాచారం సేకరించడానికి లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ వాడటానికి అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడం జరిగింది. అది అప్పటి భారత ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు దాన్ని ఆమోదించి 1950లో ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడంతో దేశంలో లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ అనేది జరగటం అప్పటి నుంచి జరుగుతుంది. తద్వారా ఏదైనా విభాగానికి కావాల్సినటువంటి డేటా కావాలి అని అంటే అది సర్వే ద్వారా డేటా కలెక్ట్ చేసి ఆ రంగానికి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ప్రణాళికను రచించడంలో ఆ యొక్క ఎన్ఎస్ఎస్ఓ కలెక్ట్ చేసినటువంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్.
1: ఎన్ఎస్ఎస్ఓ ఎలాంటి సర్వేలు నిర్వహిస్తోంది? ఈ సర్వేల వల్ల యువతకు ఏదైనా ఉపాధి కల్పించే వీలుంటుందంటారా?
0: ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనేది దేశమంతటా దాదాపు 60 ప్రాంతీయ కార్యాలయాలు, అరౌండ్ 160 ఉప ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నవి. ఇవే కాకుండా జోనల్ ఆఫీసెస్ అనేది దేశంలో 6 చోట్ల ఉన్నవి. మా యొక్క సిబ్బంది ఏంటంటే కొన్ని సర్వేస్ భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వివిధ రకాలమైనటువంటి సర్వేస్ కండక్ట్ చేస్తారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే సోషో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే. ఇది దాదాపు 1 సంవత్సరం నడుస్తుంది. ఇది మేము ఏమైతే డేటా కలెక్ట్ చేస్తామో అది డేటా ప్రాసెసింగ్ డేటా వ్యాలిడేట్ చేయడానికి అని చెప్పేసి ఈ డేటా కలకటా వెళ్తుంది అనమాట. కలకటాలో వాళ్ళు మేము కలెక్ట్ చేసినటువంటి యొక్క సమాచారాన్ని వారు వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంది అని అనుకుంటే వాళ్ళు మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారు ఒక ప్రణాళికను రూపొందించడంలో ఈ యొక్క సమాచారం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సర్వే ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కాలానుగత శ్రామిక శక్తి అంచనా ఉద్యోగిత నిరుద్యోగితపై సర్వే అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఎలా ఉంది. ఈ యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యాపార మరియు సేవా రంగాల సంస్థల ఆదాయం కానీ వారి యొక్క వ్యయము విషయ సేకరణ కూడా దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. అట్లాగే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని ఉంటుంది, గృహ వినియోగ ఖర్చులపై దేశవ్యాప్త సర్వే అన్నమాట.
1: సర్వేల ద్వారా సేకరించే గణాంకాలను ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో ఏ విధంగా వినియోగిస్తుందంటారు?
0: ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వే అనేది ఒకటి. దానివల్ల మాకు మేము ఎరైవ్ చేసేది ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది అని మేము ఎరైవ్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి వారికి ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు చేస్తున్నాడు, వారి రిసోర్సెస్ ఏంటి, ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నాడు, ఏ రకంగా వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, దాన్ని పెంచడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ కుటుంబాలకి కావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా కానీ వేరే ఆర్థిక సహాయాన్ని పెంపొందించి వారి యొక్క జీవనగతులు పెంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సర్వీస్ అనేది.
1: ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో ప్రారంభించారు కదా, దీని వలన కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తారా?
0: స్వాతంత్ర అనంతరం భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించడం జరిగింది. ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలమైనటువంటి కోర్సెస్ వాటిలో ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. తద్వారా యువతకు స్టాటిస్టిక్స్లో గణాంక శాఖలో గణాంక శాస్త్రంలో అధ్యయనం చేయడానికి దాంట్లో రీసెర్చ్ చేయడానికి కూడా కొన్ని చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలోనే కాకుండా మిగతా మెట్రో సిటీస్లో కూడా బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి మెట్రో సిటీస్లో కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది.
1: కిరణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు మాకు చాలా సర్వేల గురించి వివరించారు కదా మా ప్రేక్షకులకి, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా సర్వేలు ఉన్నాయంటారా?
0: ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పినది ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా టైమ్ యూస్ సర్వే అనే ఒకటి మేము జనవరి 2024 నుంచి స్టార్ట్ చేసాము. అది సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, 12 నెలల డ్యూరేషన్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ప్రజలు ప్రతిరోజు 24 గంటలలో ఏ యాక్టివిటీస్లో, పెయిడ్ యాక్టివిటీస్ కానీ అన్పెయిడ్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ లేజర్ టైం కానీ స్లీపింగ్ కానీ ఎలా టైం యూజ్ చేసుకుంటారు అనే దాని మీద మేము ఈ యొక్క సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రైసెస్, కన్జ్యూమర్ ప్యాటర్న్ ఎలా ఉంది, బాస్కెట్ ఇప్పుడు ఇంట్లో కావాల్సినటువంటి కన్జ్యూమర్ కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది లోయర్ క్లాసెస్లో ఎలా ఉంది, మిడిల్ క్లాస్లో ఎలా ఉంది, హైయర్ ఇన్కమ్ గ్రూప్లో ఎలా ఉంది అనేది మేము వివిధ రకాలమైన సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాల్లో కూడా వేరువేరేగా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సర్వేస్. ఇవి కాకుండా అగ్రికల్చర్ సర్వే అనేది ఒకటి.

0: వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రొఫెసర్ పిసి మాలానబీస్ గారు సజెస్ట్ చేసినటువంటి యొక్క క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, అసలు ఏరియా ఎన్యూమరేషన్ ఎలా ఉంది. సపోజ్ కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాలో ఎంత ఏరియా ఉంది, ఏరియాలో వరి ఎంత పండిస్తున్నారు, మిగతా షుగర్ కేన్ ఎలా పండిస్తున్నారు, గ్రౌండ్ నట్ ఎలా పండిస్తున్నారు అనేది ఒక సర్వే చేస్తారన్నమాట. అట్లాగే దేశం అంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈల్డ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ, మిగతా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో కానీ, తెలంగాణ స్టేట్లో కానీ ప్రొడక్షన్ ఎలా ఉంది, అట్లాగే నేషనల్ వైజ్ జాతీయ స్థాయిలో వరి ప్రొడక్షన్ ఎలా ఉంది, గోధుమ ప్రొడక్షన్ ఎలా ఉంది, షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది మేము ఇచ్చినటువంటి ఒక కండక్ట్ చేసేటటువంటి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు.
1: జాతీయ గణాంక దినోత్సవం గురించి ఇప్పటి వరకు రావూరి కిరణ్ కుమార్ గారు చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.
0: నమస్కారం.
2: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని మీరిప్పటి వరకు విన్నారు. అతిథి రావూరి రవికిరణ్, పరిచయకర్త షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై మనమున్నాం హరివిల్లులో. 10:21 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా టక్ జగదీష్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. అడిగిన ప్రశ్న హరివిల్లులో ఏంటంటే, భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఏది? మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో ఒకసారి చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు అంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి, భీమేశ్వరరావు గారు పెడన నుంచి. ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, హిందూపూర్ నుంచి రాజేష్ గారు కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుండి కృష్ణ గారు, రాధాకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఎస్, ఉత్తరాన దక్షిణాన కలుపుతుంది, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు, వీరమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు భీమునిపాడు నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చెల్లపండి మోనిష మధురై తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. కాకినాడ జిల్లా పాతకొట్టం నుండి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చాలా మెసేజ్ అయితే చేశారు. మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు.

థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. ఎస్ వీ కన్సిడరింగ్ యువర్ మెసేజ్. నెక్స్ట్ ఇంకా వీసీ మోహన్ గారు బొడ్డుచెర్ల గ్రామం మార్కాపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు మెసేజ్ చేశారు, హరివీళ్ళకి స్వాగతం అంటూ. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్ణాటక గిళ్ళే సుగురు నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎవరు అంటే నరసింహ గారు ఇంకా కుటుంబ సభ్యులు, ఆటో డ్రైవర్స్ అందరూ కలిసి మెసేజ్ చేశారు. ఉత్తరాన్ని దక్షిణాన్ని కలుపుతుంది ఎస్ ఈ రహదారి. శ్రావణి మెసేజ్ చేస్తున్నారు నందిగామ నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. శ్రీహరి గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. పాటలు కోరుకునే ప్రోగ్రామ్ అయితే కాదు, అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపించడం మాత్రమే హరివిల్లు. సో భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఏది అంటే గనక ఆన్సర్ వచ్చేసి NH-44. ఇది చెప్పాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కలుపుతుందన్నమాట, అందుకనే భారతదేశంలోనే అత్యంత పొడవైన రహదారి. మరి ఇంకా హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమిటంటే

అంటే ఆంధ్రప్రదేశ్లో షిప్ బిల్డింగ్ కి పేరుగాంచిన ప్రదేశం సిటీ ఏది? ఆంధ్రప్రదేశ్లో షిప్ బిల్డింగ్ అదే పడవలు నిర్మిస్తారు కదా, సో ఈ పడవలు తయారు చేసేందుకు బాగా ప్రసిద్ధి చెందిన సిటీ ఏది తెలిస్తే కనుక 8662 4111 4K వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: विविध भारती FM 101.3।
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నాణ్యతలో రాజీ లేదు,
6: ధరలో సాటి రాదు.
5: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
6: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
5: విజయ వంట నూనెలు.

పది గంటల 33 నిమిషాలు దాటి 27 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు విద్ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ బై విత్ యు రాజే ఆదిత్య. మనము నాం హరివిలులో అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ కి పేరుగాంచిన సిటీ ఏది?

మరి ఎవరెవరు మెసేజెస్ చేశారో ఒకసారి చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా లక్ష్మీ గారు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కాకినాడ రాజమహేంద్రవరం. అబ్దుల్ కలాం గారు పెదబరిమి నుండి మెసేజ్ చేశారు. ఎస్, కొంచెం ఆ రెండు ఊర్లు దాటిన తర్వాత ఇంకో ఊరు ఉంది, అది అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సాయితేజ చెన్నై నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అడిగాను, కేరళ కాదు. రాకేష్ గారు ముంబై నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు మెసేజ్ చేస్తున్నారు ఢిల్లీ నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. దుగరాజపట్నం చెల్లప్పండి మోనిషా మధురై తమిళనాడు నుంచి. దుగరాజపట్నం, ఓకే చూద్దాం. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్రావణి గారు నందిగామ నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ ఆన్సర్ ఏం పంపించారు? విజయవాడ నుంచి రాధాకృష్ణ గారు మెసేజ్ చేశారా? ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కుస్మ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్కి ఆన్సర్ అంటూ వీసీ మోహన్ బొడ్డుచెర్ల గ్రామం మార్కాపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎస్, మల్లికార్జున గారు మీరు సంబంధిత అధికారికి ఆ ప్రాబ్లమ్ని కనుక తెలియజేస్తే వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకా మరి ఈ హరివిల్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే గనక ఆంధ్రప్రదేశ్లో షిప్ బిల్డింగ్కి పేరు గాంచిన ప్రాంతం సిటీ ఏది? సో ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం. మరి హరివెల్లో మన మూడో ప్రశ్న ఏంటంటే, భారత్లో నేషనల్ హైవేస్ని సూపర్వైజ్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? భారతదేశంలో నేషనల్ హైవేస్ని సూపర్వైజ్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? తెలిస్తే కనుక 8662424కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: CFM 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

10:43 దాటి 13 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వీడొకటే మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి హరివిలలో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో నేషనల్ హైవేస్ ని సూపర్వైజ్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు సమాధానాలు పంపించారో ఒకసారి చదివి వినిపించేస్తా. మల్లికార్జున అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్.

చేశారు. కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగ్నాబాయి గారు ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వచ్చేసారు. రాజేష్ గారు హిందూ పూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సాయితేజ గారు చెన్నై నుండి, కరెక్ట్ ఆన్సర్. మోనిషా ఇంకా చల్లపండి మధురై తమిళనాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాధాకృష్ణ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీకుమార్ పెరుమాళ్ గారు శ్రీవాణి ఢిల్లీ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. లక్రెడ్డిపల్లి మండలం అనమయ్య జిల్లా నుంచి కుర్నూతుల సునీల్ గారు, లక్ష్మమ్మ గారు మెసేజ్ చేశారు, శ్రీరాములు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వీసీ మోహన్ గారు బోడుచెర్ల గ్రామం మార్కాపురం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శ్రావణి గారు నందిగామ నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు. కుర్నూతుల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ బెంగళూరు నుండి రమణారావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సూరిబాబు గారు మెసేజ్ చేస్తున్నారు, కామేశ్వరిపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓరంకి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. మరి ఇంకా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా హైవేస్. మరి హరివిల్లులో ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఏంటంటే నేషనల్ హైవేస్ మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అయితే డయల్ చేయాల్సిన నెంబర్ ఏమిటి? సో నేషనల్ హైవేస్ మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

10 గంటల 51 నిమిషాలు దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ వై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివీలులో. అడిగిన ప్రశ్న ఏమిటంటే, మనం నేషనల్ హైవేస్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కనుక మెసేజ్ చేసేయమన్నాను 8662488144కి. మరి ఎవరెవరు మెసేజెస్ చేశారో ఒక్కసారి చదివి వినిపించైనా. చల్లపల్లి ఇంకా మోనిషా గారు మధురై తమిళనాడు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ గారు నవీపేట నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హెచ్బి కాలనీ నుంచి టైలర్ రమేష్ ఇంకా వెంకట చలపతి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మా ఆనందాల ఆకాశవాణి అంటూ మెసేజ్ చేస్తున్నారు. అనంతపురం నుంచి రాణినగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాజశేఖర్, సుజాత గారు, సూర్యదర్శిని ఇంకా కుటుంబ సభ్యులు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కుర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మండల శ్రీరాములు గారు, లక్ష్మమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు అన్నమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారు, నీరజ గారు మెసేజ్ చేస్తున్నారు అమీన్పూర్ హైదరాబాద్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి. కర్ణాటక గిళ్ళే సుగురు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు నరసింహ గారు ఇంకా కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. సూర్యప్రకాష్ గారు పెనుగొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎర్మిళి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. వీసీ మోహన్ గారు బొడ్డుచెర్ల గ్రామం మార్కాపురం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు కామేశ్వరిపేట గ్రామం శ్రీకాకుళం నుండి మెసేజ్ చేస్తున్నారు కళ్యాణి గారు, సూరిబాబు గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 1033 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం కూడా ఇంకొకటి ఉందన్నమాట. అంటే ఇక్కడ పిఎం రాహత్ స్కీమ్ అనేది ఉంటుంది. సో రహదారులపైన వెళ్ళినప్పుడు అక్కడక్కడ యాక్సిడెంట్స్ కనిపిస్తే వెంటనే మనం హెల్ప్ లైన్ నెంబర్ ఏం చేయాలి అంటే కనుక 1033కి కాల్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం నివేదించాలన్నమాట. అండ్ అలాగే అక్కడ యాక్సిడెంట్స్లో ఎవరైనా ప్రమాదవశాత్తు దానికి సంబంధించిన యాక్సిడెంట్కి గురైతే ఆ క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందించేందుకు ప్రవేశపెట్టిన పథకమే పిఎం రాహత్. సో ఈ పిఎం రాహత్ పథకాన్ని 13 ఫిబ్రవరి 2026 ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. సో హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు నుంచి 7 రోజుల పాటు ఆ యాక్సిడెంట్లో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అలాగే ట్రీట్మెంట్కి సంబంధించిన కవరేజ్ని కూడా మొత్తం అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ పిఎం రాహత్ స్కీమ్ గురించి అండ్ అలాగే మనం ఎప్పుడైనా సరే ఒక రహదారిపైన ప్రయాణిస్తున్నప్పుడు ఈ హెల్ప్లైన్ నెంబర్ 1033 గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.

మనైతే ఈ హరి వెల్లులో ఇంకా క్వశ్చన్స్, దాంతోపాటు ఎన్నో సమాచారం కూడా తెలుసుకున్నా కదా. ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరిన్ని సంగతులు, కబుర్లు, విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ. విత్ దిస్ యువర్ అజయ్ ఆదిత్య ఈజ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరైతే ఇప్పుడు లాస్ట్ లో హరి వెల్లులో ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది మారక్కార్ మూవీ నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం రాజధాని పనులపై సీఆర్డీఏ అధికారులు నిర్మాణ సంస్థలతో సమావేశం కానున్నారు. ఎరువులు విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ఈరోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమకాలీన సామాజిక రాజకీయ పాలనాపరమైన అంశాలపై అవగాహన ఉండి తెలుగు ఆంగ్ల భాషల్లో రాయగలిగి కంటెంట్ రూపొందించాలని ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని జనసేన పార్టీ నిర్ణయిస్తూ ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నిన్న ఒక ప్రకటన జారీ చేసింది. కంటెంట్ రైటర్స్ ఎంపిక కోసం దరఖాస్తులను జులై 5వ తేదీ నాటికి సెంట్రల్ ఆపరేషన్ ఎట్ జనసేన పార్టీ ఓఆర్జీకి మెయిల్ చేయాలని తెలిపింది. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని జిల్లాలు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలను ఆయన నిన్న సమీక్షించారు. వాతావరణ మార్పుల భారం దక్షిణార్ధ గోళంపై ముఖ్యంగా ద్వీప దేశాలపై పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నిన్న ఆ దేశ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. భారత రాష్టపతి పర్యటన జరగనున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ వారానికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 77,070 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ప్రస్తుతం 16 పాయింట్ల లాభంతో 24,072 వద్ద కదలాడుతోంది. భారత్ ఐర్లాండ్ల మధ్య నిన్న రాత్రి ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి పాలయ్యింది. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర

Yes, Vintu Naru with Bharati FM 101.3 with me, Jyoti. 11 hours, 8 minutes, 45 seconds. Lonely VB clock, ఒక సూపర్ హిట్ సాంగ్ తో మనం ఎంట్రీ చేసాం సినిమా కబర్లు ప్రోగ్రామ్ లోకి. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధు ప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్ విన్నారు. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుకుందాం?

టాలీవుడ్ లో ఎంత మంది హీరోస్ ఉన్నా, ఎంత మంది సూపర్ స్టార్స్ ఉన్నా, ఈ హీరోకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్. ఆ హీరో హిట్ గానీ ఫ్లాప్ గానీ ఇలాంటి వాటితో అసలు సంబంధం లేదు ఫ్యాన్స్ కి. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు,

సినిమా హిట్ కాకపోతే దానికి డబుల్ ఉత్సాహంతో నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయడం ఆయన ఫ్యాన్స్ కు మాత్రమే సాధ్యం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాకి ముందు దాదాపు ఒక 7 సంవత్సరాల పాటు అంటే 7 ఇయర్స్గా హిట్స్ లేకపోయినా కూడా ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. మరి విషయం ఏంటంటే 2008లో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆ సినిమా కబుర్లో ఈరోజు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఖుషీ సినిమా తర్వాత చాలా రోజులు ఒక్క హిట్ కూడా లేదు. భారీ అంచనాలతో వచ్చిన జానీ, గుడుంబశంకర్, బాలు, బంగారం, అన్నవరం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయాయి. మరి అలాంటి టైంలో వచ్చిన సినిమా జల్సా. ఈ సినిమా సృష్టించిన సునామీలో ఎన్నో రికార్డులు గల్లంతైపోయాయి అన్నమాట. సో మరి మనం మాట్లాడుకోబోయే సినిమా జల్సా. తన మార్క్ పంచ్లతో, ప్రాసలతో సినిమా మాటలకు అందాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చారు త్రివిక్రమ్. రచయితగా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మాటలు రాసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాలు సాధించాయి. దీంతో మాటల మాంత్రికుడిగా ఆయనకు బిరుదొచ్చేసింది. ఖుషీ సినిమా తర్వాత, అంటే అప్పటి వరకు కూడా, కళ్యాణ్ మూవీస్లో మాటలే ప్రధాన బలం. మహేష్ బాబుతో యాక్షన్ మూవీ అతడు తర్వాత బంగారం సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ను కలిశారు త్రివిక్రమ్. ముందుగా సంజయ్ సాహు క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకు బాగా నచ్చి పూర్తి కథ రెడీ చేయమని త్రివిక్రమ్కు చెప్పారట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఖుషీ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Shakti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఇలియానాను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. మరి సెకండ్ హీరోయిన్ పార్వతి మెల్టన్, బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. సో గెస్ట్ రోల్ కోసం కమలిని ముఖర్జీని తీసుకున్నారు. మిగతా క్యారెక్టర్స్ కోసం అలీ, తనికెళ్ల భరణి, శివాజీ, ఉత్తేజ్లను తీసుకున్నారు. మరి అడవిలో పాట ప్రతి ఒక్కరికి గుర్తుంది కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాలం నుంచి వచ్చినటువంటి అద్భుతమైన పాట అది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్లకు డిఎస్పీతో ఎలాంటి మ్యూజిక్ రాబట్టుకోవాలో బాగా తెలుసు. మరి పాటల కోసం ఎక్కడికో వెళ్లకుండా మొత్తం మన భారత్లోనే సినిమా పూర్తి చేసేశారు. గాల్లో తేలినట్టుందే ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయలతో సెట్ వేశారనమాట. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్. అండ్ ఆడియో రిలీజ్కి ముందే మూడు పాటలు నెట్లో లీక్ అవ్వడం, అది కూడా చార్ట్ బస్టర్ అవ్వటం జరిగింది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు దుమ్ము దులిపేశాయి అంతే. అప్పటి వరకు దేవి మ్యూజిక్ ఒక లెక్క, జల్సా నుంచి మరో లెక్క అన్నట్టుంటాయి. రీ రికార్డింగ్లో సరికొత్త దేవిని చూస్తాం. ముఖ్యంగా విలన్ ఎలివేషన్ సీన్స్లో దేవిశ్రీ ఇచ్చినటువంటి బీజిఎం అద్భుతంగా ఉంటుందన్నమాట. జస్ట్ వావ్ అంతే. సో ఇంకా మాట్లాడుకుందాం బోల్డన్ విషయాలు. బిఫోర్ దట్, జల్సా మూవీ నుంచి టిప్పు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం అనే ట్రెండ్ జల్సాతోనే మొదలైంది. అప్పట్లో ఒక కాలు ఆకాశంలోకి లేపిన పవర్ పోస్టర్ కి, అంటే ఆ పవర్ స్టార్ పోస్టర్ కి అప్పటి యూత్ అంతా కూడా కాలు పైకి లేపే పనిలో పడ్డారు. అండ్ అలాగే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి పాస్లు ఇచ్చి ఫ్యాన్స్ కు సీట్ ఏర్పాటు చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను న్యూస్ ఛానల్స్ లైవ్ ఇవ్వడం కూడా జల్సాతోనే స్టార్ట్ అయింది. అండ్ 12 ఇయర్స్ తర్వాత బాలీవుడ్ స్టార్ సింగర్ బాబా సెహగల్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన సినిమా ఇది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారి రిక్షావడు సినిమాలో రుప్పుతేరా మస్తాన పాట పాడారు బాబా. మరి విడుదలకు ముందే ఎన్నో విశేషాలు సొంతం చేసుకుంది జల్సా. మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. తీన్ మార్ మూవీ నుంచి హేమచంద్ర, శ్రావణ్ భార్గవి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జల్సా మూవీ నుంచి బాబా సైగల్ రీటా పాడిన సిరివెన్నెల గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11 hours 41 minutes 38 seconds లో ఉంది. వివిక్ లోకి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

April 2, 2008 లో వరల్డ్ వైడ్ గా 1000 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమా జల్సా. ఖుషీ తర్వాత 7 ఇయర్స్ ఒక్క హిట్ అంటూ వెయిట్ చేసి చూసిన ఫ్యాన్స్ కు జల్సా పండుగ తెచ్చింది. మరి ఈ సినిమాలో కామెడీ హైలైట్ అండి. బ్రహ్మానందం గారి కామెడీ అయితే పీక్స్ లో ఉంటుంది. సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మధ్య జరిగే కామెడీ సీన్స్ ఇప్పటికీ చూస్తే అసలు నవ్వని వాళ్ళంటూ ఉండరు అనమాట. అండ్ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్ అయితే బద్రీకి మించుంటాయి. రికార్డుల పరంగా జల్సా సునామీ సృష్టించింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద టాప్ లిస్టులో నిలబడిన తొలి తెలుగు సినిమా జల్సా. అండ్ బ్రహ్మానందం గారి కామెడీ అసలు ఏ రేంజ్లో ఉంటుందంటే ఆ పాల ప్యాకెట్ల సీన్ కానీ, షర్ట్లో డబ్బులు పెట్టింది కానీ, కొడుతున్నారమ్మా అని చెప్పే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది కదా. 10 రూపాయలు ఇచ్చి 1000 అనటం, చిల్లరేదిరా అని అడగటం, అక్కడ బ్రహ్మీ గారి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, నటన కానీ అతి అద్భుతం అని చెప్పాలి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ జానీ చిత్రం నుంచి కేకే ఉషా పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మాట్లాడుకుంటున్నాం కదా, సో పవన్ ఇలియానా మధ్య సీన్స్ కానీ, పవన్ బ్రహ్మానందం ఎపిసోడ్స్ కానీ అన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే అదిరిపోతాయి అన్నమాట. సో మరోవైపు ప్రకాష్ రాజ్ కామెడీ సీన్స్ కూడా సినిమాకు ప్రాణం. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇంకొక బలమని చెప్పాలి. అండ్ సినిమాలో పవన్ ఫ్లాష్ బ్యాక్ కూడా అడిషనల్ అట్రాక్షన్ అన్నమాట. అండ్ సంజయ్ సాహుగా పవన్ జీవించేశారు. పార్వతీ మెల్టన్, కమల్ని ముఖర్జీ ఉన్న కాసేపు కూడా సూపర్గా ఉంటుంది. ప్రతి సీన్లో త్రివిక్రమ్ తన మ్యాజిక్ చూపించారు, మాటలతో మాయ చేశారు. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదు అంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగానే వర్కౌట్ అయింది. విలన్ను ఒక్కసారి కూడా కొట్టకుండా, రక్తపు చుక్క రాకుండా చంపే క్లైమాక్స్ కూడా అద్భుతమని చెప్పాలి. ఇన్ని అద్భుతాలున్నాయి కాబట్టే జల్సా రికార్డుల సునామీ సృష్టించింది.

ఇవి మరి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం జల్సా మూవీ నుంచి బెనీ ప్రియా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు.

తెలిపారు. భూమిని పశు సంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమం ఇదని అన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతన్నులు సాగుతో సిరులు పండించాలని కోరారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. గుంటూరు జిల్లాలోని లాంఫారంలో గల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక కార్యక్రమాన్ని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపాటి చెన్నాయుడు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయమే రాష్ట అభివృద్దికి పునాది అని, రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రంను శాప్ చైర్మన్ ఈ రోజు ప్రారంభించారు. నిజజ్యేష్ఠ పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ రోజు ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్డు వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళాబృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగింది. ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపాటి చెన్నాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామిని ఈ రోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఈఏపీ సెట్ చైర్మన్ సీఆర్కే ప్రసాద్ నిన్న తెలిపారు. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

0: भारती FM 101.3।
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:03 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఇంకొకళ్ళు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి బాగా లాభాలు పొందారు. ఇలా ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటూనే ఉంటాం కదా. ఎంతసేపు మనకు లేదు అనే బాధ తప్ప వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారనేది మాత్రం ఆలోచించం. ఈ ఆలోచనలో మార్పు వస్తే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాం. నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నాను, చాలా మంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అనవసరంగా అలా ఆలోచించి వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేసేసుకుంటూ ఉంటారు. నిజానికి కొన్ని రకాల అలవాట్లు చేసుకుంటే ఎవరైనా సరే ఆర్థికంగా నిలబడటం అంటే బలంగా నిలబడొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. మరి ఆ అలవాట్లను తూచా తప్పకుండా పాటిస్తే సంపన్నులుగా మారటం అనేది ఖాయం అని చెప్తున్నారు. బట్ ఇక్కడ కావాల్సిందల్లా డెడికేషన్ అనమాట. మరి తెలుసుకుందామా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి మీకు తెలుసాలో మాట్లాడుకుందాం ఆ విషయాలన్నీ. బిఫోర్ దట్ టాక్సీ బాలా చిత్రానికి సిద్ధ శ్రీరామ్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం వస్తుంది జేమ్స్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విజయవాడ కేంద్రం.
1: అర్మాన్ మాలిక్, సింధూరి విశాల్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం వస్తుంది విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विद भारती एफएम 101.3। ట్వెల్వ్ అవర్స్ 13 మినిట్స్ 49 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఏదో ఒక విషయంపై అవగాహన ఆలోచన పెంచుకుంటూ ఉండాలి అన్నాను. అండ్ అలాగే గెయినింగ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం సంపాదించుకోవడం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. అంటే ఎలాంటి కొన్ని మిస్టేక్స్ చేయకుండా మనం ఎలా ఫ్యూచర్లో ముందుకెళ్ళాలి, అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విషయం ఏంటంటేనండి, మీరు ఫలానా విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారనుకోండి, అండ్ ఆ విషయంలో మీకు పెద్దగా అవగాహన లేదు. మరి అప్పుడు దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి కదా. తెలిసిన సోర్స్ల ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, మీరు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలి అంటే రోజు కనీసం ఒక 20 మినిట్స్ అయినా సరే ఏదో ఒకటి చదవడం కోసం మీరు టైంనైతే కేటాయించాలి. దీనివల్ల లోక జ్ఞానం పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీకు క్రమశిక్షణ అలవాటవుతుందన్నమాట. నన్నడిగితే మిగిలింది పొదుపు చేయడం కాదు, ఫస్ట్ పొదుపు

ఏసి ఆ తర్వాత మిగతాది ఖర్చు పెట్టుకోవాలి అంటాను. కొన్ని సందర్భాల్లో అయితే ఇదే కరెక్ట్ కదా. చాలా మంది చేసే తప్పేంటంటే ఖర్చు పెడుతూ ఉంటారు కానీ దానికంటూ ఒక లెక్క మాత్రం పెట్టుకోరు. లైక్ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఎక్కడంటే అక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేస్తూ ఉంటాం. నవేడేస్ అంతా కూడా స్కానింగ్ ఉంది అండ్ పేమెంట్స్ కూడా ఆన్లైన్ చేసేస్తూ ఉన్నాం మొబైల్ తోటి. అసలు ఖర్చు పెడుతున్న ఫీలింగ్ కూడా కొన్నిసార్లు అయితే కలగ తెలుసా, ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నా అనేది ఖచ్చితంగా ఒక ట్రాకింగ్ అయితే ఉండాలి. మనకంటూ సేవింగ్స్ ఉండాలన్నా, మన కలలు నెరవేర్చుకోవాలన్నా ఆ మాత్రం క్లారిటీ అయితే ఉండాలి కదా. సో మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు ఖర్చు పెట్టేది, పేమెంట్స్ చేసేది ఇవంతా కూడా ఆ రోజు అయిపోయిన తర్వాత ఈవినింగ్కి ఒకసారి క్లారిటీ ఉండేలాగా నోట్ చేసుకుంటూ ఉండండి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ గీత గోవిందం చిత్రానికి గోపీసుందర్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది చిన్మయి శ్రీపాద పాడిన పాట. గోపీసుందర్ మ్యూజిక్లో శ్రీమణి గీతం వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: FM 101.3.
1: வீண வேணுவை சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంత

0: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

12 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. అయితే ఎక్కడ ఖర్చు పెడుతున్నామో తెలిస్తే ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే విషయం మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే వేస్ట్ఫుల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాటిని మనం తగ్గించుకోవచ్చు. అదే అమౌంట్ ని మనం ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు, లైక్ సేవింగ్స్ రూపంలో వాటిని డైవర్ట్ చేయొచ్చు కదా. అండ్ ఖర్చులను ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. ఎంతసేపు ఖర్చుల గురించి మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ వీటి గురించి కూడా కాస్త కూస్త ఆలోచిస్తూ ఉండాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయి అనే దాని మీద అవగాహన ఉండాలన్నమాట. సో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకున్నా కూడా అవి గ్రాడ్యువల్ గా పెరిగి ఏదో ఒక టైంకి మన చేతికి అంది వస్తాయి. ఈ విషయంలో చాలా మంది ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి తప్పులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా చిన్న పెట్టుబడులు పెట్టి వాటి నుంచి రిటర్న్స్ పొందే మార్గాన్ని చూసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీ రావడమే కాకుండా మనపై మనకు నమ్మకం అనేది కలుగుతుంది. సో అది మ్యాటర్ అన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా వరల్డ్ అని విషయాలు. బిఫోర్ దట్ మీకోసం నేను భరత్ అని నేను చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటాయి. న్యూస్ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసే వరల్డ్ అని విషయాలు మాట్లాడుకుందాం. ఆండ్రియా పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింగ్ టు స్టేట్యూన్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు. ప్రతిరోజు ఉదయం

0: 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
1: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ రోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్టు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం

2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహార ఉత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరి తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరి నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ది చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3 జూలై ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రాడ్రిక్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజులాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4 నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. 19 జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహారోత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్

0: ஜோதி எஃப்எம் 101.3.
1: ராம், నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మళ్ళీ మనం కంటిన్యూ చేసేస్తున్నాం. అండ్ యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, అండ్ అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. దీనికి సంబంధించిన ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం మనకి అద్భుతమైన విజయాలని అంటే అద్భుతమైన పథకాలను తెచ్చిపెట్టింది, ఎన్నో కార్యక్రమాలని రూపొందించింది కదా. సో దీనికి సంబంధించి ఏంటంటే, రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి మనీ అందుతూ అంటే పెన్షన్ లాగా పెన్షన్ అందుతూ హ్యాపీగా లైఫ్ గడపాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి సీనియర్ సిటిజన్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్స్లో ప్రతి నెల దాదాపు 20,000 వరకు డబ్బు సంపాదించుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది గోపి సుందర్ మ్యూజిక్లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 46 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇతర పథకాలతో అంటే వాటితో పోలిస్తే ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఈ పథకం కింద ప్రస్తుతం 8.2% వడ్డీ ఇస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ప్రభుత్వ అధిక ఆధారిత అంటే ప్రభుత్వ ఆధారిత పథకం కాబట్టి సేఫ్టీ విషయంలో అసలు మనం భయపడాల్సిన పనే లేదు. సో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో చేరాలి అంటే సమీప పోస్ట్ ఆఫీస్ లేదంటే బ్యాంక్ను సంప్రదించాలి. ఇక్కడ మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట. అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ స్వచ్ఛంద పదవి విరమణ పొందిన వాళ్ళైతే గనక 55 ఏళ్లకే ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ లో పనిచేసి పదవీ విరమణ పొందిన వాళ్ళైతే గనక 50 ఏళ్లకే ఈ పథకంలో చేరొచ్చు. అర్థమైంది కదా? అయితే భారతీయులు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఎన్ఆర్ఐలకు అవకాశం లేదు. అయితే కనీస పెట్టుబడి 1000 రూపాయల నుంచి కూడా ఈ పథకంలో స్టార్ట్ చేయొచ్చు అనమాట. మాక్సిమం 30 లక్షల వరకు పొదుపు చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు ఎన్ని ఖాతాలైనా తెరవచ్చు. కానీ అన్నింటిలో కలిపి గరిష్టం అంటే మాక్సిమం పెట్టుబడి వచ్చేటప్పటికి 30 లక్షలకి మించకూడదు. 5 ఏళ్ల వరకు ఈ పథకాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెచ్యూరిటీ తర్వాత ఖాతాదారు తమ మొత్తం సొమ్మును ఉపసంహరించుకోవడానికి అంటే విత్డ్రాయల్ చేసుకోవడానికి మొత్తం తీసుకోవాలి అంటే గనక విత్డ్రాయల్ ఫామ్తో పాటు పాస్బుక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ పథకంలో వడ్డీ నెలకు ఒకసారి కాకుండా 3 మంత్స్కు ఒకసారి ఇస్తారు. అండ్ తక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే 10,000 డిపాజిట్ చేస్తే 3 నెలలకి 205 రూపాయలు అంటే సంవత్సరానికి 820 రూపాయలు కదా, ఇలా వడ్డీ వస్తుంది. అంటే 5 ఏళ్లలో ఈ 10,000 పెట్టుబడికి ఎక్స్ట్రా 4,100 మనకు వస్తుంది అనమాట. అండ్ అలాగే 30 లక్షలు పొదుపు చేస్తే అంటే ఎక్కువ అమౌంట్ పొదుపు చేస్తే ఏంటంటే 3 నెలలకు ఒకసారి దాదాపు 60,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే నెలకు 20,000 సంపాదించవచ్చు అనమాట. దీని ప్రకారం 5 ఏళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు 12 లక్షల దాకా ఆదాయాన్ని పొందొచ్చు కదా. సో మరి ఇలా స్మార్ట్గా ఆలోచించి చక్కగా ఫ్యూచర్ని హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి ప్రభుత్వ పథకాలతోటి మనం సేఫ్గా ఉండొచ్చు అనమాట. సీనియర్ సిటిజన్ సేవింగ్స్

లో ఇలా మనం పొదుపు చేసుకుంటే, అంటే ఆ ఏజ్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మ్యాటర్ అయితే 12 hours 49 minutes 55 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి మీకు తెలుసా ప్రోగ్రాంలో లైట్ రైట్ నౌ మీకోసం వినయ విధేయ రామ ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అండ్ రెనైన రెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం ప్లే చేస్తున్నాను డిఎస్పీ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3।
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు
2: మధు.

0: சக்தி எஃப்எம் 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పెట్టుబడుల గ్రౌండింగ్ పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రతి 15 రోజులకొకసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ తో మంత్రి లోకేష్ ఈరోజు భేటీ అయ్యారు. పొగాకు వేలం కేంద్రాల్లో లోబిడుకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం నిర్వహణ తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎరువులు విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ఈరోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రతి రైతు ఏపీఏఐఎంఎస్ 2.0లో పంట నమోదు చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో అధికారులతో కలెక్టర్ నాగరాణి ఈ రోజు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా తీసుకువెళ్తూ రైతులకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించేందుకు ఏపీఏఐఎంఎస్ 2.0ను అమలు చేస్తోందని అన్నారు. మానవాళికి ఆకలి తీర్చే చల్లని తల్లి భూమాత అని, వ్యవసాయ పనులు ప్రారంభం రోజు భూమాతను పూజించే సంస్కృతి సాంప్రదాయం అనాది నుండి మనకు వస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. జిల్లాలోని లావేరు మండల కేంద్రంలో ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, హెచ్ఎల్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావులతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. నోవోటల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రంను శాప్ చైర్మన్ ఈరోజు ప్రారంభించారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఈఏపీ సెట్ చైర్మన్ సిఆర్కే ప్రసాద్ నిన్న తెలిపారు. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వింటారు.

0: विद भारती एफएम 101.3।
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

అలా వైకుంఠపురంలో ఇజిత్ నుంచి అనురాగ్ కుల్కర్ణి మాంగ్లీ పాడినటువంటి శ్యామ్ కాసర్ల గీతం విన్నారు. తమన్ మ్యూజిక్ లో 1 hour 6 minutes 52 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నారు. అంటే సడన్గా బరువు పెరగటం, బరువు తగ్గటం, మంత్లీ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్, అలసట, ఇలాంటి శారీరక మార్పులకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యలకు చెక్ పట్టొచ్చని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. బిఫోర్ దట్ నేను ఒక సూపర్ హిట్ సాంగ్ వేస్తున్నాను, మొండి మొగుడు పెంకి పెళ్ళం. ఈ చిత్రం నుంచి విజయశాంతి గారు ఈ పాటలు అసలు జీవించేశారని చెప్పాలన్నమాట. ఎస్పీ శైలజ్ గారు అద్భుతంగా పాడారు ఈ పాటని. సాహితీ గీతం ఇది కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సో కొన్ని పాటలు ఎంత మీనింగ్ఫుల్ గా ఉంటాయో కదా, ఎంత ఓల్డ్ సాంగ్స్ అయినా కూడా వాటిలో అర్థం ఎంత మంచి అర్థం దాగుంటుందో అనమాట. సో అది మ్యాటర్ అయితే మరి 1 hour 12 minutes 1 second లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మహిళల్లో ఈ పింపుల్స్ కానీ మంత్లీ పీరియడ్స్ కానీ అంటే ఆ టైంలో ఎక్కువ బ్లడ్ పోవడం ఇలాంటివి ఉంటాయి కదా, మరి ఈ హార్మోన్ల అసమతుల్యత వల్లే ఇలా జరుగుతుందన్నమాట. కాబట్టి టీనేజ్ నుంచే ఆహారపు అలవాట్లు అనేవి హెల్దీగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం అనేది ఆరోగ్యకరంగా ఉండాలన్నమాట. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అండ్ అలాగే జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూ బరువును అదుపులో ఉంచుకుంటే మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. అలాగే రోజువారీ ఆహారంలో చక్కెరను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, పాలకూర మొలకలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ముఖ్యంగా నిద్ర కూడా సరిపడా ఉండేలాగా చూసుకోవాలి. 7 నుంచి 8 గంటలు నిద్రపోతేనే ఈ హార్మోన్లు సరిగా పనిచేస్తాయట. మరి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్లు పెరగడం తగ్గడం చక్కెరను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, పాలకూర మొలకలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ముఖ్యంగా నిద్ర కూడా సరిపడా ఉండేలాగా చూసుకోవాలి. 7 నుంచి 8 గంటలు నిద్రపోతేనే ఈ హార్మోన్లు సరిగా పనిచేస్తాయట. మరి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్లు పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది కదా, బిడ్డ ఎదుగుదలకు ప్రోటీన్లు, కాల్షియము ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుకోవచ్చు. మరి మహిళలకు ఈ పోషకాలు అనేవి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అడవి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన వెబ్సైట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్టపతి విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జులై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రతాప్ బాగ్చి తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సాంప్రదాయ పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందని, ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తలెత్తే ఇబ్బందులను రైతులు అధిగమించాలని కోరుకుంటున్నట్టు, ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేది ఏర్వాక పుణ్యమని, నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుడడం ఆనవాయితీ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా లాంఫారంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ఎక్కడా విత్తనాలు ఎరువుల కొరత లేదని, ప్రత్యేక యాప్ ద్వారా 20 రోజుల్లో 15,47,951 ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పూర్తులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి 62,19,648 మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు పింఛన్ లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు అదనంగా 3,12,00,000 రూపాయలు విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం మొత్తం 68,598 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ విలేకరులు నిరంతరం తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు. రాష్టంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులు ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని ఎఫ్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్1 నాటికి ఫలితాలు వెలువడవలసి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడంతో ఆలస్యమైందని పేర్కొన్నారు. రేపు ఎఫ్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. వేలం నిర్వహణ తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. పొగాకు రైతుల ఇబ్బందులపై పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారని మంత్రి చెప్పారు.

0: కంపెనీ వేలం ప్రక్రియలో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ,
1: ప్లాట్ఫామ్ లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు, వాళ్ళు కూడా 29 మంది ఉన్నారంట, వాళ్ళు 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట, దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిన దాకా ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అందదు.
0: రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని రవినాయుడు ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీని నిర్మించామని రవినాయుడు వివరిస్తూ,
2: ఈ రోజు ఒలింపిక్ స్టాండర్డ్స్ తో బాక్సింగ్ రింక్ ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇది విద్యా నిలయం. వేలాది మంది విద్యార్థులు క్రీడాకారులు బాక్సింగ్ లో రాణించాలనే తపన ఉంది. ఒలింపిక్స్ లో ఏదైతే బాక్సింగ్ రింక్ వాడతారో ఆ రింక్ ను చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి క్రీడాకారులకు అది అందుబాటులోకి వస్తుంది.
0: నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో గణాంకాల ప్రాధాన్యం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు జాతీయ అభివృద్ది ప్రణాళికల్లో గణాంకాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో సేకరిస్తున్న ఎన్యూమరేషన్ ఫర్ ఆల్ డిజిటలైజేషన్ను ఖచ్చితత్వంతో వేగంగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదులు ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లకు నాణ్యమైన సేవలను అందించాలని, వారి సందేహాలను నివృత్తి చేసి సహకరించాలని ఆదేశించారు. ఆయన నిన్న విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, ఇతర అధికారులకు ఎదురవుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జీలక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన APAIMS2 పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల వివరాల ధృవీకరణ, పంటల కొనుగోలు, పంటలకు సంబంధించిన ఇతర సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో ఒకతవలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विविध भारती FM 101.3।
4: సో మహిళలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పోషకాహారం, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన జీవక్రియలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరాటకంగా జరగాలి అంటే ఈ నీరసం అనేది, అనారోగ్యం అనేవి మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలి అంటే తగినన్ని పోషకాలు మన శరీరానికి అందించడం అనేది చాలా ముఖ్యం కదా. మరి మగవాళ్లతో పోలిస్తే మహిళలకు వీటి అవసరం ఎక్కువగా ఉంటుందనేది ఎక్స్పర్ట్స్ మాట. మెగ్నీషియం హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుతుంది. ఈ మంత్లీ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. సో తగినంత మెగ్నీషియం మన శరీరానికి అందాలి అంటే అరటి పండ్లు, అవకాడో, పాలకూర, బాదం, జీడిపప్పు, సోయా, గుమ్మడి గింజలు, సబ్జా గింజలు ఇవి తింటూ ఉండాలన్నమాట. అండ్ అలాగే ఎముకల పటుత్వానికి కాల్షియం కావాలి. గుండె నాడులు, కండరాల పనితీరుకు కాల్షియం అనేది బాగా హెల్ప్ చేస్తుంది. దీనికోసం పాలు, పాల ఉత్పత్తులు, నువ్వులు తీసుకుంటూ ఉండాలి. చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 38 minutes 10 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వద్ద మే జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నా. మరి మన బ్రెయిన్ కండరాలు ఇమ్యూనిటీ కోసం విటమిన్ డి అనేది బాగా అవసరం కదా. మరి దీనికోసం గుడ్లు, చేపలు, జున్ను, సోయా, నారింజ రసం తీసుకుంటూ ఉండాలి. అండ్ శరీరానికి ఆక్సిజన్ చక్కగా అందాలి అంటే ఐరన్ కావాలి. రోగ నిరోధక శక్తికి, కండరాల పనితీరును మెరుగుపరచడానికి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అందుకోసం ఆకుకూరలు, మాంసాహారం ఇవన్నీ కూడా మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇక మరీ ముఖ్యంగా స్కిన్, హెయిర్, నెయిల్స్ ఇవన్నీ కూడా హెల్దీగా ఉండాలి అంటే బయోటిన్ కూడా కావాలి కదా. మరి గుండె పనితీరు సక్రమంగా సాగాలన్నా, మెటబాలిజం సమర్థంగా ఉండాలన్నా బయోటిన్ ఎక్కువగా ఉండేటువంటి గుడ్లు, చిక్కుళ్ళు, చిలకడ దుంపలు, మష్రూమ్స్, నట్స్, సీడ్స్ ఇవి తింటూ ఉండాలన్నమాట. అండ్ మెదడు పనితీరు సక్రమంగా సాగడానికి B12 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా, రక్త కణాల సంఖ్య పెరిగి శరీరానికి శక్తి రావాలి అంటే ఈ B12 దొరికేటువంటి మాంసాహారం, పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా సరిపడా తీసుకుంటూ ఉండాలి. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ నాన్ వెజ్లోనూ ఈ డైటరీలో మాత్రమే B12 ఉంటుంది అని, వెజిటేరియన్స్ ఇబ్బంది పడతారు అనమాట. బట్ దానికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో మాట్లాడతాను. సో వెజిటేరియన్స్ ఏమేమి తినొచ్చు, ఎలా B12ని పొందొచ్చు అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, సీతాకోక చిలుక. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. 1 hour 44 minutes 36 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. అయితే మనం బీ12 గురించి చెప్తాను అని చెప్పాను కదా. మన బాడీ విటమిన్ బీ12ను సొంతంగా తయారు చేసుకోలేదు. ఫుడ్ ఐటమ్స్ నుంచి, అంటే మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ నుంచి మన శరీరానికి ఈ విటమిన్ అందుతుందన్నమాట. అయితే బీ12 పాల ఉత్పత్తుల్లో, ఈ మాంసంలో ఎక్కువగా ఉంటుందని, వెజ్ ఫుడ్ నుంచి పెద్దగా, అంటే వెజిటేరియన్ ఐటమ్స్ నుంచి పెద్దగా లభించదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతవరకు నిజమే కానీ పూర్తిగా కాదు. కొన్ని శాకాహార పదార్థాల్లో కూడా ఈ విటమిన్ బీ12 అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. లైక్ బీట్రూట్ ఉంది కదా, ఈ బీట్రూట్ని మనం పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పొచ్చు. ఇందులో విటమిన్ బీ6 కానీ, విటమిన్ సి కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, డైటరీ ఫైబర్, గ్లూటామైన్

అమైనో యాసిడ్స్, న్యూట్రియంట్స్, ఇలా ఎన్ని చెప్పుకోవచ్చండి, బోలెడన్ ఉన్నాయన్నమాట. దీంతోపాటు విటమిన్ B12 కూడా అధికంగా ఉంటుందన్నమాట. వెజిటేబుల్స్ అంటే వెజిటేరియన్స్ తినేవాళ్ళు ఏంటి అంటే దీన్ని సలాడ్స్ రూపంలో కానీ జ్యూస్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే గుమ్మడికాయ ఫ్యామిలీకి చెందినటువంటి వెజిటబుల్ గురించి మనం ఒకటి చెప్పుకోవాలి, బటర్ నట్ స్క్వాష్ అండి. ఇది మన దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీన్నే ఫ్రూట్గా కానీ కూరగాయగా కానీ తీసుకుంటూ ఉంటారనమాట. దీనిలో మినరల్స్, ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ విటమిన్ B12 ఎక్కువ మోతాదులో ఉంటుంది. B12 డెఫిషియన్సీతో బాధపడేటువంటి వాళ్ళు డైలీ డైట్లో ఇది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం రెగ్యులర్గా తీసుకునే కొన్ని వెజిటబుల్స్ ఎలా అంటే పొటాటో కానీ, బ్లూబెర్రీస్ కానీ, ఆరెంజ్ కానీ, యాపిల్, ఈ ఫ్రూట్స్లో కూడా మనకి B12 దొరుకుతుంది. అండ్ మష్రూమ్లో కూడా B12 అనేది ఉంటుందన్నమాట. అండ్ కొంతమంది B12ని నాన్ వెజ్ అన్నట్టుగా అనుకుంటారు, కానీ చాలా వరకు మనకి స్టడీస్ కూడా ఏంటంటే మష్రూమ్ని వెజిటేరియన్గానే చెప్తున్నాయి. సో ఇలాంటి ఐటమ్స్ లైక్ ఇలా రోజువారీ డైట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రోజు మనకి ఏదో ఒక ఐటెం లోపలికి వెళ్ళేలాగా కనుక చేసుకోగలిగితే పోషకాహార లోపం లేకుండా మన శరీరానికి కావాల్సిన పోషకాహారాన్ని అందించుకొని హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. అది మ్యాటర్. ఇది ఈనాటి ధీరా. ఎప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఉన్ని మీనన్ సుజాత అద్భుతంగా పాడినటువంటి శివగణేష్ గీతం ఇది, ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో, చెప్పవే చిరుగాలి చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం 2 గంటలకి దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాల తర్వాత కలుసుకుందాం. స్టే ట్యూన్.
1: Good afternoon. This is Akashwani and I am Valsa Williams with the midday news. The headlines. President Draupadi Murmu to present gallantry awards at Rashtrapati Bhavan in New Delhi this evening. 3-decade pending Yamuna water sharing project between Haryana and Rajasthan gets approval today. Supreme Court refuses urgent hearing on PIL seeking court-monitored probe into alleged financial irregularities in Ram Mandir donations case. CBSE exempts current Class 10 batch from 3-language policy. Government introduces

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ, ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే

0: అయితే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
0: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఖైదీ ఇన్ నంబర్ 150. ఈ మూవీ నుంచి నాకాష్ జాస్మిన్ పాడినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గీతం విన్నారు. డిఎస్పీ మ్యూజిక్ లో 2 hours 34 minutes 48 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించవచ్చు. అండ్ మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసే ముందు మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ఒక్కసారి చూసేద్దాం. నాని మిరియాల కూడా నుండి మెసేజ్ చేశారు, పొదుపు చేసి ఖర్చు పెట్టడం గురించి బాగా చెప్పారు. అందరికీ ఇది నచ్చదు, బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్, తర్వాత ఎంతైనా సంపాదించుకోవచ్చు అంటున్నారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఎప్పుడు ఎక్కడ ఎవరికి అంటూ మెసేజ్ చేశారు. ఇన్కమ్ ఎలాంటి ఇన్కమ్, చాలా పెద్ద మెసేజ్, నేను తర్వాత చదువుతాను. రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి, సో గుడ్ ఆఫ్ యూ అంటూ మెసేజ్ పెట్టారనమాట. థ్యాంక్ యూ సో మచ్.

అలాగే నెక్స్ట్ మెసేజ్, అక్టోబర్ 3 నెల్లూరు జిల్లా అంటూ, అంటే ఎక్కడి నుంచో వచ్చింది, మస్తాన్ బాషా గారు. కామర్తి శంకర్ రాజుల నుండి హాయ్, హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డం వెంకయ్య బంగారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం జ్యోతి గారు అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు, వివిధ భారతి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు అండ్ అలాగే యాకూబ్ బాషా నూర్జహాన్ కొత్తగూడెం నుండి అండ్ పెడన జోగానందర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎలా ఉన్నారు అంటూ, నేనైతే చాలా బాగున్నానండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా గురించి మీరు చెప్పిన విశేషాలు చాలా బాగున్నాయి. మరొకసారి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మేడం. 3 గంటల సినిమా 1 గంటలో క్లుప్తంగా చెప్పాలంటే జ్యోతి గారే చెప్పాలి అంటూ, ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కబుర్లు అదిరింది మేడం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సందడి సందడి ప్రోగ్రామ్కి పాజిటివ్గా సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నామంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ మెసేజ్ చేశారు. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి అండ్ నెక్స్ట్ మధుకర్ మండూరు మధుకర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది మీకోసం. అండ్ సినిమాకి సంబంధించిన ప్రశ్న అండ్ వింటూనే ఉండండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
2: 101.3.

లో ఉంది, అలా అలా అంటే వెయిట్ చేయించాను కదా ప్రశ్న కోసం, అలాంటి పరిస్థితులు అనమాట. సో ఎనీవే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాను ఏంటి అనేది, రెడీగా ఉండండి. సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్ ఒక హీరో ఇంకొక యాక్టర్తో చెప్తారు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. ఇది ఏ మూవీ, ఎవరు అనేది నాకు గెస్ చేసి చెప్పండి. నీ బ్రెయిన్ బెజవాడలో, లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అని హీరో అంటే అప్పుడు ఆయన అంటారు మాటకి మాట, ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు చాలా తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్, నా బ్రెయిన్లో 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు. ఇంతకీ ఎవరు, ఎక్కడ, ఏంటా సినిమా, గెస్ చేస్తారు కదా. సో చాలా బాగుంటుంది ఈ సినిమాలో, కామెడీ అంతా కూడా రేంజ్లో ఉంటుంది అన్నమాట. అండ్ హీరోయిన్కి ఆయనకి మాట్లాడుకునే డైలాగ్స్ ఉంటాయి అసలు. అవును డార్లింగ్, ఏ డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి అంటాడు. సో క్లూ కూడా ఇచ్చేసాను, గెస్ చేయండి. గెస్ చేసి ఏంటా సినిమా, ఎవరు ఆ హీరో అండ్ ఆ కమీడియన్, అసలు మామూలు హ్యాండ్సమ్ కాదు కమీడియన్ అయినా ఆయన, ఎవరు గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు అలా మెసేజ్ చేస్తూ ఉండండి. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ చిత్రానికి. కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గీతం డిఎస్పీ మ్యూజిక్లో ఎంజాయ్ లిజనింగ్.

ಕೇಳ್ತಾರೋ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3. అడిగాను కదా, నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, మాటకి మాట కౌంటర్ కి కౌంటర్ అని చెప్పి నేను చాలా డేంజరస్ తెలుసా అని అడిగితే, అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోతో చెప్తారనమాట, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు చాలా తేడా ఉంది, నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్, 4 సినిమాలు అట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు అనమాట. సో అది మ్యాటర్, ఇంతకీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటి చూద్దాం. అండ్ నేను క్లూ కూడా ఇచ్చాను, డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఐశ్వర్య అభిషేక్ అని చెప్తే అప్పుడు అంటారు అనమాట, ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు అభిషేక్ ఎవరు అంటారు, ఏంటి జోక అని చెప్పి అంటుంది. చాలా చాలా బాగుంటుంది కామెడీ అంతా కూడా ఈ సినిమాలో. అండ్ చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. పెడను జోగనేంద్ర కాలనీ అప్పుల రోజు, సర్కారీ వారి పాట కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే వై వెంకటరెడ్డి

మీరు కూడా రాంగ్ యాన్సర్, ఆ మూవీ కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుండి మా దామర్ల చినమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు మెసేజ్ చేశారు. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి, అండ్ స్వాగతం టు సందడి సందడి మేడం అంటూ నరసింహారావు ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్స్ లేవు. సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు వితౌట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కేదార్ వీరేష్ రాజౌలి మండలం నుండి పంపించారు, సూపర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, అది కాదు కదా. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా

శ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు సెకండ్ రైట్ ఆన్సర్. సో రెండు ఇద్దరు రైట్ ఆన్సర్స్ పంపించారు మనకి. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత, హస్రీత, బుజ్జిగాడు కూడా కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు, యాక్టర్ని అయితే మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు, మూవీ పేరు చెప్పలేదు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్టిక్ నుండి పంపించారు. అండ్ వివి రెడ్డి, యాక్టర్ కరెక్టేనండి బట్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అయితే కాదు అది. కనకారావు పెడ నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గాంధీ తిరుపతి నుండి పంపించారు. అండ్ కమతం వీరమ్మ వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నరేష్ ఫ్రమ్ గార్ల దిన్నే మెసేజ్ చేశారు. ఇంకా ఎవరున్నారు చూద్దాం, ఇది కూడా కాదు కదా, ఓకే రైట్ ఆన్సర్ నరేష్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వైష్ణవి చెన్నై నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే హీరోయిజ్ అంటూ కమిడియన్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ ఆన్సర్ లేదు. కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక, వెనెలవల్లి కూడా రాంగ్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రాంగ్ ఆన్సర్. అందరూ ప్రభాస్ మూవీ అనుకుంటున్నారు. అంటే డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి అనగానే ప్రభాస్ మూవీకి వెళ్ళిపోయారు. కాదు, అనుష్క ఆయన్ని అంటుందన్నమాట హాయ్ డార్లింగ్ అని చెప్పి అన్నప్పుడు ఆవిడ అతను అంటే ఏంటి డార్లింగ్ అంటే ఏంటి డార్లింగ్ అంటే డంగ్ అయిపోయావు అంటాడు. సో అంత హ్యాండ్సమ్ హీరోతోటి ఆయన ఈక్వల్గా కంపేర్ చేసుకుంటారనమాట సో ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జయన్న క్వశ్చన్ వినలేదు అంటున్నారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుండి గీతారెడ్డి శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్, ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ లక్ష్మీ గుంటూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే అతడు మూవీ కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, మిర్చి కూడా కాదు. అండ్ నెక్స్ట్ రాజోలీ నుండి బసవరాజ్, యా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు, మీరే చెప్పగలరు. నిజామాబాద్ ఉమ్మడి నుండి మామూలు జరిగింది, స్నేహ భాను జరిగింది, నేను తప్పకుండా చెప్తాను. శాంతినగర్ నుండి ఓకే ఒకడు యాక్టర్ని అయితే కరెక్ట్గానే చెప్పారు బట్ ఇంకొకసారి ట్రై చెయ్యండి, నాకు తెలిసి ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నాను నేను. మన్మధుడితో పోల్చుకున్నారన్నమాట మన యాక్టర్ ఆయన. సో కామెడీ విషయంలో అసలు ఈయనే మన్మధుడు, సమస్య లేదు. సో అది చూద్దాం, ఇంకా ఎవరైనా పంపిస్తారేమో, ఎవరికి తెలుసో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఇంకొక సాంగ్ నేను ప్లే చేస్తాను, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేను ఆన్సర్ ఏంటి అనేది చెప్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకోసం నేను మళ్ళీ ఇంకొకసారి ప్రశ్నను రిపీట్ చేస్తాను. నీ బ్రెయిన్ బెజవాడలో, లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అని హీరో అంటే అప్పుడు ఆయన అంటారన్నమాట, మాటకి మాట కౌంటర్కి కౌంటర్ నేను చాలా డేంజరస్ అంటారన్నమాట అని అప్పుడు చెప్తారు. ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో మాత్రం నీకు నాకు చాలా తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్, 4 సినిమాలు అట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడనమాట. సో అది మ్యాటర్. హీరోయిన్ అయితే మాత్రం అనుష్క, నేను ఆ క్లూ ఇచ్చేస్తాను. గెస్ చేయండి రైట్ నౌ. మీకోసం ఛాలెంజ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పక్క పక్క నవ్వులలో పండినది నిలబై నన్నుకో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రైతు సంక్షేమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు లాంఫార్మ్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. పొగాకు వేలం కేంద్రాల్లో లోబెడ్కు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని ఈరోజు ఆయన సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణ కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ నిర్మించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందని అమలాపురం శాసనసభ్యులు హైదరాబాద్లో ఆనందరావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని సమనస వద్ద ఏరువాక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నారాయణ చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ

రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన ఏపీ ఏఐఎంఎస్ 2లో నమోదు చేసుకోవాలని సూచించారు. నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: TFM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. త్రీ మినిట్స్ సిక్స్ సెకండ్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరే సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సందరే సందరి ప్రోగ్రామ్ లో ఉన్న లిజనర్స్ అందరికీ కూడా హాయ్ హాయ్ హాయ్ అనమాట మీ అందరికీ కూడా. సో చాలా మంది మిమ్మల్ని ఈ రోజు గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మన స్టేషన్ లో వాళ్ళు, మన స్టేషన్ డైరెక్టర్స్, ఇంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక సందర్భంగా కలవటం అండ్ ఈ సందరి సందరి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే వాళ్ళ స్టూడియోలోకి రావటం, వాళ్ళు లిజనర్స్ అందరూ వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారా రేడియోలో, కాంటాక్ట్లో ఉన్నారు, ఇవన్నీ అడగటం నిజంగా వాళ్ళు అంత ఇదిగా గుర్తుపెట్టుకొని మీ అందరి పేర్లు చెప్తుంటే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో అది మ్యాటర్. ఎనీవే సందరి సందరి ప్రోగ్రామ్లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు ఏంటి అనే చూద్దాం. కొన్ని పెండింగ్ ఉన్నాయి రైట్ ఆన్సర్స్. తర్వాత మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి పేరు పంపించలేదా, ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ ని పంపించారు. భాగమతి మూవీ కాదండి అది, వెయిట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందడి సందడి ప్రోగ్రామ్ కి సుస్వాగతం అంటూ మిర్చి మూవీ కాదండి అది, రాంగ్ ఆన్సర్, కామేశ్వరి కళ్యాణి సూరిబాబు.
2: The news read by Valsa Williams. President Draupadi Murmu will present gallantry awards at the second Defence Investiture Ceremony of 2026 at Rashtrapati Bhavan in New Delhi today. The President will confer gallantry awards to personnel of the Defence Forces, Central Armed Police Forces and State and UT Police at 5 p.m. These awards are given away in recognition of exceptional acts of bravery by personnel of the Armed Forces, Central Armed Police Forces and other security agencies. The awards reflect India's continuing battle against terrorism, insurgency and hostile threats across Jammu and Kashmir, the Northeast and along the country's borders, while also recognizing acts of extraordinary courage in aviation, maritime operations and humanitarian missions. President Murmu had earlier conferred gallantry awards at the Defence Investiture Ceremony.

0: BFM 101.3.
1: வீண வேணுவை சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
6: అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
7: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

भारतीय एफएम 101.3 एंड सेकेंड क्वेश्चन ఇచ్చేసాను. వాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని మెసేజెస్ చూద్దాం. ఎవరెవరు పంపించారు? ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. లక్ష్మి ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ మీరైతే చక్కగా స్టేట్ అండ్ ఆ ప్లేస్ జిల్లా కూడా పంపించారనమాట, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ హాయ్ జ్యోతి గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం మెకానిక్ వెంకటా చలపతి టైలర్ రమేష్ వీళ్ళు పంపించారండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి గుజరాత్ అనుకుంటున్నా అంటున్నారు, కాదండి నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది. అండ్ జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెలడీ జో కుసుమ అంబడి నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్థాన్రావు పెదమస్థాన్రావు వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీ వైష్ణవి చెన్నై నుండి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవున మోలకలూర్ తాలూకా కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వేలూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు నేను మీ మెసేజ్ చదివేశాను. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ నుండి రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అవన్నమాట. మొత్తానికి ఆల్మోస్ట్ అందరూ కూడా జీకేలో బాగా ఫుల్గా నాలెడ్జ్ అయితే సంపాదించేసుకుంటున్నారు. మొత్తానికి రైట్ ఆన్సర్ని పంపించేశారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఉంది. త్రీ అవర్స్ 15 మినిట్స్ 8 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి థర్డ్ క్వశ్చన్ గెట్ రెడీ. మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడు మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి భీమ్స్ ప్రణవి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు February 14th అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది అని అడిగాను. చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో.

ఫస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నరసింహారావు ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు ఏపీ అట ఎలా అండి హౌ హౌ కాదు కదా రమేష్ తొంతి అనంతపురం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి శ్రీ విజయపురమా అది ఇక్కడ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే భద్రేశ్వరచారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ సూపర్ అండ్ రాజోల్ నుండి జయన్న ముంబై కాదు కదా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి శ్రీ విజయపురం అంటున్నారు రాంగ్ ఆన్సర్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు అండ్ ముంబై ఫోర్ట్ మార్కెట్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రాంగ్ ఆన్సర్ అండి అండ్ నెక్స్ట్ మెసేజ్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిపి అంటూ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అనంతపురం మూడో రోడ్డు మెకానిక్ వెంకటాచలపతి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ అని పంపించారు అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ ఒకే ఒక్కడి నుండి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్ అండ్ అలాగే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్ సుజాత చోటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్రావు దామర్ల పెదమస్తాన్రావు అనంతపురం నుండి ఇమాయి బి మహాన్ బి ఒరిస్సానా అయ్యో కాదండి రాంగ్ ఆన్సర్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమెదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్ అండ్ ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి గీతారెడ్డి రాంగ్ ఆన్సర్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ నుండి రాంగ్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి నో నేను ఎక్కడా అని అడిగాను కదా అండ్ నెక్స్ట్ మెసేజ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్ అండ్ శ్రీ విజయపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ఓకే రేణుకా గోపరాజు కడప నుండి మెసేజ్ చేశారు అండ్ ఏంటా సముద్రం ఏంటా సీ అనేది చెప్తే సరిపోతుందన్నమాట ఇంకా ఎవరెవరు పంపించారో చూద్దాం మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్ అండ్ దామర్ల చినమస్తాన్రావు దామర్ల పెదమస్తాన్రావు మంగళగిరి నుండి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ నా పేరు డి సూరిబాబు అంటూ వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ నిజామాబాద్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు అండ్ నమస్తే మేడం అంటూ నంద్యాల నుండి ఇస్మాయిల్ మెసేజ్ చేశారు అయ్యన్ అంటున్నారు ఏంటో మరి ఓకే అండ్ నంద్యాల జిల్లా భానుముఖల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ సో చాలా వరకు మనకి రైట్ ఆన్సర్స్ అయితే వచ్చినాయి ఇదికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే అండమాన్ సముద్రం అండి అక్కడి నుండి అనమాట సో భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ అనేది అక్కడ స్టార్ట్ చేశారు అది మ్యాటర్ అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం

సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. యాక్చువల్గా చాలా మూవీస్లో మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం కదా, ఒక్క హీరో సినిమాకి ఇంకొక హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట. చాలా ఫేమస్ కూడా అయినాయి ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా, మనకి రంగమార్తాండలు చిరంజీవి గారు ఇట్లా చాలా, అండ్ జల్సా మూవీకి వచ్చినప్పటికి మహేష్ బాబు గారు ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నారు కదా. సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను దీనికి సంబంధించి. మన మాస్ మహారాజా రవి తేజ డబ్బింగ్ ఇచ్చారు, అది కూడా ఒక సైకిల్కి, ఏంటి ఆ సినిమా? గెస్ చేయండి 8662488114. ఈ నెంబర్కి ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి.

ఎస్ మహారాజా రవి తేజ ఒక సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు డబ్బింగ్. అది ఏ సినిమా అని అడిగాను, గెస్ట్ చేసి రైట్ ఆన్సర్ నాకు పంపించేసేయండి. మీకోసం కూలీ నంబర్ 1 చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

3 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ జ్యోతి అండ్ సందేశ సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న అయితే అడిగాను, ఆన్సర్స్ అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి. మాస్ మహారాజా ఒక సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు, అది ఏ సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, అండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్, పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్, కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం మూడో రోడ్ అంట మెకానిక్ వెంకటాచలపతి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ మై నేమ్ ఇస్ సునీల్ కృష్ణ తిరుపతి నుంచి అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రాకేష్ ఫ్రమ్ ముంబయా, ఓకే రైట్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. డి సూరిబాబు వైఫ్ డి కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి నుండి గడ్డిరాజు సంహిత రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెదమస్తానరావు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాచార్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్, అండ్ మై నేమ్ ఈజ్ అంటూ మెసేజ్ చేశారు ఆన్సర్, ఓకే. దారిప్రిన్ సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి ఇమాంబి రైట్ ఆన్సర్. నమస్తే మేడం అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి సాయినగర్ నుండి తిరువీధుల బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్, మిత్ర బృందం అంట, ఓకే. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా రైట్ ఆన్సర్, అండ్ రవితేజ అంటూ యా రైట్ ఆన్సర్ ని పంపించారు శ్రీ వైష్ణవి చెన్నై నుండి. అండ్ శ్రీ విజయాపురం మేడం అండమాన్ నేమ్ చేంజా, ఓకే ఓకే అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ సునీల్ యాక్ట్ చేసినటువంటి మూవీ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంచి పాటలు వినిపిస్తున్నారు, ఓకే అండి. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు. సాంగ్ రిక్వెస్ట్ లేదు, ఉంటే డెఫినెట్గా నేను ప్లే చేస్తానండి. అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుబతులు బుజ్జయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి కాజీపేట నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఊర్మిళ గోసాల అంట రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నంద్యాల నుండి ఇస్మాయిల్ అయాన్ దనీష్ రైట్ ఆన్సర్. అండ్

అయ్యావరెడ్డి బద్వేల్ కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి, రైట్ ఆన్సర్. అండ్ షేక్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు. బట్ ఆన్సర్ ఎక్కడ? ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురుగిరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాల్ కాలనీ నుండి, రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ కే రామలింగప్ప కోసిగి మండలం కర్నూలు నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ అది కాదండి. వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక నుండి పులిపాటి, ఓకే, మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి, రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఒక సినిమా ప్రశ్న ఇస్తే హాఫ్ సెంచరీ దాటిపోయి ఆన్సర్స్ వచ్చినాయి అనమాట, అది మ్యాటర్ అయితే. సో అన్ని మెసేజెస్, 16 మెసేజెస్ వచ్చేసినాయి, అందరూ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్సే పంపించేశారు. మాస్ మహారాజా రవితేజ ఒక సైకిల్కి డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, అది మర్యాద రామన్న సినిమాలో అండి, సునీల్ మూవీ.

సో ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఇది డాన్స్ కి సంబంధించింది అనమాట. ఒక స్టేట్ కి సంబంధించిన డాన్స్ చెప్తాను నేను, అది ఏ ఏ స్టేట్ అనేది మీరు నాకు గెస్ చేసి 8662488114 ఈ నంబర్ కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించండి. చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్ కి చెందిన సాంప్రదాయ నృత్యాలు? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్ కి చెందిన సాంప్రదాయ నృత్యాలు? ఇందాక నేను ఆల్రెడీ దీనికి సంబంధించి, అంటే ఈ ఆన్సర్ కి సంబంధించిన ప్రశ్న కూడా వేశాను, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎక్కడుందో ఈ డాన్స్ కూడా ఆ స్టేట్ కి సంబంధించింది అనమాట. చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్ కి సంబంధించిన చెందినటువంటి సాంప్రదాయ నృత్యాలు అని అడిగాను. గెస్ చేయండి, 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం విక్రమార్కుడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సునీత పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది కీరవాణి మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

BFM 101.3. ఎవరెవరు మెసేజెస్ చేశారో చూద్దాం. దీనికి కూడా చాలా మెసేజెస్ వచ్చేసినాయి మనకి. సో డాన్స్ కి సంబంధించిన ప్రశ్న అని అడిగాను కదా, సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఉత్తరప్రదేశ్. అంటే మీరు యాక్చువల్గా నేనే అడిగాను చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్ కి చెందిన సంప్రదాయ నృత్యాలు అని అడిగాను. చూద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అనేది. ఆత్మకూరు నుండి ఆదిశేషు రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ అలాగే ఫాతిమా కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోదారాజు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్, తిరుపతి నుండి సంహిత గాదిరాజు రైట్ ఆన్సర్, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం మూడో రోడ్డు వెంకటాచలపతి టైలర్ రమేష్ వీళ్ళిద్దరు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ అనురాధ అనంతపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ వైవీరావు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, లక్ష్మీ ఫ్రామ్ గుంటూరు రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుండి భరత్ రాయిత్య రాజస్థాన్. రాజస్థాన్ కాదండి, నేను అడిగింది ఏ స్టేట్కి సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్యాలు చోలియా జోరా. ఓకేనా, చూద్దాం రమేష్ దొంతి అనంతపురం ఆన్సర్ అంటూ కాదు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే సుందరి విజయవాడ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నాగేంద్రప్ప మోలకలమ్మూర్ తాలూకంట కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, అండ్ బ్రహ్మం ఖమ్మం నుండి మెసేజ్ చేశారు, అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, కనకారావు పెడని నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ హిమాచల్ ప్రదేశ్ కాదు, ఓకే ముందు పంపించింది అయితే రైట్ ఆన్సరే, కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి

రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి, రైట్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్, రైట్ ఆన్సర్. కర్నూల్ ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనెలవల్లి, తులసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ చోలియా, ఎస్, ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరి పట్నం, వేటపాలెం బాపట్ల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ బత్తిని రవికుమార్, ఓకే అయిపోయింది. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి, రైట్ ఆన్సర్. భోజ్పురి అన్నారేంటి మీరు, ఓకే. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ నుండి మెసేజ్ చేశారు, మహారాష్ట్ర నుండి.

నుండి రైట్ ఆన్సర్ అండ్ చోలియా ఎస్ ఎరమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్ అండ్ పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య అండాలు రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ బత్తిని రవికుమార్ ఓకే అయిపోయింది మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్ భోజ్పురి అన్నారేంటి మీరు ఓకే రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ నుండి మెసేజ్ చేశారు మహారాష్ట్ర నుండి ఒక ఆన్సర్ నాకు కనిపించలేదు ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు దేర్బతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారి మీ పేరు అవి పెడుతున్నారు ఆన్సర్ దగ్గర మాత్రం మీ పేరు పెట్టట్లేదు మళ్ళీ పైకి వెళ్ళి చూడాల్సి వస్తుంది సో అది చూసుకోండి అండ్ నెక్స్ట్ మెసేజ్ నమస్తే అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ అయ్యవార్ రెడ్డి బద్వేల్ కడప నుండి ఆన్సర్ పంపించారు పేరు లేకుండా గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ ధర్మవరం రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ పంపించారు బట్ ఆన్సర్ లేదు నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి వీరారెడ్డి ఆదోని నుంచి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పల రాజు ఎప్పట్లానే ఈ రోజు కూడా సందడి సందడి సూపర్ సక్సెస్ మళ్ళీ వివిధాలు కలుద్దామంటున్నారు ష్యూర్ అండి తప్పకుండా అండ్ ఈ ప్రోగ్రామ్ అయ్యాక గరం గరం ఛాయ్ తాగండి అంట సూరిబాబు వైఫ్ డి కళ్యాణి కామేశ్వరి పేట శ్రీకాకుళం మీకంటే కామేశ్వరి కళ్యాణి గారు పంపి పెడతారనమాట టీ ఇప్పుడు అలా కాదు కదా ఇక్కడ సో అది మ్యాటర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎనివే థ్యాంక్స్ ఫర్ యూ కన్సర్న్ ఉత్తరాఖండ్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ని పంపించారు సో రైట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఆన్సర్స్ అన్ని చక్కగా అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు సందేశాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఫైనల్గా ఒక సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రం నుంచి టిప్పు హరిణి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గ్రామీణాభివృద్ది పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. ఢిల్లీలో గ్రామీణాభివృద్ది పథకాల అమలుపై మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీబీజీ రామ్జీ నోటిఫికేషన్ను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. జూలై 2వ తేదీన తిరుపతిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి వంగన్పూడి అనిత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు టూల్స్ ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో ఈరోజు నిర్వహించిన సైబర్ క్రైమ్స్ రికవరీ మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసిన చెక్కులను హోంమంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గుంటూరు లాంఫార్మ్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్వాక్ కార్యక్రమాన్ని ఆయన ఎదురు ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహిళా సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో నిర్వహించిన ఏర్వాక్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు తొలి ఎంపికగా భావించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తీసుకురావడమే తమ లక్ష్యమని విశాఖపట్నం లోక్సభ సభ్యులు శ్రీభరత్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఖేత్ బచావో కార్యక్రమంలో భాగంగా ధవళేశ్వరం వ్యవసాయ కళాశాల వ్యవసాయ క్షేత్రం మరియు పరిసర ప్రాంతాల్లో నేలకోత నివారణ, వర్షపు నీటి సంరక్షణ, వాటర్ షెడ్ నిర్వహణ చర్యలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులకు నేల, నీటి వనరుల సంరక్షణ ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర 2026 లాంఛనంగా ప్రారంభమైంది. పవిత్ర గుహాలయంలో ప్రథమ పూజను ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యక్రమంలో పాల్గొని యాత్ర సన్నాహకాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన పండుగలతో ముగుస్తుంది. మొత్తం 57 రోజులు

7 సెకండ్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. మంచి ప్రశ్నలు వేశారు మేడం, పాటలు కూడా అన్ని బాగున్నాయంటూ థ్యాంక్ యూ సో మచ్ అని రామలింగప్ప కోసిగి మండలం కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ షో సూపర్ గా ఉంది అంటూ శ్రోతలందరినీ గుర్తు చేసుకున్న ఆకాశవాణి అందరికీ కూడా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వివిధ ప్రోగ్రాంలోకి అయితే వచ్చేసాం కదా, మరి మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్గా ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా కంపోజ్ చేసినటువంటి పాటలు బ్యాక్ టు బ్యాక్ మీకోసం వచ్చేస్తాయి. ముందుగా భారతీయుడు చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడినటువంటి భువనచంద్ర గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా రాజశ్రీ. గీతం విన్న తర్వాత 4 hours 20 minutes 9 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉదిత్ నారాయణ్ తో కలిసి పాడిన పాట విన్నారు ప్రేమికుడు చిత్రం నుంచి. అండ్ మనమైతే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం వివిధాలు. తర్వాత వినబోతున్న పాట ప్రేమతో. ఈ చిత్రానికి శ్రీకుమార్ చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఒకే ఒక్కడు చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. అండ్ నెక్స్ట్ మీరు వినబోతున్న పాట నువ్వు నేను ప్రేమ ఈ చిత్రం నుంచి. నరేష్ అయ్యర్, శ్రేయా ఘోషల్ పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

బాంబే మూవీ నుంచి చిత్ర గారు పాడినటువంటి వేటూరు సుందరమూర్తి గీతం విన్నారు. 4 hours 46 minutes లో ఉంది. వీబీ క్లాక్ వినబోతున్న తర్వాతి పాట ఏ మాయ చేశావే. ఈ చిత్రానికి దేవన్ చిన్మయి పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం.

స్టూడియోలో సమయం 4:50 గా వస్తుంది. ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

Hello dear friends, welcome to Vanilla program with me your RJ Chetan. Urugula parugula jeevitamlo enno anarogya samasyalu ventaadutunnayi. Saraina aaharanni teeskokapovadam valla enno anarogya samasyalu ostunnayi. Aithe mukhyanga nilva unchina aaharanni asale teeskokoddu antunnaru vaidya nipunulu. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్దిమందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి. పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల

0: బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డ కట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డ కట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం

5152270 39. My email address feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. గడ్డ కట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డ కట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డ కట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది.

0: పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరి చేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మితాహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెలా ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెలా ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedback@amc1.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు విందాం

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అమ్మకు ఆసరా శ్రీమతి ఎస్ మాధవీలత గారి కథానిక ప్రసారమవుతుంది. వినబోయే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: సూర్యుడు అలసిపోయి పడమటి కనుగోలు లేక జారుకున్నాడు. సాయం సమయం

6 గంటలకు వస్తుంది. ఆఫీస్ పని పూర్తి చేయడంలో హడావిడిగా ఉన్న మూర్తికి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్లో భార్య మధురిమ, ఏమండి చాలా రోజులైంది, అలా సరదాగా బయటకు వెళ్ళొద్దామండి అని అడుగుతుంది. కుదరదంటే ఫీల్ అవుతుందని, సరే అరగంటలో ఇంటికి వస్తాను, రెడీగా ఉండు తీసుకెళ్తాను అని చెప్పి త్వరగా పని ముగించుకొని ఇంటికి వస్తాడు మూర్తి. అలవాటు ప్రకారం ఆఫీసు నుంచి వస్తూనే అమ్మను పలకరించడానికి ఆమె గదిలోకి వెళ్ళి అమ్మ అని పిలుస్తాడు మూర్తి. ఎప్పుడు తన ఇంటికి వచ్చేసరికి ఎదురు చూస్తూ ఉండే అమ్మ పలుకకపోయేసరికి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఒళ్ళు వెచ్చగా నీరసంగా కనపడడంతో అమ్మ ఏమైంది అంటూ ఆదుర్దాగా అడుగుతాడు. పార్వతమ్మ మెల్లగా లేచి, మధ్యాహ్నం నుండి కాస్త జ్వరంగా ఉందిరా, తగ్గిపోతుందిలే అంటుంది. అమ్మ మధుకు చెప్పి ట్యాబ్లెట్ వేసుకుని ఉండొచ్చు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం రామ్మా అంటూ ఆమెను బయలుదేరదీస్తాడు మూర్తి. అప్పటికే తయారై రెడీగా ఉన్న మధురిమ విసుక్కుంటూ, ఎప్పుడూ ఉండే గొడవేగా, రండి వెళ్దాం అంటూ తొందర పెడుతుంది. మధు, అమ్మకు జ్వరంగా ఉంది, ఈరోజు కుదరదు అంటున్న మూర్తి మాటలకు అడ్డుపడి మధురిమ, అబ్బబ్బా ఈ ముసల్దాంతో వేగలేకపోతున్నాను, ఓ ముద్దు ముచ్చటా లేదు, తగుదునమ్మా అని ఏదో ఒక మాయదారి రోగం తెచ్చుకోవడం, ఈయనగారు డాక్టర్లంటూ తిప్పడం అంటూ చీదరించుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది. మధురిమ చీదరింపులకు కళ్ళ నిండా నీళ్లు నింపుకున్న పార్వతమ్మ, వద్దులేనన్నా, మాత్ర వేసుకుంటే తగ్గిపోతుందిలే అని కొడుక్కి సర్ది చెబుతుంది. మధురిమ ప్రవర్తనకు మూర్తి మనసులోనే కుమిలిపోతాడు. మూర్తి వాళ్ల నాన్న అనారోగ్యంతో 2 సంవత్సరాల క్రితం చనిపోతాడు. పార్వతమ్మ తన పనులు తాను చేసుకుంటున్నా వయసు మీరడం వల్ల అప్పుడప్పుడు జ్వరం, కీళ్లనొప్పులు అంటూ బాధపడుతూ ఉంటుంది. మధురిమ నోటికి జడిసి పార్వతమ్మ ఎక్కువగా మాట్లాడదు. భార్య గయ్యాళితనాన్ని భరించలేక మూర్తి నోరు మెదపకుండా ఉంటాడు. మూర్తి మధురిమను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లికి ముందే మధురిమకు తన కుటుంబ పరిస్థితినంతా వివరిస్తాడు. తల్లిదండ్రులకు తాను ఒక్కడే కొడుకునని, అమ్మ నాన్న తనని ఎంతో కష్టపడి పెంచారని, వాళ్లకు ఏ రోటు రాకుండా చూసుకోవాలని చెప్తాడు. కొత్తలో అలాగే అన్న మధురిమ రాను రాను తన భర్త తనకే సొంతం అన్న రీతిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మూర్తి నాన్నగారు పోయాక పార్వతమ్మ ఒంటరితనాన్ని అలుసుగా చేసుకుని ఏదో ఒకటి గొణుగుతూ సాధిస్తూ ఉంటుంది. ఓ రోజు వర్షం పడుతూ ఉండడంతో మూర్తి కాస్త త్వరగా ఇంటికి బయలుదేరతాడు. ఆఫీసులో పని ఒత్తిడి, ఇంటికెళితే భార్యతో ఏదో ఒక గొడవ, బాగా అలసిపోయి ఉన్న మూర్తి ఇంటికెళ్లేసరికి పార్వతమ్మ పలకరిస్తూ, మూర్తి ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం తోచక దిగులుగా ఉందిరా, నువ్వేమో పొద్దున వెళితే సాయంత్రానికి తిరిగి వస్తావు, కృష్ణారామ అనుకుంటూ నా బోటి వాళ్లతో కాలక్షేపంగా గడపాలనుకుంటున్నా, ఇక్కడికి దగ్గరలోనే అమ్మఒడి ఆశ్రమం ఉందని తెలిసింది, అక్కడ కొన్నాళ్ళు ఉండి వస్తాను సరేనా అని అడుగుతుంది. పార్వతమ్మ అన్న మాటలకు అవాక్కైన మూర్తి, ఏంటమ్మా నువ్వనేది, నలుగురు నన్ను చూసి నవ్వుకోరా, కలతలని పట్టించుకోలేదని హేళన చేయరా, ఇక్కడ నీకు వచ్చిన కష్టం ఏంటి, మధు ఏమైనా అందా అని అంటున్న మూర్తి మాటలకు అడ్డుపడ్డ మధురిమ, అనండి అనండి, మీలో మీకేం జరిగినా నన్నే ఆడిపోసుకోండి, ఆవిడ గారి కబుర్లు చెప్తూ కాలక్షేపానికి ఇక్కడ ఎవరూ లేరని వెళుతుందేమో నాకేం తెలుసు అంటుంది. మరునాడు ఉదయం నిద్రలేవగానే కాఫీ తాగుతూ తల్లిని పలకరించడానికి ఆమె గదికి వెళ్ళిన మూర్తికి ఆమె కనిపించదు. అమ్మ అమ్మ అంటూ ఇల్లంతా వెతికి మధు అంటూ భార్యని కేకేస్తాడు మూర్తి. వంటగదిలో ఉన్న మధురిమ పరుగున వస్తుంది. అమ్మ ఎక్కడికెళ్ళింది, నీకేమైనా చెప్పిందా అంటూ అడుగుతాడు. తనకేమీ చెప్పలేదని, ఒకవేళ పొద్దున్న గుడికేమన్నా వెళ్ళిందేమో చూడమని చెబుతుంది మధురిమ. మూర్తి హడావిడిగా బయలుదేరి బండి తీసుకుని దగ్గరలో శివాలయం, వెంకటేశ్వరాలయం వెతికి తెలిసిన వారిని అందరినీ అమ్మ కనిపించిందని అడుగుతాడు. వారు తెలియదనేసరికి కంగారు పడతాడు. ఊరి చివర అమ్మఒడి అనాథాశ్రమంలో కొన్నాళ్ళు ఉండొస్తాను అని రాత్రి అమ్మ అన్న మాట గుర్తుకొచ్చి అక్కడకు బయలుదేరతాడు. ఊరి చివర అమ్మఒడి అనాథాశ్రమం అన్న బోర్డు కనపడగానే పరుగున వెళ్ళి అక్కడి మేనేజర్ పద్మనాభం గారిని కలిసి పార్వతమ్మ గురించి వాకపు చేస్తాడు. ఆయన మూర్తిని కూర్చోబెట్టి పార్వతమ్మ పొద్దున్నే అక్కడికి వచ్చిందని, తాను ఇక్కడున్న సంగతి ఎవరికీ చెప్పవద్దని వేడుకుందని చెబుతాడు. అమ్మ ఎక్కడుంది, పిలిపించండి అంటున్న మూర్తితో, బాబు పార్వతమ్మ గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు, 25 ఏళ్ల క్రితం రఘురామయ్య, పార్వతమ్మ దంపతులు ఈ ఆశ్రమానికి వచ్చి వాళ్లకు పిల్లలు లేరని ఒక బాబుని దత్తత తీసుకెళ్లారు. ఆ రోజు నుండి ఆ బిడ్డ పెంపకమే లోకంగా బతుకుతున్నారు. ఆ బాబు తమ బాబు కాదన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని వారు బంధువులతో కూడా కలవడం మానుకున్నారు. బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కూడా వాళ్ళు వెళ్లేవారు కాదు. రఘురామయ్య గారు 2 ఏళ్ల క్రితం

0: కాబట్టి మీరు తీసుకెళ్లిన బాబు ఎలా ఉన్నాడండి అని అడిగితే, బాబు చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు, వాడి కోసమే మేము బతుకుతున్నామన్నాడు. కానీ ఇవాళ పార్వతమ్మ ఇక్కడికి రావడం నాకు నిజంగా బాధ అనిపించింది, ఆమెను ఏమడిగినా చెప్పడం లేదు అంటాడు పద్మనాభం. పద్మనాభం చెప్పినటువంటి విషయాలు విన్న మూర్తికి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఇన్నాళ్ళు తనను కంటికి రెప్పలాపించిన పార్వతమ్మ తన తల్లి కాదా? అనాథరైన నన్ను అక్కును చేర్చుకుని వాళ్ళ సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారే, వారు తిన్నా తినకపోయినా నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నారై, పై చదువులు చదవాలన్న నా కోరికను తీర్చడం కోసం వారికున్న ఏకైక ఆధారమన్న పొలం అమ్మి నన్ను చదివించారే, నాకు ఉద్యోగం రావడానికి నా తండ్రి రిటైర్ అయ్యగా వచ్చినటువంటి సొమ్మును కోచింగ్ ఫీజుగా చెల్లించారే. ఇలా తలుచుకుంటుంటే మూర్తికి కన్నీళ్లు ఆగడం లేదు. బోరున ఏడుస్తున్న మూర్తిని ఓదార్చిన పద్మనాభం, ఇంతకీ మీరెవరూ నడుగుతారు? పార్వతమ్మ రఘురామయ్యల మానవత్వంతో మంచితనంతో రూపుదిద్దుకున్న శిల్పిని నేనే సార్, 25 ఏళ్ల క్రితం వారు దత్తత తీసుకున్న అనాథను నేనే అంటూ ఏడుస్తున్న మూర్తిని లోనికి తీసుకెళ్తాడు పద్మనాభం. ఆశ్రమంలోని ఒక అరుగుపై కూర్చుని శూన్యం లేక చూస్తూ ఉంటుంది పార్వతమ్మ. ఆమె కాళ్ల మీద పడి కన్నీటితో కాళ్ళు కడుగుతూ, అమ్మా నన్ను క్షమించు, కడుపున పుట్టకపోయినా కన్న తల్లిలా ఆదరించావు, అంతులేని ప్రేమను పెంచావు, నిన్నుకు ఇంత బాధ కలుగుతున్నా నీ జీవితం నేను పెట్టిన భిక్షరా అంటూ ఒక్క మాట నాతో ఎందుకు అనలేకపోయావమ్మా, ఎందుకమ్మా నాకు ఇంతకాలం ఈ నిజం చెప్పలేదు అని వెక్కి వెక్కి ఏడుస్తున్న మూర్తిని ప్రేమతో గుండెలకు హత్తుకున్న పార్వతమ్మ, నీవు ఎప్పటికీ నా బిడ్డవేరా, నాకు దేవుడిచ్చిన బిడ్డవి, నీవు ఏడిస్తే నేను చూడలేను అంటూ తన చీర కొంగుతో మూర్తి కళ్ళు తుడుస్తుంది. నీకు ఏ కష్టం కలగకూడదని కళ్ళల్లో పెట్టుకుని పెంచాను, ఎంత బాధ ఉన్నా గుండెల్లో దిగమింగాను, నీవు బాధపడటం నేను చూడలేనురా అంటున్న తల్లి మాటలకు అడ్డుపడ్డ మూర్తి పైకి లేచి, ఇంటికి వెళదాం రామ్మా అంటూ తన చేతిని ఆసరాగా అందించిన కొడుకును మురిపెంగా చూస్తూ ముందుకు అడుగేసింది ఆ కనని తల్లి. ఈ వయసులో ఆసరాగా ఉంటారనే కదరా మిమ్మల్ని కష్టపడి ఇష్టంగా పెంచేది అని మనసులో అనుకుంటూ.
1: శ్రోతలు, మీరింతవరకు అమ్మకు ఆసరా గురించి శ్రీమతి ఎస్ మాధవీలత గారి కథానిక విన్నారు. మరి ఇప్పుడొక చక్కని పాట విందాం.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

శ్రోతలు, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం. అనంతరం నషాముక్త్ భారత్ అభియాన్, మాదక ద్రవ్యరహిత దేశముగా భారతదేశం గురించి రాష్ట్ర పోలీస్ ప్రత్యేక విభాగమైన ఈగల్ సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ

0: కె నాగేష్ బాబు గారితో పరిచయం వింటారు. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. అనంతరం అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం గురించిన వివరాలు వింటారు. మరి వినబోయే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్,
3: ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ.
4: ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది.
5: ఎల్ఐసి యొక్క జీవనోత్సవం.
6: వావ్, లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవం తో ఫ్యూచర్ సెట్ అవుతుంది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎస్బీఐలో 1500 ఈవో పోస్టులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1500. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 1 ఏప్రిల్ 2026 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: ప్రారంభ బేసిక్ పే 48480 ప్లస్ అలవెన్సెస్. ఎంపికా విధానం 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్స్ పరీక్ష, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 8 జులై 2026, ప్రిలిమ్స్ పరీక్ష 2026, మెయిన్స్ పరీక్ష 2026, ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ 2026 మధ్య ఉంటుంది. సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ https://sbi.bank.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://sbi.bank.in. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 88 మేనేజర్ పోస్టులు. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 86. పోస్టుల వివరాలు: మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38, చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 1, సీనియర్ మేనేజర్ సిఐ రిలేషన్షిప్ 36, చీఫ్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్ 7. అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ లేదా డిప్లొమా లేదా సిఏ, సిఎంఏ లేదా సిఎస్, సిఏఎఫ్ఏ వంటి అర్హతలు ఉండాలి. వయస్సు: మేనేజర్కు 25 నుండి 30 ఏళ్ళు, సీనియర్ మేనేజర్కు 28 నుండి 25 ఏళ్ళు, చీఫ్ మేనేజర్కు 32 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పే స్కేల్ నెలకు గ్రేడ్ 2 పోస్టులకు 93,960, గ్రేడ్ 3 పోస్టులకు 1,05,280, గ్రేడ్ 4 పోస్టులకు 1,20,940. ఎంపికా విధానం షార్ట్.

టెస్టింగ్ ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ 16 జూన్ 2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 6 జూలై 2026. ఇక సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ https://bankofindia.bank.in. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి https://bankofindia.bank.in.

0: మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
0: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: శ్రోతలు, ఇప్పుడు నషాముక్త్ భారత్ అభియాన్ మాదక ద్రవ్యరహిత దేశముగా భారతదేశం గురించి రాష్ట్ర పోలీస్ ప్రత్యేక విభాగమైన ఈగల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె నాగేష్ బాబు గారితో పరిచయం వింటారు. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వింటారు.
3: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం, నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
4: నమస్కారం అండి.
3: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
4: మరి ఒకసారి మీ అందరికి నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈగల్ యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్ర

0: డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయటానికి స్థాపించబడిన సంస్థ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
1: ఎస్పి గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
0: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
0: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ను కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరికి కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే మోర్ దెన్ 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్ 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాలు నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సిబి వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్, ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో 0 అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిఅడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో

0: దరిదాపు 58 డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డిఅడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఈయనేమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిలో వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు. వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి. వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: శ్రోతలు, మీరింతవరకు నషాముక్త్ భారత్ అభియాన్, మాదక ద్రవ్యరహిత దేశముగా భారతదేశం గురించి రాష్ట్ర పోలీస్ ప్రత్యేక విభాగమైన ఈగల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె నాగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో.

శ్రోతలు, ఇప్పుడు అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం గురించిన కొన్ని వివరాలు వింటారు. శ్రోతలు, మన భూమిపై అత్యధిక జీవ వైవిధ్యం ఎక్కడ ఉందో మీకు తెలుసా? మనం పీల్చే స్వచ్ఛమైన గాలికి, కురిసే వర్షాలకు, పండే పంటలకు ఉష్ణమండల ప్రాంతాలు ఎంతటి ఆధారమో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి అమూల్యమైన ప్రకృతి సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత కాదంటారా? ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉష్ణమండల ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేయడం, వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఉష్ణమండల ప్రాంతాలు భూమధ్యరేఖకు ఇరువైపులా కర్కాటక రేఖ, మకర రేఖ

సుపరిచిత కాదంటారా? ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉష్ణమండల ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేయడం, వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఉష్ణమండల ప్రాంతాలు భూమధ్యరేఖకు ఇరువైపులా కర్కాటక రేఖ, మకర రేఖ మధ్య విస్తరించిన ప్రాంతాలను ఉష్ణమండల ప్రాంతాలు అని అంటారు. ఈ ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా వేడి వాతావరణం, సమృద్ధిగా వర్షపాతం, దట్టమైన అడవులు, అపారమైన జీవ వైవిధ్యం కనిపిస్తాయి. ప్రపంచంలోని అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు, విలువైన అటవీ సంపద ఎక్కువగా ఉండేది ఈ ప్రాంతాల్లోనే. మరి అటువంటి ఉష్ణమండల ప్రాంతాలలో మన భారతదేశం ఒకటి. అయితే నేటి వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కాలుష్యం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వంటి సమస్యలు ఈ ప్రాంతాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇవి కేవలం ప్రకృతినే కాదు, మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కనుక శ్రోతలు వింటున్నారా, మనమంతా చెట్లు నాటాలి, నీటిని పొదుపుగా వినియోగించాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మనమంతా పర్యావరణహిత జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా మనం ఉష్ణమండల ప్రాంతమైన మన దేశ సంరక్షణకు తోడ్పడవచ్చు. ఉష్ణమండల ప్రాంతాలను కాపాడడం అంటే మన భవిష్యత్తును కాపాడటమే. ఈ జాతీయ ఉష్ణమండల దినోత్సవం గురించిన సందర్భంగా ప్రకృతిని రక్షించేందుకు మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాం. ప్రకృతి పరిరక్షణే ప్రగతికి పునాదిగా ముందుకు సాగుదాం. శ్రోతలు మీరింతవరకు అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం గురించిన కొన్ని విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 వ్యవసాయ పాఠశాల శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు గురించి గుంటూరు జిల్లా లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చిరుధాన్యాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి గారు అందించే వివరాలు ప్రసారం. ఇక 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 8:00 తిరిగి 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆపాత మధురాలు సుమధుర గీతాలు ప్రసారం. 10:00 శాస్త్రీయ సంగీతం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం. ఇక 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో అల్లరి నరేష్ నటించిన చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. అనంతరం అంతర్జాతీయ గ్రహశాఖలాల దినోత్సవం గురించిన వివరాలు ప్రసారం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం, అనంతరం అంతర్జాతీయ పార్లమెంటరిజం గురించిన విశేషాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 7:15 కిసాన్ వాణి రైతుల కార్యక్రమంలో వక్క సాగు లాభాలు గురించి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసపల్లి గ్రామం చిరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ

ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇక రేపు రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 2026 ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా లండన్లోని ది ఓవెల్ వేదికగా ఆస్ట్రేలియా వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ఆపాత మధురాలు, సుమధుర గీతాలు ప్రసారమవుతాయి. శ్రోతలు, ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: India's industrial output growth, as measured by the Index of Industrial Production, or IIP, expanded by 5.1% in May this year on an annual basis. As per the data released by the Ministry of Statistics and Programme Implementation, or MOSPI, growth in the electricity and gas supply sector expanded by 9.9% during the last month. Manufacturing, as well as water supply, sewerage and waste management sectors posted a 5.5% growth. However, mining and quarrying sector proved to be a laggard, decelerating by 1.6%. An Indian Army field hospital deployed in earthquake-hit Venezuela under Operation Amistad has become fully operational. It is providing free round-the-clock medical services to the people of Venezuela. The Indian Embassy in Venezuela said an Indian medical team comprising experienced doctors has established a camp at the International La Rinconada racetrack in Caracas. It said the medical camp is now fully operational and services are open 24/7. Benchmark domestic equity indices ended almost 0.5% down today. Sensex fell 372 points to close at 76,728, while Nifty also dropped to settle at 23,946. And that is the end of this news bulletin.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలే
2: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వివరాలు. విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ విధానాలపై కీలక చర్చలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే 31వ సిఐఐ సదస్సుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భాగస్వామ్య సదస్సు కంటే ముందుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీద కాకుండా వినూత్న ఆలోచనలు పంచుకునేలా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రాంతీయ సదస్సుల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నంలో రేపు జరగనుంది. నగరంలోని ఒక స్థానిక హోటల్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మదన్లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ఆచార్య టి శ్రీనివాసన్లు స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నట్టు తెలియజేశారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరాంధ్రలో రేపు పర్యటించనున్నారు. పర్యటనలో ముందుగా రేపు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను రాష్ట్ర విద్యా

0: ముఖ్యమంత్రి నారా లోకేష్తో కలిసి సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడల్ స్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబిజీ రామ్జీ యోజనకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. జూలై 2వ తేదీన తిరుపతి నుంచి విబిజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియం గ్రామ్ సడక్ యోజన నాణ్యతలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు స్థానం దక్కిందని తెలిపారు. గ్రామీణాభివృద్దిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో 380 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఈరోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఒంగోలులో 7.50 కోట్ల వ్యయంతో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని, మరో 2 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పాలనలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి సూర్యగారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీలు ఇళ్లమైన 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1.20 కోట్ల ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి దా అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది.
0: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలంలో విత్తనాలు వేసి సాగు పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాగు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడే దేశ భవిష్యత్తుకు పునాదని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభారత్ పేర్కొన్నారు. నగరంలోని చినగదిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ధి పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంపీలకు కేటాయించే నిధులు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటిని అత్యంత బాధ్యతతో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. రోడ్లు ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో తన పార్లమెంటు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను వినియోగిస్తున్నట్టు భరత్ వెల్లడిస్తూ,
2: మీరు కష్టపడి మీరు కమిటెడ్ గా చేస్తేనే ఈ స్కూల్ బాగుంటుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. నంబర్స్ పెరగడం అంటే సమాజంలో మీ మీద నమ్మకం పెరిగింది. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్ మేము చేయలేము, ఈ గవర్నమెంట్ స్కూల్ అంత బాగా చేస్తుందనే ఒక పేరు మీరు తెచ్చుకోవాలి. 40 లక్షలతో చేశారమ్మా ఇది. ఇది మీ దేవాలయం. మీరు మీ స్కూల్ ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మీరందరూ డిసిప్లిన్డ్ గా స్కూల్ కు వస్తున్నారని వినడం నాకు హ్యాపీగా ఉంది. మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నమోదు ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నరసాపురంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఈరోజు పరిశీలించిన ఆయన, మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదులో పూర్వీకుల వివరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి

0: గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సీఐఏ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
3: ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహు నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే శౌర్య పురస్కారాన్ ప్రాయచ్ఛత్. ఎయిర్ మార్షల్ తరుణ చౌధరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహేలా ఆదయశ్చ పురస్కృతాః. హర్యాణా రాజస్థానయోర్మధ్యే దశకత్రయేభ్యః విలంబితాయాః యమునా జలవిభాజన వివాదస్య అద్య సమాధానం జాతం. సర్వోచ్చన్యాయాలయేన రామమందిర దాన ప్రకరణస్య కథిత విత్తీయ అనియమితతాయాః న్యాయాలయ నిరీక్షణ అన్వేషణస్య త్వరా యాచికా నిరాకృతా. CBSE ఇత్యనేన సాంప్రతికాయ దశమవర్గాయ త్రిభాషానీతిః నానివార్యేతి ఘోషితా. సర్వకారః వ్యాపారస్య సుగమతాం ప్రావర్ధయితుం పరిష్కార సూచనాతంత్రం ప్రవర్తయతి. SIR ఇతి స్వస్తనాత్ దెహల్యాం సమారప్స్యతే. అపిచ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతీయ క్రీడకః కిదంబి శ్రీకాంతః US ఓపెన్ క్రీడాయాం పురుష ఏకల స్పర్ధాయాం రజత పదకం విజితవాన్. అథ వార్తాః విస్తరేణ. అద్య నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే 2020తమవర్షస్య ద్వితీయ రక్షా అలంకరణ సమారోహే రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముమర్య శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతి. శౌర్య పురస్కారాః రక్షా సైన్యబలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షక బలానాం, రాజ్య కేంద్రశాసిత ఆరక్షకాణాం, కార్మికాణాం చ కృతే ప్రదీయంతే. ఏతి పురస్కారాః సశస్త్రబలానాం, కేంద్రీయ సశస్త్ర ఆరక్షిబలానాం, అన్య సురక్షా అభికరణానాం చ కార్మికాణాం అసాధారణ శౌర్య కార్యాన్ ఉద్దిశ్య ప్రదీయంతే. ఎయిర్ మార్షల్ తరుణ చౌధరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వార్షణేయ, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహేలా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ బంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేందర్ పాల్ సింహశ్చ అతివిశిష్ట సేవా పదకం ప్రాప్తవంతః. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వర్యః, రక్షామంత్రి రాజనాథ్ సింహ, అన్య కేంద్రీయ మంత్రిణః, సశస్త్రసేనాయాః వరిష్ఠాః అధికారిణః చ అస్మిన్ అవసరే ఉపస్థితాః ఆసన్. రాష్ట్రపతిః ముర్ముహ్ వర్యా ఇతః పూర్వం అస్మిన్ మాసే 8 దినాంకే రాష్ట్రపతిభవనే రక్షా అలంకరణ సమారోహే ప్రథమచరణస్య శౌర్య పురస్కారాన్ ప్రదత్తవతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అఫ్రికాదేశస్య యాత్రాయాః తృతీయ దినే సెషెల్స్ దేశస్య విక్టోరియా నగరస్థస్య నవశక్తి వినయగర్ దేవాలయం గత్వా ప్రార్థనాం కృతవాన్. సః తత్ర భారతీయ ప్రవాసిభిః అపి మిలితవాన్. పశ్చాత్ అద్య పీస్ పార్క్ ఇత్యత్ర స్థితాయాః మహాత్మా గాంధినః ప్రతిమాయాః ఉపరి పుష్పాంజలిమపి అర్పితవాన్. ప్రధానమంత్రీ సెషెల్స్ దేశస్య త్రిదివసీయం సఫలం భ్రమణం సమాప్య భారతం ప్రతి ప్రస్థితవాన్. ఇతః పూర్వం చ ప్రధానమంత్రి మోదీ సెషెల్స్ దేశస్య రాష్ట్రియదివసస్య సమారోహే భాగం అగృహ్ణాత్, యత్ర దేశస్య స్వతంత్రతాయాః 50 వర్ష పూర్తి సమారోహః ఆయోజితః ఆసీత్. శ్రీమోదీ సమ్మాననీయ అతిథి రూపే

0: हाउस टू हाउस, जिसमें BLOs एक एक घर जाकर सभी इलेक्टर्स को इनूमरेशन फॉर्म डिस्ट्रीब्यूट करेंगे, वो 30 तारीख से शुरू हो जाएगी और 29 जुलाई तक फॉर्म वापसी की भी डेट है। और इसके लिए जो हमारे 13,033 बूथ्स हैं, वो सभी पे BLOs अपॉइंटेड हैं, तो सभी BLOs को उनके इनूमरेशन फॉर्म हमने दे दिए हैं, जो कि कल सुबह से अपनी कार्रवाई शुरू कर देंगे। इसके साथ साथ ऑनलाइन फॉर्म भरने की भी सुविधा दी गई है।
1: भारत ऋतु विज्ञान विभागेन स्वस्तनं यावत् उपहिमालयीय पश्चिम बंग क्षेत्रे सिक्किम प्रदेशे च प्रचण्डतः अतिप्रचण्ड तरायाः वर्षायाः पूर्वानुमानं कृतमस्ति। बुधवासरं यावत् अरुणाचल प्रदेशे, असम राज्ये, मेघालये, केरलम राज्ये, माहे प्रदेशे च प्रचण्ड वृष्टिः भविष्यतीत्यपि ऋतु विभागेन पूर्वानुमानं कृतम्। फीफा विश्वचषक क्रीडायाः नॉकआउट इति चरणे संयुक्तराज्य अमेरिका देशस्य लॉस एंजलिस नगरे प्रथमायाः नॉकआउट इति स्पर्धायां कनाडा देशः दक्षिण अफ्रीका देशं 1-0 पराजयत्। बैडमिंटन क्रीडायां भारतीयः क्रीडकः किदंबि श्रीकान्तः यूएस ओपन क्रीडायां पुरुष एकल स्पर्धायां रजत पदकं विजितवान्। इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
3: శ్రోతలకు నమస్కారం. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. రాజేష్
4: సార్,
3: ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది అడ్వైజరీ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఆ కరోనా మహమ్మారి మనం ఏ రకంగా మనం ఎదుర్కొన్నాం, ఆ సూచనలు అంటే ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సూచనలు ఒకసారి టూకీగా మన శ్రోతలకు చెప్తే కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం.
4: అలాగే సార్, మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
3: అది ఎందుకంటే కరోనా అదొక వైరస్, దానికి చావు లేదు. నివారణ ఒకటే మార్గం. మనం ఏ రకంగా మన రోగ నిరోధక శక్తిని పెంచుకుంటామో అంతవరకు అది మన దగ్గరికి రాదు. ఇక ఈ కార్యక్రమంలో మనం శ్రోతల ఉత్తరాలు సందేశాలు మనం పరిశీలిస్తే కార్యక్రమాలన్నిటి గురించి చాలా చక్కగా వివరంగా మన శ్రోతలందరూ రాశారు. వారి ఉత్తరాలకు మనం సమాధానాలు ఇద్దాం.
5: సార్, ఈ ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా రాస్తున్నారు. కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి మా యొక్క నమస్కారాలు. 16వ తేదీ మంగళవారం ఉదయం ప్రభాతరేఖలు కార్యక్రమంలో ప్రసారం చేసిన చరిత్రలో జరిగిన విశేషాల గురించి చిత్తరంజన్ దాస్ గారి వర్ధంతి సందర్భంగా చిత్తరంజన్ దాస్ గారు దేశ స్వాతంత్రం కోసం అంకితభావంతో పనిచేశారని, వారు ప్రజల హక్కుల కోసం గట్టిగా మాట్లాడేవారని, ప్రజలు ప్రేమగా అతనిని దేశబంధు అని పిలిచేవారని చెబుతూ చిత్తరంజన్ దాస్ గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు. అనంతరం ఆచార్య ప్రఫుల్ల చంద్రారాయ్ వర్ధంతి సందర్భంగా వారి గురించి ఎన్నో తెలియని విశేషాలు చక్కగా తెలియజేశారు. వ్యాఖ్యాత గారికి ధన్యవాదాలు. అనంతరం ఓ బాటసారి క్షేత్ర విశేషాల కార్యక్రమంలో మహాబలిపురం గురించి అక్కడి విశేషాలు వ్యాఖ్యాత గారు కళ్లకు కట్టినట్లు పంచరథాల గురించి వివరిస్తూ ధర్మరాజు రథం, భీముని రథం, అర్జునుని రథం, నకుల సహదేవుల రథం మరియు అతి చిన్న రథమైన ద్రౌపది రథం గురించి కళ్లకు కట్టినట్లు వివరించిన తీరు అమోఘం. మహాబలిపురానికి మామూళ్లపురం అని పిలుస్తారని, ఇక్కడ ప్రతిరాయి చరిత్రని చెప్తుందని, 7వ శతాబ్దంలో పల్లవరాజు పరిపాలించినట్లు, మహాబలిపురం ఎలా చేరుకోవాలి అన్న విషయాలు చక్కగా తెలియచేశారు. మేం 2 సార్లు అక్కడికి వెళ్లి వచ్చాము కానీ చరిత్ర తెలుసుకోలేదు. ఎట్టి కార్యక్రమం విన్న తర్వాత మహాబలిపురం ఆలయ విశేషాలు పూర్తిగా తెలుసుకున్నాము. రిలేటెడ్ గా బాలరాజు కథ సినిమాలోని మహాబలిపురం మహాబలిపురం అన్న సినీ గీతాన్ని వినిపించి మమ్మలను మైమర్పించారు. ఇట్టి ఆలయ విశేషాలు సమర్పించిన శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావడం లేదు. ఒక కార్యక్రమం

0: రూపకల్పన చెయ్యాలి అంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని. చక్కటి కార్యక్రమం రూపకల్పన చేసి మాకు అందించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అనంతరం యోగా ప్రాముఖ్యత గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియచేశారు. బోరు రాకుండా జయం మనదేరా మూవీలోని పాట హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా ఈ తరం వారికి కొత్త పాటలు వినిపించి ఆనందింప చేశారు. చివరగా మేము తిరుపతి ఆకాశవాణి కార్యక్రమాలు యాప్లో చక్కగా వింటున్నాము. ఎలాంటి సాంకేతిక లోపం రావడం లేదు. ఎంతో కృషి చేస్తున్న మన సాంకేతిక విభాగం అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కార్యక్రమాలు ఎల్లవేళలా మాకు అందిస్తున్న ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ గౌరవనీయులు శ్రీ సుధాకర్ మోహన్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటూ రాస్తున్నారు సార్. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా.
1: చాలా సంతోషం నాగ్నాథ్ గుప్తా గారు, మీరు న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. మరి ఎప్పటి నుంచో ఆకాశవాణి తిరుపతి కేంద్రమే కాకుండా అన్ని ఆకాశవాణి కేంద్రాలు మీరు వింటూ మంచి మంచి కార్యక్రమాలు మీరు ప్రస్తావిస్తూ చక్కగా ఆయా కేంద్రాలను ప్రోత్సహిస్తూ ఉంటారు. చాలా సంతోషం అండి. మరి ప్రధానంగా మీరు రాసిన ఉత్తరంలో చరిత్రలో ఈరోజు గురించి, అలాగే ఓ బాటసారి కార్యక్రమం గురించి చాలా చక్కగా మీ అభిప్రాయం మాకు తెలియజేశారు. చాలా సంతోషం, మీ అభిమానం ఎంతో కురిపించారు. మహాబలిపురం అంటే ఈ జనరల్గా చారిత్రక ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం గురించి కొంచెం హిస్టరీ కూడా మనం తెలుసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది మీరు చాలా చక్కగా తెలియజేశారు. నిజంగా ఏదో చూసామంటే చూసాము, బాగుంది, ఆహా బాగా చేశారు, ఆ శిల్పాలు అవన్నీ బాగున్నాయి అని అనుకోవటం కాదు, కానీ మీరు అన్నట్టు ఆలయ విశేషాలు ముందుగా తెలుసుకుంటే, అంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ప్రదేశాన్ని మనం సందర్శించినప్పుడు మంచి నాలెడ్జ్ వస్తుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా అక్కడే ఉండి ఆ కట్టడాన్ని మనం దగ్గరుండి పరిశీలించినట్టు మరి ఆ హిస్టరీ అని మనం తెలుసుకుంటే, మీరు చక్కగా మంచి సూచన చేశారు శ్రోతలకు. కాబట్టి ఇలాంటి చారిత్రక ప్రదేశాలకు మనం సందర్శించేటప్పుడు కొంచెం ముందుగా ఆ చరిత్ర తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత మహాబలిపురం అనే పాట కూడా దానికి యాప్ట్గా ఉంది అంటున్నా. చాలా సంతోషం అండి నాగనాథ్ గుప్తా గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
0: సార్, ఈ ఉత్తరం హైదరాబాద్ బౌరంపేట్ నుండి సంతోష్ సుప్రియ రాస్తున్నారు. కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమం వింటుంటే వినాలనిపిస్తుంది. శ్రోతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు, వారందరికీ ధన్యవాదాలు. మాకు నచ్చిన కార్యక్రమం ఓ బాటసారి. ఆ కార్యక్రమంలో మహాబలిపురం గురించి చాలా చక్కగా వివరించిన శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ.
1: చాలా సంతోషం సంతోష్ సుప్రియ, మీరు హైదరాబాద్ బౌరంపేట్ నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం అండి. ఓ బాటసారి కార్యక్రమం గురించే మీరు కూడా ప్రస్తావించారు, చాలా సంతోషం. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మీరు ప్రస్తావిస్తే బాగుంటుంది. మీరు ఎలా వింటున్నారు, మరి మొదటిసారిగా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నారు, చాలా సంతోషం. సంతోష్ గారు, సంతోషం, మీ పేర్లోనే సంతోషం ఉంది. మిగతా కార్యక్రమాల గురించి కూడా మీరు ప్రస్తావిస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాగే మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు.
0: సార్, ఈ ఉత్తరం మంచిర్యాల నుండి చంద్రముగలి, పద్మారాణి, అక్షర, కృప రాస్తున్నారు. కేరాఫ్ ఆకాశవాణి మన కేంద్రం నుండి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, భక్తిరంజనిలో భక్తి గీతాలు, సూక్తి ముక్తావళి.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్.
1: శ్రోతలకు నమస్కారం చేయొచ్చు. అది మీరు చాలా చక్కగా తెలియజేశారు. నిజంగా ఏదో చూసామంటే చూసాము, బాగుంది, ఆహా బాగా చేశారు, ఆ శిల్పాలు అవన్నీ బాగున్నాయి అని అనుకోవటం కాదు, కానీ మీరు అన్నట్టు ఆలయ విశేషాలు ముందుగా తెలుసుకుంటే, అంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ప్రదేశాన్ని మనం సందర్శించినప్పుడు మంచి నాలెడ్జ్ వస్తుంది, ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా అక్కడే ఉండి ఆ కట్టడాన్ని మనం దగ్గరుండి పరిశీలించినట్టు మరి ఆ హిస్టరీ అని మనం తెలుసుకుంటే, మీరు చక్కగా మంచి సూచన చేశారు శ్రోతలకు. కాబట్టి ఇలాంటి చారిత్రక ప్రదేశాలకు మనం సందర్శించేటప్పుడు కొంచెం ముందుగా ఆ చరిత్ర తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత మహాబలిపురం అనే పాట కూడా దానికి యాప్ట్గా ఉంది అంటున్నా. చాలా సంతోషం అండి నాగనాథ్ గుప్తా గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
0: సార్, ఈ ఉత్తరం హైదరాబాద్ బౌరంపేట్ నుండి సంతోష్ సుప్రియ రాస్తున్నారు. కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమం వింటుంటే వినాలనిపిస్తుంది. శ్రోతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు, వారందరికీ ధన్యవాదాలు. మాకు నచ్చిన కార్యక్రమం ఓ బాటసారి. ఆ కార్యక్రమంలో మహాబలిపురం గురించి చాలా చక్కగా వివరించిన శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు.

0: సార్, హైదరాబాద్ బోరంపేట నుండి సంతోష్ సుప్రియ.
1: చాలా సంతోషం సంతోష్ సుప్రియ, మీరు హైదరాబాద్ బోరంపేట నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం అండి. ఓ బాటసారి కార్యక్రమం గురించే మీరు కూడా ప్రస్తావించారు, చాలా సంతోషం. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా మీరు ప్రస్తావిస్తే బాగుంటుంది. మీరు ఎలా వింటున్నారు? మరి మొదటిసారిగా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నారు, చాలా సంతోషం. సంతోష్ గారు, సంతోషం, మీ పేర్లోనే సంతోషం ఉంది. మిగతా కార్యక్రమాల గురించి కూడా మీరు ప్రస్తావిస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాగే మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు.
0: సార్, ఈ ఉత్తరం మంచిర్యాల నుండి చంద్రముగలి పద్మారాణి అక్షర కృప రాస్తున్నారు. కేర్ ఆఫ్ ఆకాశవాణి మన కేంద్రం నుండి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, భక్తిరంజనిలో భక్తి గీతాలు, సూక్తి ముక్తావళిలో సూక్తులు చాలా బాగున్నాయి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు కార్యక్రమం చాలా బాగుంది. ఉదయరాగం చిత్రగీతాలు చాలా బాగున్నాయి. ఓ బాటసారి కార్యక్రమం చక్కటి కార్యక్రమం. రత్నదీపికావళి కార్యక్రమం చాలా బాగుంది. పొట్టి శ్రీరాములు జీవితగాథ కార్యక్రమం చాలా బాగుంది. వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి కార్యక్రమం చాలా బాగుంది. హలో ఆకాశవాణి లైవ్ ఫోన్ ఇన్ రికార్డ్ కార్యక్రమం లైవ్ దొరకడం లేదు. గురువారం ఉదయం 11 గంటలకు హలో ఆకాశవాణి రికార్డింగ్ ప్రోగ్రాం, శుక్రవారం రాత్రి 10 గంటలకు కాకుండా చిత్రకుసుమాలులో వినిపించండి, దయచేసి గమనించగలరు అంటూ రాస్తున్నారు సార్. మంచిర్యాల నుండి చంద్రముగలి పద్మరాణి అక్షర కృప.
1: చాలా సంతోషం అండి. మరి చంద్రముగిలి పద్మరాణి అక్షర కృప మంచిర్యాల నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం అండి. మీరు ప్రభాత రేఖల గురించి, అలాగే దేశభక్తి గీతం గురించి, ఉదయరాకం గురించి, రత్న దీపికావళి కార్యక్రమం గురించి, గ్రామలక్ష్మి కార్యక్రమం గురించి కూడా ప్రస్తావించారు, చాలా సంతోషం అండి. మరి రైతుల్లో రైతు మహిళలు కూడా ఉంటారు. వనితాలోకం కార్యక్రమంలో మనం మహిళల గురించి, అలాగే ప్రత్యేకించి మహిళా రైతుల గురించి మనం ప్రస్తావించడం చాలా వారికి కూడా ప్రోత్సాహించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఈ గ్రామలక్ష్మి కార్యక్రమాన్ని మనం ప్రసారం చేస్తూ ఉన్నాం. మీకు నచ్చింది, చాలా సంతోషం. అయితే మీరు చేసినటువంటి సూచన ప్రకారం మనం ప్రస్తుతం ఈ గురువారం ఉదయం 11 గంటలకు హలో ఆకాశవాణి రికార్డ్ చేసిన కార్యక్రమాన్ని మనం శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ మరి గంట సమయం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది శ్రోతలకు అక్కడ అవకాశం ఇవ్వచ్చు అని మనం అక్కడ ప్రసారం చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్టుగా 8 గంటలకు కనుక ప్రసారం చేస్తే అక్కడ సమయం తక్కువ ఉంటుంది కాబట్టి కమర్షియల్స్ ఉంటాయి, ఇంకా ఎప్పుడైనా మిగతా కార్యక్రమాలు అంటే రిలే కార్యక్రమాలు రావచ్చు, విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ అటువంటి కార్యక్రమాలు రావచ్చు కాబట్టి అక్కడ మనం ఒకవేళ కార్యక్రమం వచ్చిందనుకోండి ఈ కార్యక్రమం డివియేట్ అవుతుంది అనమాట. అందువల్ల అది రాత్రి 10 గంటలకైతే మనకి ఏ సమస్య ఉండదు. అందువల్ల అక్కడ మనం షెడ్యూల్ చేయడం జరిగింది, గమనించండి. మరి ఇలాగే మీరు మంచి మంచి సూచనలు, చక్కటి మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
0: సార్, ఈ ఉత్తరం మెయిల్ ద్వారా వచ్చింది. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్ రాస్తున్నారు. ఈ నెల 20వ తారీఖు శనివారం సాయంత్రం 6:30 భక్తి గీతాలు విన్నాం, చాలా బాగుంది అంటూ రాస్తున్నారు సార్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్.
1: చాలా సంతోషం అండి. కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, మరి చక్కగా 1 లైన్ 20వ తారీఖు శనివారం గురించి మీరు అందున సాయంత్రం 6:30 భక్తి గీతాల గురించి ప్రస్తావించారు, చాలా సంతోషం. మీరు మిగతా కార్యక్రమాలు కూడా ప్రస్తావిస్తే మాకు కూడా చాలా బాగుంటుంది. ఆ ఒక్క ప్రోగ్రామే విన్నారా అని మిగతా శ్రోతలకు అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మిగతా కార్యక్రమాలు కూడా మీరు ప్రస్తావిస్తే ఓహో అన్ని కార్యక్రమాలు వింటున్నారు అని మాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయం మాకు తెలియజేస్తుండండి. ధన్యవాదాలు.
0: సార్, ఈ ఉత్తరం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, వేణుగోపాల్, లిఖిల్ రాస్తున్నారు. రాజశ్రీ స్టేషన్ డైరెక్టర్ శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారికి, శ్రీమతి జె నిర్మల గారికి, డి సాయి రఘునాథ్ చరణ్ గారికి, రాజేష్, వేణుగోపాల్, చందనమధురి, గాయత్రి, మంజుల, శివరంజని, జోష్ణ, ఇంద్రజ, శ్రీలక్ష్మి, భారతి తదితర కొత్త వ్యాఖ్యాతలందరికీ శుభాభినందనలు. సర్, మీ మా అభిమాన కేంద్రం నుండి 16వ తారీఖు ఉదయం 8:35 ప్రసారమైన వరదగుడి కార్యక్రమంలో సినీ నటి ఊర్వశి శారదా గారి జీవిత విశేషాలు, సినీ రంగ ప్రవేశం తదితర విశేషాలను కొత్త వ్యాఖ్యాత మేడం గారు చక్కగా తెలియజేశారు. శారద గారు తెనాలిలో జన్మించారని, అసలు పేరు సరస్వతీదేవి అని, తెలుగు సినిమాల్లోనే కాక మలయాళం చిత్రాల్లో కూడా నటించారని, 1968 తులాభారం సినిమాకు మంచి గుర్తింపు లభించిందని, నిమర్జనం, కాలం మారింది, మను

0: మనుషులు మారాలి, బలిపీఠం చిత్రాలలో చక్కని నటన చూపించారని, అమ్మ రాజీనామా చిత్రంలో చక్కని అమ్మ పాత్రను పోషించి ప్రేక్షకుల ఆదరణ పొందారన్న విశేషాలను చక్కగా తెలిపిన కొత్త వ్యాఖ్యాతకు అభినందనలు. కార్యక్రమంలో వినిపించిన చిత్రగీతాలన్నీ వినసొంపుగా ఉన్నాయి. ముఖ్యంగా శారదా చిత్రంలో వి రామకృష్ణ పాడిన శారదా నను చేరగా ఏమిటమ్మా సిగ్గా అనే పాట ఈ కార్యక్రమానికే హైలైట్. చక్కని కార్యక్రమం సమర్పించిన కొత్త వ్యాఖ్యాత మేడం గారికి, ప్రసారం గావించిన ఆకాశవాణి నిర్వాహకులందరికీ పేరు పేరున అభివాదములు. వీళ్ళే మరో ఉత్తరం కూడా రాశారు సార్. 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఆకాశవాణికి శుభాశీస్సులు. మీ మా అభిమాన కేంద్రం నుండి 16వ తారీఖు వనితాలోకంలో ప్రసారమైన పసందైన వంటకాలు కార్యక్రమం విని ఆనందించాం. శ్రీమతి జె నిర్మలా మేడం గారు సరికొత్త వంటకాలలో భాగంగా వంటకాల తయారీ చేయడంలో 1-2 సార్లు వివరించిన తీరు శ్లాఘనీయం. బంగాళదుంపలతో స్నాక్స్, బంగాళదుంపలతో బోండాలు, పచ్చిమిరపకాయ బజ్జీలు, నిర్మలా మేడం వంటల తయారీ వివరణ కమనీయంగా ఉంది. మేడం గారి నిరంతర కృషికి జోహార్లు, అభినందనలు, ఆకాశవాణికి అభివాదములు అంటూ రాస్తున్నారు సార్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీచర్స్ కాలనీ నుండి జల్లి కృష్ణమూర్తి, విశారద, వేణుగోపాల్, లిఖిల్.
1: చాలా సంతోషం అండి. జల్లి కృష్ణమూర్తి గారు విశారద అనే పేరుతో మీరు రాస్తూ ఉంటారు, చాలా సంతోషం. మరి వేణుగోపాల్, ఇంకా లిఖిల్, మిమ్మల్ని అడిగాను లిఖిల్ అంటే ఏమిటని చెప్పన్నాను, మీరు చెప్పకుండానే వాయిదా వేస్తున్నారు. టీచర్స్ కాల్ నుంచి, ధర్మవరం సత్యసాయి జిల్లా నుంచి చాలా చక్కగా, మరి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క కలర్ స్కెచ్ పెన్ తోటి మీరు ఎంతో అభిమానంగా, ఓపిగ్గా మా కార్యక్రమాల పట్ల మీ అభిమానాన్ని మాకు కురిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. వరదగుడి కార్యక్రమంలో ఊర్వశి శారద గారి గురించిన మనం ప్రసారం చేసిన కార్యక్రమం మీకు చాలా నచ్చింది, చాలా సంతోషం. అలాగే 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణికి మీరు అందించిన శుభాకాంక్షలను బట్టి కూడా మీకు కూడా ధన్యవాదాలు. ఇంకా వనితా లోకంలో మీరు ప్రత్యేకించి వంటలు మీకు చాలా ఇష్టమైన కార్యక్రమం కాబట్టి వంటల కార్యక్రమం గురించి కూడా చాలా చక్కగా మెన్షన్ చేశారు. బంగాళదుంప గురించిన, అలాగే పచ్చిమిరపకాయ గురించినటువంటి వంటకాలు మీకు నచ్చాయి, చాలా సంతోషం అండి కృష్ణమూర్తి గారు. ఇలాగే మీరు మా ఆకాశవాణి తిరుపతి కేంద్ర కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే మీరు యాప్ క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు. రాజేష్
2: సార్, మన కార్యక్రమానికి ఉత్తరాలు రాయాలంటే ఏమేమి, మరి చిరునామా, అలాగే మన ఈమెయిల్ అడ్రస్, ఇంకా వాట్సాప్ నంబర్ కూడా చెప్తే మన శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకోవచ్చు.
3: శ్రోతలు మనకు ఉత్తరాలు రాయాలంటే ఈ అడ్రస్కు రాయాల్సి ఉంటుంది. కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. చిరునామా మరొకసారి సార్, కేర్ ఆఫ్ ఆకాశవాణి, స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501. అలాగే ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు రాయాలంటే మా ఈమెయిల్ అడ్రస్ AIRTPTYLETTERS అంటే లెటర్స్ @gmail.com. మరొకసారి AIRTPTYLETTERS లెటర్స్ @gmail.com. ఉత్తరాల ద్వారా మీకు రాయడం వీలు కానప్పుడు శ్రోతలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 8777246605. 877-22-4605. ఇవి శ్రోతలు మా చిరునామాకు సంబంధించిన వివరాలు.
1: చాలా సంతోషం. మరి రాజేష్, ఇక శ్రోతల దగ్గర నుంచి సెలవు తీసుకుందామా?
3: సెలవు తీసుకుందాం సార్. నమస్కారం.
1: నమస్కారం
4: శ్రోతలు. మీరింతవరకు కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చిన కార్యక్రమం విన్నారు. సమాధానాలు ఇచ్చిన వారు శ్రీమత్ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన

0: బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
6: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
5: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
6: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
7: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
5: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
6: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
5: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
7: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
5: ప్రతి శనివారం సాయంత్రం 5:30
6: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి
2: రైతు మిత్రులకు గమనిక, సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే వాణిజ్య పంటల వైపు నేటి రైతులు అడుగు వేస్తున్నారు. అలాంటి లాభదాయకమైన పంటల్లో ఒక్క సాగు ఒకటి. తమ కృషి పట్టుదలతో ఒక్క సాగులో విశేష విజయాన్ని సాధించి మంచి ఆదాయం పొందుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారు ఒక్క సాగు గురించి తమ అనుభవాలను పంచుకున్న కార్యక్రమం రేపు రాత్రి 7:15 మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ప్రసారమవుతుంది. తప్పక వినండి రేపు రాత్రి 7:15 ఒక్క సాగు గురించి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారి అనుభవాలు. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
2: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
2: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
0: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
2: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి

0: విజ్ఞానం వరకు,
1: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి 2వ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి 2వ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకుగాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరుదేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి

0: వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai, Pradhan Mantri Jan Arogya Yojana, has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country. And incorporates 62 crore people. And now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏది దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. పర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని

0: ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి.
2: అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోతున్నటువంటి అంశము చాలా ఆసక్తికరమైనది, మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎంతో ఉపయోగకరమైనది. అదే ఖరీఫ్ సీజన్లో చిరుధాన్యాలను పండించి ఆ తర్వాత రబీలో శనగ పంటను సాగు చేయడం. అంటే ఒకే భూమిలో సంవత్సరములో రెండు పంటలు, రెండు లాభదాయకమైనవి కావడము, రెండు ఆరోగ్యకరమైనవి, రెండు నేలకు మేలు చేసేవి. ఈ పంట విధానము, క్రాపింగ్ సిస్టమ్ నుండి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజుల్లో చిరుధాన్యాలకు మంచి మార్కెట్ డిమాండ్ అనేది ఏర్పడుతోంది. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సిరిధాన్యాల సంవత్సరముగా ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క ప్రాముఖ్యత అనేది బాగా పెరిగింది. మరోవైపు మన రాష్ట్రంలో శనగ 3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉండడము, తర్వాత శనగకు మంచి ధర ఉండడం అనేది ఉంది. ఈ రెండింటినీ కలిపి సాగు చేస్తే రైతులకు ఏడాది మొత్తము ఆదాయము వస్తుంది. ఇవి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పంట విధానము ఎందుకు ముఖ్యమనేది ఇప్పుడు తెలుసుకుంటాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన అనంతపురము, కడప, చిత్తూరు, కర్నూలు, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పొడి భూముల్లో నైరుతి ఋతుపవనాల వర్షపాతము చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో దీర్ఘకాలిక పంటలు పండించడము చాలా కష్టము, నష్టము అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే తక్కువ వ్యవధిలో పక్వానికి వచ్చే చిరుధాన్యాలు ఇక్కడ ఎంతో అనుకూలము, తర్వాత సిఫారసు చేస్తూ ఉంటారు. ఈ సిరిధాన్యాలు 70 నుండి 90 రోజుల్లో కోతకు వస్తాయి. అంటే జూన్ జులై నెలల్లో విత్తితే సెప్టెంబర్ చివరికి లేదా అక్టోబర్ ఆరంభానికి పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత నేలలో నిల్వ ఉన్నటువంటి తేమను ఉపయోగించుకొని అదే నేలలో శనగను విత్తుకోవచ్చు. ఇదే ఈ పంట విధానం యొక్క గొప్ప సందేశం. భూమి ఖాళీగా ఉండదు మరియు రెండు పంటలు చేతికి వస్తాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే, శనగ అనేది లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట. అంటే గాలిలోని నత్రజనిని భూమిలో నిల్వ చేస్తుంది. అలాగే ముందు పండించే చిరుధాన్యాల వల్ల భూమిలోపల పోషకాలు తగ్గినట్లయితే శనగ ద్వారా నేల తిరిగి సారవంతమవుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి క్రాప్ రొటేషన్ యొక్క సిద్ధాంతం. ఖరీఫ్లో పండించదగినటువంటి సిరిధాన్యాల విషయానికి వస్తే, ఇప్పుడు ఖరీఫ్లో మనం ఏ చిరుధాన్యాలను పండించుకోవచ్చు అనేది మనం చూద్దాం. ప్రధానంగా 5 రకాలైనటువంటి సిరిధాన్యపు పంటలు ఉన్నాయి. అవి కొర్రలు, సజ్జలు అంటే గంటెలు, అలాగే రాగులు లేక తైదలు, అలాగే సామలు మరియు ఆరికలు. వీటన్నింటినీ షార్ట్ డ్యూరేషన్ మిల్లెట్ క్రాప్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. వీటిని ఒక్కొక్కటి విడివిడిగా ఇప్పుడు మనము తెలుసుకుందాం. కొర్రలు. కొర్రలను ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అనేసి

అంటూ ఉంటాము. అలాగే కొర్రలు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి సిరిధాన్యపు పంట. ఎరువులు లేకుండా తగు మోతాదులో వాడుతూ తక్కువ నీటితో పండేటటువంటి పంట ఇది. విత్తే సమయం విషయానికి వస్తే జూను 2వ పక్షం నుండి జూలై 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అలాగే విత్తన మోతాదు ఎకరానికి 3 నుండి 4 కిలోలు. వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 నుండి 10 సెంటీమీటర్ల ఎడమ అనేది ఉంచుకోవాలి. మంచి యాజమాన్యముతో ఎకరానికి 8 నుండి 10 క్వింటాల వరకు దిగుబడిని మనము పొందవచ్చు. కొర్రలకు అనుకూలమైనటువంటి రకాలు మనం గమనించినట్లయితే సూర్యనంది, ప్రసాద్, అలాగే ఎస్ఐఏ 3156, మహానంది, రేనాడు, గరుడ, ఇలాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా 75 నుండి 85 రోజుల్లో పక్వానికి వస్తాయి. చీడపీడలు అనేది ఉధృతి తక్కువగా ఉంటుంది. ధర కూడా క్వింటాలకు 3000 నుండి 4000 వరకు మార్కెట్ రేటు ఉంది. అలాగే సజ్జలు లేదా గంటెలు, ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటారు. సజ్జలు అత్యంత కరువును తట్టుకునే పంట. ఇది ఇసుక నేలలు, తేలికపాటి ఎర్ర నేలలు, తక్కువ సారం ఉన్నటువంటి భూముల్లో కూడా బాగా పండుతాయి. విత్తే సమయం విషయానికి వస్తే జూన్ నుండి జూలై మధ్య వరకు విత్తుకోవచ్చు ఖరీఫ్లో. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 1.5 కేజీ నుండి 2 కేజీల వరకు విత్తన మోతాదు అనేది సిఫారసు చేస్తూ ఉంటాము. అలాగే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడముతో ఈ సాగు అనేది చేస్తూ ఉంటారు. దిగుబడి కూడా ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ళ వరకు ఉంటుంది. సిఫారసు చేయబడినటువంటి రకాలు వంగడాలు మన ఆంధ్రప్రదేశ్ మనం గమనించినట్లయితే కొత్తగా ఏపీహెచ్బి 126 అనే వంగడము అనంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానము నుండి విడుదల అయినది. ఇది చాలా మేలైనటువంటి సజ్జ హైబ్రిడ్ రకము. అలానే మనకు HHB 66 ఇంప్రూవ్డ్ అనేసి, తర్వాత ధనశక్తి అని, అలాగే ABV 04 అనే రకాలు రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వీటి యొక్క పంట కాలాన్ని మనం గమనించినట్లయితే 75 నుండి 85 రోజులుగా ఉంటుంది. సజ్జలు పోషకాహారం పరంగా చాలా శక్తివంతమైనవి మరియు ఐరను, జింకు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. తర్వాత పంట అనేది రాగులు. ఈ రాగులు చిత్తూరు, అనంతపురము, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి, ప్రాచుర్యం ఉన్నటువంటి పంటలు. కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. విత్తే సమయము జూన్ మధ్య నుండి జూలై చివరి వరకు సిఫారసు చేయడం జరిగింది. నేరుగా విత్తడము లేదా నారు పెంచి నాటడం అనేది రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. విత్తనం మోతాదు అనేది నేరుగా విత్తితే ఎకరానికి 4 కిలోలు, నారు పద్ధతి ద్వారా అయితే 2 కిలోల విత్తనముతో మనము సాగు చేసుకోవచ్చు. వీటిలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలను మనం గమనించినట్లయితే వకుల అనేది రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాగి రకం. అలాగే వేగవతి, ఇంద్రావతి, గోస్తని, రత్నగిరి మరియు మారుతి అనే ఈ రకాలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువగా సాగులో ఉంటాయి. ఈ రాగి పంట యొక్క పంట కాలాన్ని అనేది 100 నుండి 110 రోజులు ఉంటుంది. దిగుబడి ఎకరానికి 10 నుండి 12 క్వింటాళ్ళు. మధుమేహ రోగులకు అంటే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు రాగులు అనేటివి చాలా మంచివి. ఈ కారణంగా మార్కెట్లో రాగులకు మంచి డిమాండ్ అనేది ఉంది. అలాగే కనీస మద్దతు ధర కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల రాగుల సాగు అనేది కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది. అలాగే మరి యొక్క పంట అనేది సామలు. ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటాం. సామలు తక్కువ వర్షపాతంలో పండే అత్యంత మొండి రకానికి సంబంధించినటువంటి పంట. విత్తే సమయము జూను మరియు జూలై. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 3 కిలోలు. పంటకాలం అనేది కేవలము 70 నుండి 75 రోజులు మాత్రమే ఉంటాయి. ఇంత తక్కువ సమయంలో

పంట చేతికి వస్తుంది కాబట్టే ఈ తర్వాత శనగ సాగుకు సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. సిఫారసు చేయబడినటువంటి రకాలు ఓఎల్ఎం 203, ఓఎల్ఎం 36, జేకే 8. ఇవి ఎకరానికి 6 నుండి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడిని ఇస్తూ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సామలు ఆరోగ్యానికి చాలా మంచిదిగా మనకు ఈ కన్జ్యూమర్స్ చెప్తూ ఉంటారు. అలాగే మరి ఒక పంట ఆరికలు. ఈ ఆరికలను ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అనేసి అంటూ ఉంటారు. ఈ ఆరికలు కూడా చాలా తక్కువ వ్యవధిలో పక్వానికి వచ్చే పంట. విత్తే సమయం అనేది జూను మరియు జూలై సంబంధంగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 4 కిలోలు. పంటకాలము దాదాపుగా 90 నుండి 100 రోజులుగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 6 నుండి 10 క్వింటాలుగా నమోదవుతాయి. ఈ ఆరికలలో ప్రముఖ రకాలు మనం గమనించినట్లయితే CO3 అనే రకము, అలాగే JK41 అనే రకాలు ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఆరికలు 8 నుండి 10 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటాయి, పురుగు అనేది పట్టదు. ఈ ఆరికలకు పైన లేయరు 7 పొరలు ఉంటాయి కాబట్టి వీటికి సాధారణంగా పురుగు నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆహార భద్రతకు చాలా ఉపయోగపడుతుంది. చిరుధాన్యాల సాగుకు సాధారణ సిఫార్సులను మనం గమనించినట్లయితే ఈ అన్ని చిరుధాన్యాలకు కొన్ని ఉమ్మడి సిఫారసులు ఉన్నాయి. ముందుగా భూమిని తయారు చేసుకోవడము, ఒక లోతైనటువంటి దుక్కి, తర్వాత 2-3 చదును దుక్కులు చేయాలి. అలాగే భూమిలో పూర్తిగా కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం కానీ లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువుల విషయానికి వస్తే ఆఖరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును వేయాల్సి ఉంటుంది. రసాయన ఎరువులు తక్కువ మోతాదులోనే సరిపోతాయి. ఎకరానికి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ అనేది సిఫారసు చేసినటువంటి మోతాదు. విత్తే సమయంలో సగం నత్రజనిని, మొత్తం భాస్వరాన్ని, పొటాష్ను వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సగము నత్రజని అనేది విత్తిన 30 రోజుల తర్వాత పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కలుపు నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. విత్తిన 20 నుండి 25 రోజులకు ఒకసారిగా, అలాగే 40 నుండి 45 రోజులకు మరోసారి 2 దఫాలుగా కలుపును అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కలుపును తీసుకోవడానికి మనకు యంత్రాలను వాడుకోవడం కానీ, లేదంటే కూలీలతో కానీ, లేకపోతే కలుపు మందులను వాడి ఈ కలుపును తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటిలో చీడ పీడలు అనేది పురుగు కానీ తెగులు కానీ పెద్దగా రావు. అయితే కాండము తొలిచే పురుగు, అలాగే పూత పురుగు ఆశించినప్పుడు ఎకరానికి 400 ml అంటే 400 ml క్లోరిపైరిపాస్ కానీ లేదా క్వినాల్ పాస్ కానీ మనం వాటితో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ చిన్నపాటి ఏదైనా పురుగుకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా మనము నివారించుకోవచ్చు. తర్వాత అంశము చిరుధాన్యాలలో కోత తర్వాత శనగ సాగు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి భాగానికి వద్దాం. చిరుధాన్యాల కోత తర్వాత శనగను ఎలా విత్తాలి? చిరుధాన్యాలను సెప్టెంబర్ చివరి వారం నుండి అక్టోబర్ మొదటి పక్షం మధ్యలో వేస్తే వెంటనే భూమి సిద్ధం చేసుకొని అక్టోబరు 2వ పక్షం నుండి నవంబర్ మొదటి వారం లోపల శనగ విత్తుకోవాలి. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. శనగ వెంటనే విత్తాలి, ఎందుకంటే భూమిలో తేమ ఉండగానే విత్తితే మంచి మొలక అనేది వస్తుంది. ఆలస్యం చేస్తే తేమ తగ్గిపోయి మొలక సరిగ్గా రాదు, మరియు దిగుబడి మీద కూడా ప్రభావము వస్తుంది. కాబట్టి చిరుధాన్య పంట కోశాక భూమిలో ఉండే వేరు భాగాలు, అవశేషాలు భూసారాన్ని పెంచుతాయి, మరియు ఇది శనగకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే భూమి తయారీ చాలా సరళంగా ఉండాలి. చిరుధాన్య పంట అవశేషాలను భూమిలో

కి చేరేలా ఒక సన్నని దుక్కి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. శనగకు మెత్తని మృదువైన దుక్కి అవసరం లేదు. కాస్త రాతిగా ఉండే దుక్కి అనేది చాలా మంచిది. ఎందుకంటే వేర్ల ప్రాంతంలో గాలి సరిగ్గా పారాలి. మెత్తని దుక్కిలో వేళ్లకు గాలి అందదు. తర్వాత మొక్క కూడా సరిగ్గా ఎదిగేదానికి అవకాశము ఉండదు. సో కాబట్టి తర్వాత అంశము శనగ రకాలు మరియు విత్తనం విషయానికి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు అనువైనటువంటి శనగ రకాలు చాలా ఉన్నాయి. అయితే JG11 అనే రకము రాష్ట్రంలో 90% వరకు విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంది. ఇది దేశీ రకము. విత్తిన 95 నుండి 105 రోజుల లోపల పక్వానికి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది మరియు దిగుబడి కూడా ఎకరానికి 8 నుండి 12 క్వింటాల వరకు రైతులు తీస్తూ ఉంటారు. ఇతర మంచి రకాలు మనం వాటిని గమనించినట్లయితే NBEZ 3 అనేసి, తర్వాత NBEZ 47, NBEZ 49 లాంటి దేశీ రకాలు, అలాగే CAC 2, NBEZ 119 కాబూలీ రకాలు అనేటివి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుండి రైతాంగానికి ఇచ్చినటువంటి రకాలు. అలాగే CAC 2 అనేది పెద్ద గింజలతో కూడినటువంటి రకం. ఇది మంచి మార్కెట్ ధరను పొందుతుంది. విత్తన మోతాదు దేశీ రకాలకు అయితే ఎకరానికి 25 నుండి 30 కిలోలు, అలాగే కాబూలీ రకాలైతే 35 నుండి 40 కిలోలుగా సిఫారసు చేస్తూ ఉంటాము. అలాగే విత్తన శుద్ధి అనేది చాలా తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుంది. కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడే కానీ, 3 గ్రాముల థైరం కానీ, అలాగే 1 గ్రాము కార్బన్డిజంతో కానీ కలిపి విత్తనానికి పూసి విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎకరానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేస్తే వేళ్లకు నత్రజని స్థిరీకరణ అనేది బాగా జరుగుతుంది. సో కాబట్టి మనం ఈ రకంగా చేయడం ద్వారా మనము మొలక శాతాన్ని పెంచుకోగలుగుతాము మరియు మొక్క కూడా ఆరోగ్యకరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే శనగ విత్తే విధానాన్ని కూడా మనం గమనించినట్లయితే శనగ వరుసల మధ్య అనేది 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడమును పాటించాలి. అలాగే విత్తనాన్ని 5 నుండి 7 సెంటీమీటర్ల లోతులోనే మనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో ట్రాక్టర్ల ద్వారా ఎక్కువగా విత్తనం అనేది వేస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ సాలుకు సాలుకు మొక్కకు మొక్కకు మధ్య, అలాగే విత్తనము లోతు కూడా యాంత్రీకరణలో భాగంగా రైతాంగము పాటిస్తూ ఉంటారు. విత్తే ముందు భూమి లోపల తేమ అనేది తగినంతగా ఉండడం అనేది చూసుకోవాలి. తేమ లేకపోతే ఒక తడి నీరు పెట్టి తదుపరిగా మనము విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువుల విషయంలో శనగ చాలా తక్కువ అనేది మా రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ రైతులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అవసరం మేరకు ఈ నత్రజని ఆధారిత ఎరువులను మనం వాడుకోవడం అనేది చాలా అవసరం. ఇది నత్రజనిని తనకు తానే తయారు చేసుకుంటుంది కాబట్టి లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట కాబట్టి మనము తగు మోతాదులోనే మనము విత్తే సమయంలో ఎకరానికి 8 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాష్ అనేది సరిపోతుంది. భాస్వరము ముఖ్యమైనది. ఇది మన రూట్ వేరు వ్యవస్థ అనేది పెరుగుదలకు, పూత ఏర్పడడానికి బాగా ఉపయోగపడుతుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే శనగ ప్రధానంగా నేలలో నిల్వ ఉన్నటువంటి తేమను వాడుకొని పెరిగేటటువంటి పంట. ఎక్కువ నీరు అవసరం లేదు. ఒకవేళ నీటి వసతి ఉంటే 2 తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొదటిది పూత దశలోను, 2వది గింజ గట్టిపడే దశలో విత్తనానికి ఒత్తిడి అంటే నీటి సమస్య లేకుండా మనం జాగ్రత్తగా మనము నీటి లభ్యత ఉన్నప్పుడు మనం ఇచ్చినట్లయితే శనగ అనేది పంట ఈ నీటి సమస్యను అధిగమించి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ నీరు ఇస్తే మొక్క బాగా పెరిగి కాయలు తర్వాత గింజలు అనేది తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి తడి యాజమాన్యం అనేది ప్రధానంగా జాగ్రత్తగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రధాన చీడ పీడలు తర్వాత వాటి నివారణ విషయానికి వస్తే శనగలో అత్యంత ప్రమాదకరమైన పురుగు శనగపచ్చ పురుగు, తర్వాత దాన్ని పాడ్ బోరర్ అనేసి కూడా అంటూ ఉంటాము.

ఇది కాయలను తొలిచి గింజలను తింటుంది. 70 నుండి 75% వరకు దిగుబడి నష్టం అనేది కలిగిస్తుంది. సో కాబట్టి దీని నివారణకు పూత దశలో ఎకరానికి 5 ఫెరోమోన్ ట్రాప్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎన్పీవి వైరస్ ద్రావణము ఎకరానికి 250 చొప్పున మనము పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లయితే మన క్రిమి సంహారక మందులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇమామెక్టిన్ మెంజోయేట్ అనేసి 100 గ్రాములు ఎకరానికి, లేదా క్లోరాంట్రిన్లిప్రోల్ అనే క్రిమి సంహారక మందును 60 ml ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో మనం కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ శనగలో అత్యంత ప్రమాదకరమైనటువంటి శనగపచ్చ పురుగును మనము నియంత్రించుకోగలుగుతాము. అలాగే తెగుళ్లలో కూడా ఎండు తెగులు, తర్వాత వేరు కుళ్ళు తెగులు అనేసి 2 రకాలు అంటే కొద్దిగా ప్రమాదకరంగా ఎక్కువగా ఈ పొలాలలో, శనగ పొలాలలో ఆశిస్తూ ఉంటాయి. విత్తన శుద్ధితో ఈ సమస్యలను చాలా వరకు మనము నివారించుకోవచ్చు. ఈ తెగుళ్లను తట్టుకునే రకాలను మనం ఎంచుకోవడం అనేది ప్రధానంగా మనం చేయాల్సి ఉంటుంది. వాటిలో JG11 మరియు NBEG 47 ఈ రెండు కూడా ఈ తెగుళ్లను తట్టుకుంటాయి. తర్వాత కాస్ట్ బెనిఫిట్, ఆదాయపు లెక్కలు మనం గమనించినట్లయితే ఈ పంట విధానంలో రైతుకు ఎంత ఆదాయం వస్తుందనేది ఒకసారి మనం గమనిద్దాం. ఎకరానికి కొర్ర పంటలో 8 క్వింటాళ్ళు వచ్చినట్లయితే, క్వింటాలకు 4,000 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉన్నట్లయితే దాదాపుగా 32,000 రూపాయలు మనకు వస్తుంది. అలాగే శనగ ఎకరానికి 10 క్వింటాళ్ళు దిగుబడి వచ్చినట్లయితే, క్వింటాలకు 5,000 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉందనుకుంటే కూడా 50,000 రూపాయలు మనకు ఒక ఎకరానికి సంబంధంగా దిగుబడి వస్తుంది. మొత్తానికి ఎకరానికి సంవత్సరంలో 82,000 రూపాయలు స్థూల ఆదాయం అనేది ఉంటుంది. అయితే ఖర్చులు రెండు పంటలకు కలిపి కూడా సుమారుగా 25,000 నుండి 30,000కు మించి ఉండదు. కాబట్టి నికర ఆదాయం ఎకరానికి 50,000కు పైగా ఉంటుంది. కాబట్టి ఇది దీని యొక్క ఆదాయపు వివరాలు. ఇది ఒకే పంటతో పోలిస్తే చాలా ఎక్కువ. ఒక ఖరీఫ్ పత్తి లేదా వేరుశనగతో అంత ఆదాయం అనేది రాదు. పైగా రెండు పంటలు పండించడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంట నుండి ఆదాయం వస్తుంది. కాబట్టి రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ప్రభుత్వ సహాయాలు, తర్వాత ఇటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సిరిధాన్యాల సాగుకు ప్రోత్సహించడానికి అనేక పథకాలను అమలు చేస్తూ ఉంది. APMIP అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాలు సబ్సిడీ ధరకు అందిస్తూ ఉన్నారు. ఈ సిరిధాన్యాలకు కనీస మద్దతు ధర కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మనము వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్క్ఫెడ్ ద్వారా శనగకు MSP ధరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి దానిని కూడా జాగ్రత్తగా మనము యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మీ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించినట్లయితే వీటికి సంబంధించినటువంటి వివరాలు అనేది తెలుస్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే, రైతు సోదరులకు నేను చెప్పాలనుకునేది ఈరోజు మనము చర్చించుకున్నటువంటి ఖరీఫ్లో సిరిధాన్యాలు, అలాగే రబీలో శనగ అనే పంట విధానము ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలకు ఇది ఒక వరం వంటిది. తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో రెండు పంటలతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. భూమి సారవంతత అనేది పెరుగుతుంది, నేలలో తేమ అనేది సద్వినియోగం అవుతుంది. సో కాబట్టి చీడపీడల ఉధృతి కూడా తగ్గుతాయి. కాబట్టి ఇది మన ఆహారంలో ఒక మంచి పోషకాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ శనగ పంటకు ముందు ఈ చిరుధాన్యాలు, సిరిధాన్యాలను సాగును ఎలా చేసుకోవాలనేసి మనము చెప్తా ఉన్నాము. అయితే ఈ పంటలను ఏ ప్రాంతాలలో ఏ పంటలు వేసుకోవచ్చు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో ఈ సజ్జ పంట మరియు కొర్ర పంట, ఈ రెండు ప్రధానమైనటువంటి పంటలు. అలాగే మనకు మార్కెట్లో ఈ ఆరికలు, సామలకు సంబంధంగా బైబ్యాక్ సిస్టమ్ ఉన్నట్లయితే మనము ఇటువంటి పంటలను మనము వేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా రైతులు పంట పండించి తర్వాత అమ్ముకోవాలి

అన్నప్పుడు కొంత సమస్యాత్మకంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వీటి యొక్క ఈ సిరిధాన్యాల వినియోగం పెరగడము, సిరిధాన్యాల సాగు అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఒక ఉత్పత్తిదారుల సంఘము అంటే ఎఫ్పిఓ ద్వారా మనము పండించి ట్రేడర్కు మనం అమ్మగలిగితే, లేదా బైబ్యాక్ సిస్టంలో మనము ఏదన్నా వీటికి సంబంధించినటువంటి ఒక మొడాలిటీలో మనము వీటిని సాగు చేసినట్లయితే ఖచ్చితంగా లాభసాటి ధరకు మనము సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ మంది రైతులు ఈ సిరిధాన్యాల సాగులో మేము పంట సాగు చేస్తాము, ఎవరు వీటిని కొంటారు అనేది ఎక్కువగా రైతుల నుండి ప్రశ్నలు వింటూ ఉంటాము. సో కాబట్టి మనకు లోకల్గా కానీ తర్వాత మనకు ఏదైనా సరే వీటిని మేము కొంటాము అనే డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే వీటికి వెళ్లాల్సి ఉంటుంది. సిరిధాన్యాల వినియోగం అనేది తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వీటిని ఎక్కువగా పంట పండించి రిస్క్ అనేది, ప్రమాదం అనేది తెచ్చుకోకూడదు. ఎక్కువ వినియోగం ఉంది, సాగు ఉందో అక్కడ అటువంటి ప్రాంతాలలో మాత్రమే ఈ శనగకు ముందు ఈ సిరిధాన్యాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ శనగకు ముందు కొర్రను ఎక్కువగా సిఫారసు చేస్తూ ఉంటారు. కొర్ర కంటే కూడా ఇప్పుడు సజ్జ పంట అనేది ఎక్కువగా మనకు రైతులు ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే సజ్జ అనేది నిలకడగా మార్కెట్ ప్రైస్ ఉండడము, తర్వాత ఇండస్ట్రీ డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. తర్వాత పౌల్ట్రీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా వీటికి యాక్సెప్టెన్స్ ఉండడం వల్ల వీటిని వాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ సిరిధాన్యపు పంటలు, తర్వాత వాటితో పాటు జొన్న మరియు సజ్జ పంట, ఇవన్నీ కూడా 9 రకాలైనటువంటి ఈ ముతక ధాన్యపు పంటలు అనేటి వీటిని ఆ యొక్క పంట కాలాన్ని బట్టి మనకు శనగ పంటకు ముందుగా ఈ కొర్రను అలాగే సజ్జను తర్వాత ఆరికలను సామలను సిఫారసు చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో కాబట్టి ఈ నల్లరేగడి భూములలో ఈ శనగ వేసే రైతాంగము దీని యొక్క సిరిధాన్యాల మార్కెట్ అడ్వాంటేజ్ను తీసుకోవాలనుకుంటే లోకల్గా వాళ్లకు ఏ పంట అనేది డిమాండ్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అనే దానిని దృష్టిలో పెట్టుకొని పంటను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి. రెండవది, పంటలో కూడా రకరకాలైనటువంటి వెరైటీస్ ఉంటాయి, వీటిలో కూడా స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సీక్వెన్షియల్ క్రాపింగ్లో ఈ ఖరీఫ్లో పంటకాలము పెరిగితే అది రబీలో శనగ పంట మీద ప్రభావము చూపుతుంది. కాబట్టి ఇక్కడ ఇది కోత, అక్కడ మరియు విత్తనం వేసుకుండే గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకపోవడం వల్ల కొంత శనగ రైతులు ఒత్తిడికి గురవుతారు. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మనకు సజ్జ పంటన అలాగే కొర్రన అలాగే ఏదో ఇతర చిరుధాన్యపు పంటలు వేసుకోవాలా అనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పంటలను ఒక్క రైతుగా వేసినా కూడా కొన్నిసార్లు సమస్యలు గుర్తిస్తూ ఉన్నాము. వీటిని సంఘటితముగా మనము వేసినట్లయితే, ఉత్పత్తి సంఘాల ద్వారా వీటిని మనం ఛానలైజ్ చేసి ఈ బయర్స్ను మనం అట్రాక్ట్ చేసినట్లయితే లాభసాటి ధరను పొందడానికి అవకాశం ఉంది. వీటిలో విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉన్నది, కానీ రైతుకు మాత్రము గిట్టుబాటు అంటే లాభసాటి ధర అనేది రావడం లేదు. ఈ గ్యాప్ అనేది, మార్కెట్ గ్యాప్ అనేది ఉండడం వల్ల దీనిని ప్రాపర్గా మనం అడ్రస్ చేసినట్లయితేనే ఇక్కడ సిరిధాన్యాల సాగులో లాభసాటిగా మనము పంటలో ఒక లాభాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇటువంటి ఉత్పత్తులు విలువ ఆధారిత ప్రోడక్ట్స్ను మనము అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ను మనం తయారు చేసుకున్నా కూడా లోకల్గా మంచి మార్కెట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ సిరిధాన్యాలను ఎక్కువగా ఫైబర్ ఉండడము అలాగే ఇతర పోషకాలు ఆరోగ్య సమస్యలను నివృత్తి చేస్తూ ఉంటాయి కాబట్టి, అలాగే మన రాష్ట్రము అలాగే దేశంలో కూడా సిరిధాన్యాలను సాగు మరియు ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంగా ఈ నల్లరేగడి భూములలో శనగ పంటకు దాదాపుగా 300,000 హెక్టేర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి శనగ పంటకు ముందు ఇటువంటి స్వల్పకాలిక సిరిధాన్యపు పంటలను వేసుకోవడం ద్వారా మనము అదనపు ఆదాయమే కాదు, అదనపు భద్రతను కూడా మనం పెంపొందించిన వాళ్ళం అవుతాము, ఆదాయం కూడా రైతులకు అందించిన వాళ్ళము అనేది

0: దిశగా ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. మీ ప్రాంతానికి అనువైనటువంటి సిరిధాన్యాలు, శనగ రకాలు ఏమి అనే విషయాన్ని సందేహాలుంటే మీ సమీప కృషి విజ్ఞాన కేంద్రాన్ని లేదా ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే మీకు వివరాలు తెలుస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కూడా సలహాలు, సూచనలు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
1: శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు, వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
3: ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
4: నమస్కారం అండి.
3: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
4: మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం అండి. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగిల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్పోస్టులతో పాటు డైనమిక్ చెక్పోస్టులు కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది.
3: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
4: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
3: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
4: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజ్

0: కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గర కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే మోర్ దెన్ 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే, ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక 10 మంది ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సిబి వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్, ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో 0 అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో, కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు.

0: కొంతమంది హియర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డియాడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము, పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు, సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్

0: సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
1: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
0: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
1: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిని పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
0: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: రవి, అరే రవి.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. మరి ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట మంచి మనసులు చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన ఈ పాటకి రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: రైతు మిత్రులకు గమనిక: సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే వాణిజ్య పంటల వైపు నేటి రైతులు అడుగువేస్తున్నారు. అలాంటి లాభదాయకమైన పంటల్లో ఒక్కసాగు ఒకటి. తమ కృషి, పట్టుదలతో ఒక్కసాగులో విశేష విజయాన్ని సాధించి మంచి ఆదాయం పొందుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తిగారు ఒక్కసాగు గురించి తమ అనుభవాలను పంచుకున్న కార్యక్రమం రేపు రాత్రి 7:15 మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ప్రసారమవుతుంది. తప్పక వినండి రేపు రాత్రి 7:15 ఒక్కసాగు గురించి రైతు బల్లాపురం కృష్ణమూర్తిగారి అనుభవాలు.
3: శ్రోతలు, చిత్రకుసుమాలలో ఇప్పుడు శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఈ పాట. గానం ఎస్ జానకి, రచన వేటూరి సుందర్ రామ్మూర్తి, సంగీతం రమేష్ నాయుడు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్.

0: శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్వెల్లర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విడుపుపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్వెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
2: నూట 103.2 107.5 MHz పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రకుసుమాలు కార్యక్రమం వింటున్నారు కదా. మరి ఇప్పుడు సీతాకోక చిలుక చిత్రం నుండి ఈ పాట. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ. సాహిత్యం వేటూరి సుందర్ రామ్మూర్తి. సంగీతం ఇళయరాజా.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం,
0: వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.
1: నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
0: జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: శ్రోతలు, చిత్రకుసుమాలలో ఇప్పుడు తలపతి చిత్రం నుండి ఈ పాట. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: రైతు మిత్రులకు గమనిక. సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే వాణిజ్య పంటల వైపు నేటి రైతులు అడుగువేస్తున్నారు. అలాంటి లాభదాయకమైన పంటల్లో ఒక్కసాగు ఒకటి. తమ కృషి పట్టుదలతో ఒక్కసాగులో విశేష విజయాన్ని సాధించి మంచి ఆదాయం పొందుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారు ఒక్కసాగు గురించి తమ అనుభవాలను పంచుకున్న కార్యక్రమం రేపు రాత్రి 7:15 మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ప్రసారమవుతుంది. తప్పక వినండి రేపు రాత్రి 7:15 ఒక్కసాగు గురించి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారి అనుభవాలు. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సాయుధ దళాల సిబ్బందికి 2వ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారాలను ఈరోజు ప్రదానం చేశారు. దేశ రక్షణలో అసాధారణ ధైర్యం, అంకితభావం, విశిష్ట సేవలందించిన సైనికులు, భద్రతా సిబ్బందిని ఈ పురస్కారాలతో సత్కరించారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేంద్రపాల్ సింగ్లకు రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ విడత శౌర్య పురస్కారాల ప్రదానోత్సవంలో అతి విశిష్ట సేవా పథకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. సీషెల్స్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అనేక కీలక ఫలితాలు అందించిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో తెలిపారు. గత 50 సంవత్సరాల్లో భారత్ సీషెల్స్ దేశాల మధ్య సంబంధాలు ప్రగాఢమైన విశ్వాసం, పరస్పర సహకారం, ఉమ్మడి అభివృద్ధిపై ఆధారపడి కొనసాగాయని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాలు ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి, పరస్పర శ్రేయస్సు ఆధారంగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మని ఆ దేశ ప్రభుత్వం ప్రజలు చూపించిన ఆత్మీయతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ సీషెల్స్ మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలో ఆరోగ్య సేవలను విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశం ఆయన అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగిస్తూ, పౌరులకు ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య అనుసంధాన కేంద్రాలుగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
2: అగర్ హమ్కో డెవలప్డ్ నేషన్ బనానా హై తో హెల్దీ నేషన్ హోనా ఆవశ్యక్ హోగా క్యూంకి హెల్త్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ మేకింగ్ ఎ డెవలప్డ్ నేషన్. ప్రీవియస్లీ వి వర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ క్యూరేటివ్ పార్ట్, లేకిన్ అబ్ హమ్ ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్, పాలియేటివ్, రీహాబిలిటేటివ్ ఇన్ సభీ ఆస్పెక్ట్స్ కే బారే మే ఇన్ టోటాలిటీ మే హమ్ సోచ్ కర్కే ఆగే బడ్నే కా ప్రయాస్ కర్ రహే హై.
1: అంతకుముందు ఆరోగ్య సేతు యాప్ 2.0 జేపీ నడ్డా ప్రారంభించారు. దీంతో ఒకే యాప్లో ఇకపై అభా ప్రొఫైల్, ఆరోగ్య రికార్డులు, పీఎంజేఏవై సేవలు, సమీప ఆసుపత్రుల వివరాలు లభ్యం కానున్నాయి. గుజరాత్లోని వడోదరలో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మనోహర్ లాల్ దేశ పారిశ్రామిక వృద్ధికి విద్యుత్ రంగం కీలక ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బలమైన ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్ల కారణంగా ఈ వేసవిలో దేశం రికార్డు స్థాయిలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా తీర్చగలిగిందని తెలియజేశారు. 2014లో దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 236 గిగావాట్లు ఉండగా ప్రస్తుతం అది 542 గిగావాట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ విస్తరణ కారణంగా విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో 300 గిగావాట్ల వరకు డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: देश भर में लगभग 271 मेगावाट इस पावर की डिमांड हुई, हमने उसको सप्लाई

0: पूरा किया। हमारी तैयारी 284 गीगावाट तक भी बनी हुई थी ताकि किसी प्रकार की कमी न पड़े। अगले वर्षों में डाटा सेंटर्स, व्हीकल्स है, ईवीज, एआई, इसके माध्यम से पावर की डिमांड 30 गीगावाट और बढ़ने वाली है, ऐसा हमारा अनुमान है। तो हमने 300 गीगावाट तक की तैयारी अगले वर्ष की ये कर रखी है।
1: आकाशवाणी जातीय वार्तालु विंटुन्नारु। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్టణంలో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి రేపు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆ మరుసటి రోజు అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు. గ్రామాలు పురోగతి సాధించకపోతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీబీజీ రామ్జీ చట్టం అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన్ పేరిట న్యూఢిల్లీలో ఈరోజు ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితోనే గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. వీబీజీ రామ్జీ పథకాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేస్తూ
2: వికసిత్ భారత్ జీ రామ్జీ అబ్ యే 1 జూలై సే లాగూ హోగా కేంద్ర కి ఓర్ సే ఆప్ జాన్తే 95682 కరోడ్ రూపాయ కి అంతరిమ్ విత్తీయ స్వీకృతి దే ది గయి రాశి కి పూరీ వ్యవస్థా హై ఐటీ సంబంధిత జితని భీ హమారీ ఔపచారికతా హై వో భీ పూరీ కర్ లీ గయి హై हमने अपने तरफ से ग्रामीण रोजगार गारंटी कार्ड को भी अंतिम रूप दे दिया है और 1 जुलाई से इसको पूरी तरह से धरती पर उतरना है।
1: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ త్రిభాషా విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్లపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చునని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర 3 జూలై నుంచి ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగియనుంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు శివలింగానికి తొలి పూజ నిర్వహించి యాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం మనోజ్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జమ్మూకాశ్మీర్ పరిపాలన విభాగం, ఆలయ బోర్డు, సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాత్ర సజావుగా కొనసాగేందుకు రవాణా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అవసరమైన మౌలిక వసతులను గణనీయంగా పెంచినట్టు చెప్పారు. నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళం, మహే ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. యమునా నదీ జలాల ప్రాజెక్టుపై హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హోంమంత్రి అమిత్ షాల సమక్షంలో హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు న్యూఢిల్లీలో యమునా వాటర్ ప్రాజెక్ట్ తీర్మానానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాయుధ దళాల సిబ్బందికి 2వ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల

0: విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమానికి పునః స్వాగతం. మరి ఇప్పుడు మీరు వినబోయే పాట, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం నుండి, చక్రీ గానం చేసిన ఈ పాటకు సాహిత్యం అందించిన వారు సాయి వర్ష, సంగీతం చక్రీ.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రకుసుమాలలో ఇప్పుడు రోజా చిత్రం నుండి ఈ పాట. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత రచన, రాజశ్రీ సంగీతం, ఏఆర్ రెహమాన్.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, చిత్రకుసుమాలు వింటున్నారు కదా. మరి ఇప్పుడు వినబోయే పాట ముత్తు చిత్రం నుండి. ఈ పాట గానం మనోజ్ సుజాత. గానం మనోజ్ సుజాత, రచన భువన చంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: రైతు మిత్రులకు గమనిక: సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే వాణిజ్య పంటల వైపు నేటి రైతులు అడుగువేస్తున్నారు. అలాంటి లాభదాయకమైన పంటల్లో ఒక్కసాగు ఒకటి. తమ కృషి, పట్టుదలతో ఒక్కసాగులో విశేష విజయాన్ని సాధించి మంచి ఆదాయం పొందుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారు ఒక్కసాగు గురించి తమ అనుభవాలను పంచుకున్న కార్యక్రమం రేపు రాత్రి 7:15 మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ప్రసారమవుతుంది. తప్పక వినండి రేపు రాత్రి 7:15 ఒక్కసాగు గురించి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారి అనుభవాలు.
2: శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: శ్రోతలు, సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ సాయిరా ముష్తబా విత్ ద న్యూస్ అట్ 9.

శ్రోతలు, ఇప్పుడు ఆపాత మధురాలు సుమధుర గీతాలు వింటారు. అవి టీవీ లేని రోజులు. రాత్రివేళ రేడియోలో అంతస్తులు చిత్రంలో సుశీల పాడిన పాట సంగీతం కేవీ మహదేవన్ అంటుండగానే మొదలయ్యే మ్యూజిక్ అంతే. రేడియోలో దృశ్యం చూసే అవకాశం లేకపోయినా ఆగి ఆగి వచ్చే పాట వింటూ కళ్ళు గట్టిగా మూసుకొని దుప్పటి ముసుగేసుకొని భయంతో నిద్రలోకి జారుకున్న పిల్లలు ఎందరో. అదే మహదేవన్ మాయాజాలం. తెలుగులో అప్పటికీ ఇప్పటికీ దెయ్యం పాటకు ఇదే ఐకాన్ అంటే అతిశయోక్తి ఉండదేమో. మరి అటువంటి ఈ పాట ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నాను, వినేయండి.

శ్రోతలు, ఆపాత మధురాలలో ఇప్పుడు గుండమ్మ కథ చిత్రంలోని మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిని అను గీతానికి పింగళి నాగేంద్రరావు హృద్యమైన సాహిత్యాన్ని అందించగా, ఘంటసాల సాహిత్యాన్ని సమకూర్చి స్వయంగా ఆలపించారు. మౌనంలో దాగిన ప్రేమానుభూతిని ఆవిష్కరించే ఈ మధుర గీతాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఆపాత మధురాలలో ఇప్పుడు బందీపోటు చిత్రంలోని ఊహలు గుసగుసలాడే గీతానికి ఆరుద్ర సాహిత్యాన్ని అందించగా ఘంటసాల సంగీతాన్ని సమకూర్చి పి సుశీలతో కలిసి మధురంగా ఆలపించారు. మనసు పరవశింపజేసే ఈ చిరస్మరణీయ గీతాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దామా?

శ్రోతలు, ఆపాత మధురాలలో ఇప్పుడు డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని మనసున మనసై బ్రతుకున బ్రతుకై అను గీతానికి ఆచార్య ఆత్రేయ హృద్యమైన సాహిత్యాన్ని అందించగా సాలూరి రాజేశ్వరరావు మధుర స్వరాలను సమకూర్చారు. ఘంటసాల గానామృతంతో చిరస్థాయిగా నిలిచిన ఈ గీతాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం.

103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఆపాత మధురాలలో ఇప్పుడు పాతాళ భైరవి చిత్రంలోని కలవరమాయే మదిలో అను గీతానికి పింగళి నాగేంద్రరావు సాహిత్యాన్ని అందించగా ఘంటసాల సంగీతాన్ని సమకూర్చారు. ఘంటసాల పి లీల మధుర గానంతో అలరించిన ఈ చిరస్మరణీయ గీతాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దామా?

0: మదిలు.
1: శ్రోతలు, ఆపాత మధురాలలో ఇప్పుడు కన్నె వయస్సు చిత్రంలోని ఏ దివిలో విరిసిన పారిజాతము అను గీతంకు, దాశరథి కృష్ణమాచారుల భావగర్భితమైన సాహిత్యానికి సత్యం అందించిన సుమధుర స్వరాలు జతకలిసిన అపురూప సంగీత సుమం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మధుర కంఠంలో అలరించిన ఈ మనోహర గీతాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దామా?

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణి

0: సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శనివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: విజ్ఞానం, వినోదం,
3: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
3: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
3: ప్రభాత రేఖలు ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు. రైతుమిత్రులకు గమనిక, సాంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే వాణిజ్య పంటల వైపు నేటి రైతులు అడుగువేస్తున్నారు. అలాంటి లాభదాయకమైన పంటల్లో ఒక్కసాగు ఒకటి. తమ కృషి, పట్టుదలతో ఒక్కసాగులో విశేష విజయాన్ని సాధించి మంచి ఆదాయం పొందుతున్న చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి గ్రామం చెరుకువారిపల్లి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారు ఒక్కసాగు గురించి తమ అనుభవాలను పంచుకున్న కార్యక్రమం రేపు రాత్రి 7:15 మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ప్రసారమవుతుంది. తప్పక వినండి రేపు రాత్రి 7:15 ఒక్కసాగు గురించి రైతు బల్లాపురం కృష్ణమూర్తి గారి అనుభవాలు.
2: శ్రోతలు, మీరింతవరకు ఆపాత మధురాలు, సుమధుర గీతాలు విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 10 గంటలు కావస్తోంది. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.
1: వెంటనే వింటారు ఆకాశవాణి. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గానం వింటారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైకుడి ఆర్ మణి మృదంగ సహకారం. వినండి శమంగుడి ఆర్ శ్రీనివాస అయ్యర్ గారి గాత్ర కచేరి. ముందుగా దేవదేవ కలయామితే మాయామాళవ గౌలరాగం, రూపకతాళం స్వామి తిరునాళ్ రచనా

canta.

మీరు వింటున్నారు ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాలి రాగం, మిశ్రచాపుతాళం ముత్తుస్వామి దీక్షితార్ రచన.

0: మీరింతవరకు శమంగుడి శ్రీనివాస్ అయ్యర్ గారి గాత్ర కచేరీ విన్నారు. లాల్గుడి జి జయరామన్ వయలిన్ సహకారం, కరైక్కుడి ఆర్ మణి మృదంగ సహకారం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.